0: బాసింగాలైతాయి.
1: బద్దల్ బాషింగా సూపర్. వెల్ ఇప్పుడు ఎవరికైతే లేవు గారి, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ డాలస్ బాసీ. ఇప్పుడు ఇక్బాల్ గర్ కి హాయ్ చెప్పిన కాబట్టి సలాం అలైకుమ్, వెల్కమ్ డాలస్ వచ్చేసిన, నేను వచ్చేసిన, మన ధూమ్ ద మకా షో స్టార్ట్ చేయి నీకు వచ్చేసిన. ఎట్లున్నారు అందరు? మీరందరు మంచిగా ఉన్నారా? డాలస్ లో వెదర్ ఎట్లుంది? అరే భయ్, ఎండ తగ్గుతలేదు, పోయిన వీకెండ్ ఫుల్ వర్షం పడ్డది, కానీ మన ధూమ్ ద మకా ఎప్పుడు ఫుల్ ఫుల్ జోష్ లోనే ఉంటది. అందుకనే చేసిన పాటతో స్టార్ట్ చేసిన. ఇట్స్ బికమింగ్ అది మన ట్రేడ్ మార్క్ సాంగ్ అయిపోతుందేమో, వై నాట్ యూనో, ధూమ్ ధామ్ చేస్తాం, దోస్తాన్ గురించి మాట్లాడుకుంటాం, మాస్క్ అడ్రస్ అడిగితే ధూమ్ ధమ్మ కవి తను అని చెప్పాలి మీరు. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ ఎవ్రీబడి హూస్ లిసనింగ్, యు ఆర్ లిసనింగ్ టు ధూమ్ ధమ్మ విత్ యువర్ ఆర్ జే అనుతోని, మీ మాస్ హైదరాబాద్, మీ మాస్ పిలా. ఇవాళ మనం ముచ్చట్లు పెట్టుకోనికి రెడీ నేనున్నా, మీరు రెడీయా? లిటిల్ బిట్ ఆఫ్ ట్రివియా. నాకు కూడా ఇంతమంది డ్రైవ్ చేస్తున్నప్పుడు అరే నేను కూడా ఏమైనా ట్రివియా అడుగుతా, నన్ను కూడా కొన్ని, నేను కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుదామని అట్లా డిసైడ్ అవుతూ వచ్చిన. ఏమడుతారో ఇంకా తెలియదు, బట్ విల్ గో విత్ ద ఫ్లో. ఇవాళ అండ్ మస్తు ముచ్చట్లున్నాయి, ఫీఫా ముచ్చట్లున్నాయి, బట్ దానికంటే ముందు నేను చూసి వచ్చిన సినిమా గురించి మాట్లాడతా. దానికంటే ముందు, మాట్లాడకంటే ముందు పాటతోనైతే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎవరు చూసినా ఇదే పాటకి రీల్ చేస్తున్నారు, వెల్ మీకు అర్థం అయిపోయి ఉంటది. లేకపోతే ఈనేష్ రండి, ఈ పాట ఇందాక చెప్తా, ఈ పాట ఎందుకు ప్లే చేసినావు. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్, లెట్స్ గో.

वेलकम बैक लिसनर्स, मेरी इंटरव्यू धूम धमा का आप आटा तस्सदिया सॉन्ग फ्रॉम द लेटेस्ट मूवी मा इंटी बंगारम. యాక్చువల్లీ వాళ్ళు ఒక రీల్ చేసి చూద్దాం అనుకున్నా, వేర్ ఐ వాజ్ గోయింగ్ టు టెల్, ఈ పాట డాన్స్ కూడా చేసి ఇవాళ రివ్యూ చెప్తా ఈ మూవీ గురించి. పోనోళ్ళు మీరు ఏం మిస్ అవుతుండ్రు, చూసిన వాళ్ళు ఎందుకు ఎంజాయ్ చేస్తుండ్రు అని చెప్దాం అనుకున్నా కానీ టైం లేకుండే. బట్ ఇట్లా మన షో టైం కూడా అయిపోయింది కాబట్టి ఇవాళ మాత్రం నేను ఒక సెగ్మెంట్ చేద్దామని డిసైడ్ అయిపోయి వచ్చిన ఫర్ మల్టిపుల్ రీజన్స్. యూనో ఈ సినిమా నేను ఫైనల్లీ చూసి వచ్చేసిన అండ్ ఐ వాజ్ లైక్ ది ఓన్లీ రిగ్రెట్ అరే నీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసింటే ఇంకా మంచిగా ఉంటుండే కదా అనిపించింది, ఇంకొకసారి పోదాం అనిపిస్తుంది. బట్ గర్ల్ గ్యాంగ్ తో నూతా, ఎందుకంటే మూవీలో మంచి ఫన్ ఎలిమెంట్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నాకైతే బోర్ కొట్టలే, డ్రాగ్ అనిపించలే సినిమా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్స్ లైక్ సమాంతాస్ కమ్ బ్యాక్ మూవీ అని అందరు అంటున్నారు, బట్ నాకు సమాంతా కంటే కూడా స్టోరీ మస్తు నచ్చింది. ఇప్పుడు ఎవ్రీ ఉమెన్ క్యాన్ రిలేట్ బై, నువ్వు పెద్ద కోడలు గాని, నువ్వు చిన్న కోడలే గాని, నువ్వు అసలు అత్త గాని, నువ్వు లేకపోతే పక్కింటామె గాని, లేకపోతే దోస్త్ గాని. దోస్త్ బై, దోస్త్ ఈజ్ వన్ థింగ్ దట్ ఐ యాక్చువల్లీ దట్ ఈస్ మై టాపిక్ ఫర్ టుడే ఆల్సో. ఇంతకు ముందు ధూమ్ధామ్ దోస్తాన్ కూడా వచ్చినప్పుడు లైన్ లో నేను అనుకున్నా వీ నీడ్ టు టాక్ అబౌట్ దోస్త్ లైక్ దాట్. అండ్ ఐ వాంట్ టు నో మై లిసనర్స్, మీకు అట్లాంటి దోస్త్ ఉంటే మాత్రం ఇవాళ కాల్ చేసి గివ్ దెమ్ దట్ డ్యూ క్రెడిట్. చాలా ఫాస్ట్ వెళ్ళిపోతున్నా కదా, వెల్ స్లో డౌన్ స్లో డౌన్ స్లో డౌన్ స్లో డౌన్ అండు చెప్తా చెప్తా చెప్తా.

మూవీని ప్రైస్ పెంచలేదు, రెగ్యులర్ మూవీ ప్రైజే ఉంది. ఇంకా ట్యూస్డే పోయినట్టు సినిమాకి లాంటి ప్లేసెస్ లో ఇంకా జీప్ వస్తుంది. సో అంత ఎక్కువ ఆలోచించగలరు ఏమి టికెట్ కొనుక్కోవాలన్నా వద్దాని. కానీ హాలిడేస్ లా ఒక ఫ్యామిలీని తీసుకుపోయి, నేను మా వాళ్ళని తీసుకుపోయినా ఏం ఎంజాయ్ చేసిండ్రు, ఏం నవ్వినరు నిజంగా. అండ్ ఇట్ ఈస్ సో ఈజీ ఆల్సో. ఒకటేంది అంటే మన శ్రీముఖి ఉంది కదా, ఆమె క్యారెక్టర్ అసలు ఏమన్నా రాసిండ్రా, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ హర్స్. బట్ నాకు అందరికంటే సమాంత నచ్చింది. సమాంత తర్వాత మన విలన్ కూడా నచ్చిండు. బట్ దోస్త్ క్యారెక్టర్ ఒక పిల్ల చేసింది, ఆ పిల్లని అసలు ఎక్కడ తీసుకురంట తెలుసా. షీ ఆమె మన యుఎస్ లోనే ఇట్లా మన లెక్కనే ఉండి ఆమె డిఫరెంట్ డిఫరెంట్ రీల్స్ చేసుకుంటూ పోస్ట్ చేస్తుంది అనమాట. అందులో ఆమె స్పెషాలిటీ ఏంటంటే సూర్యకాంతం రీల్ చేస్తుంది. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సూర్యకాంతం, ఐ లవ్ హర్. అండ్ నేను ఆమె రీల్ ముందు కూడా చూసాను సార్, అందుకనుకుంటే ఈమె ఏదో చూసిన బా అని. సో వీళ్ళు మూవీ డైరెక్టర్ మన ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్సో రాజ్, హూ ఇస్ సమంతాస్ హస్బెండ్. అండ్ మన డైరెక్టర్ ఎవరైతే నందిని రెడ్డి ఉందో ఆమెకి, ఆమె కూడా సూర్యకాంతం ఫ్యాన్ అంట. సో ఆమెకు ఎవరు పంపించారంట ఈ రీల్ ఫార్వర్డ్ చేస్తే. సో ఆమె ఇట్లా ఆలోచించుకుంటారు, మన స్టోరీకి ఫ్రెండ్ క్యారెక్టర్ సూపర్ సెట్ అవుతుంది ఈ పిల్ల అని చెప్పి ఆమెను మన యుఎస్ నుంచి లైక్ మన లెక్కనే ఉన్న పిల్లని పిలిపించుకొని మరీ మూవీలో తీసుకొని మళ్ళీ షీ కేమ్ బ్యాక్. సో యూ సీ ద పవర్ ఆఫ్ యునో సోషల్ మీడియా. మీరు యూ క్యాన్ బికమ్ ఎ స్టార్ ఇఫ్ యూ హ్యావ్ ద కంటెంట్. యునో మన దగ్గర ఆ ఇది ఉండాలి, బేసిక్లీ కంటెంట్ ఉండాలి. అండ్ దెన్ యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ విల్ టు డూ ఇట్. ఆ పిల్ల నాకు ఏం నచ్చింది అంటే మస్తు నచ్చింది. ఎందుకంటే ఒకటి, దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. నాకు ఒక 20 మంది ఫ్రెండ్లు వద్దు బై, నిజంగా చెప్తున్నాను కదా. ఐ మేట్ ఎ పాయింట్ ఇన్ లైఫ్ అట్లాంటిది ఒక్క దోస్తు ఉంటే చాలు నాకు. ఒక మనిషిని చంపినా అంటే ఏమో నువ్వు చంపినావు నేను పోతున్నా, నీసావు నువ్వు సావు అనేటోడు కాకుండా, ఏ జల్ జల్ పాచి పెట్టేసాక తర్వాత చూసుకుందాం తర్వాత, అట్లాంటి దోస్తు కావాలి. అంటే మనం చంపుతున్నాం అని కాదు, బట్ you have to have a friend that doesn't judge, no judgment. niku adi evarana gaani niku friend atlanti di husband lane etukko wife lane etukko gaani okkar undal bhai nenu cheptunna kada life bindas nadichipothadi endukante aa pilla deeniki ee kashtam ochina oka range la adukuntadi and adi funny segments kuda anamata andukane I don't want to ruin it but at the same time I want to tell you atlanti vallu man life la must needed. అట్లాంటి వాళ్ళు మీ లైఫ్ లో ఉన్నారా? ఉంటే ఐ వాంట్ టు నో హూ ఇస్ యువర్ ఫ్రెండ్ దట్ యూ కెన్ కాల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఆర్ ఎనీ టైమ్ ఫర్ ఎనీథింగ్ అండ్ దే హ్యావ్ యువర్ బ్యాక్. నో జడ్జ్మెంట్, నో క్వశ్చన్స్, వాట్ యూ వాంట్ మీ టు డూ. ఉంటే కాల్ చేసి నాకు చెప్పండి 9726361966. నేను నా కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు, నేను చెప్తా. బట్ అంతకంటే ముందు టుడే సెగ్మెంట్, ఇక సూర్యకాంతం అనుకోరు లేకపోతే ఆమె క్యారెక్టర్ అనుకోరు, కానీ బట్ ఐఎమ్ గోయింగ్ టు డెడికేట్ ఇట్ టు దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. సో ఇవాళ మన మధ్య మధ్యలో మన ముచ్చట్ల మధ్య మధ్యలో ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ దిస్ ఫ్రెండ్షిప్ బ్యాక్ అండ్ హౌ యూ షుడ్ హ్యావ్ యునో క్వాలిటీ ఈజ్ సో మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్వాలిటీ గురించి మాట్లాడదాం, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడదాం. దట్ ఈస్ అవర్ జర్నీ ఫర్ టుడే 2 అవర్స్. ఓకే, సో సాంగ్స్ కూడా అట్లనే వేస్తా. ఇన్ కేస్ మీరేమైనా రిక్వెస్ట్ చేస్తే తప్ప అట్లాంటి వాటినే ట్రివియా కూడా అడుగుతా. సో మీరు ఈ పాట ఇన్నేసి రండి, ఈ పాట ఇన్నేసి వచ్చిన తర్వాత మనము అడిషనల్ ముచ్చట్లు పెట్టుకుందాం. నేను ఇంకా మూవీ గురించి ఆ చెప్పడం అయిపోలేదు, బట్ ఈ పాట ఇన్నేసి రండి అప్పటి లోపల.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాంకా. ఆ ఫన్ సాంగ్ మీద వినేసిండ్రు, ఫ్రెండ్ ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఉన్నది ఒకటే జిందగీ మూవీలోంచి. అండ్ మస్తు ఉంది కదా అసలు ఆ పాట, అంటే లిరిక్స్ సింపుల్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. డీప్ మీనింగ్ తో పాటు అప్పుడప్పుడు ఇట్లా సింపుల్ సింపుల్ లిరిక్స్ వస్తే ఈజీ ఉంటది వాడడానికి, అండ్ అర్థం చేసుకోనికి కూడా ఈజీ అనిపిస్తుంది నాకు. అండ్ నేను ఇవాళ ఈ టాపిక్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, బికాస్ చెప్తున్నా కదా ఈ ఫాస్ట్ పేస్ లైఫ్ లా, ఎస్పెషలీ వేర్ వి ఆర్, మనం ఇక కష్టపడ్డాము, కాలేజ్ లైఫ్ అయిపోయింది, స్కూల్ లైఫ్ అయిపోయింది, జాబులు చేసుకుంటున్నాము, సగం మంది రిమోట్ చేస్తాము, సగం యూనో హైబ్రిడ్ చేస్తాము, సో ఇంటరాక్షన్ చాలా తక్కువ అయిపోయింది విత్ రియల్ పీపుల్. రియల్ పీపుల్ ఎందుకన్నా అంటే మనుషులతో కలుస్తాము కానీ ఆ రియల్ కాన్వర్సేషన్ అసలు పెడతలేము. ఏదో ఆ బాగున్నారా, భోంచేసినరా, మీరు తిన్నారా, మేము తిన్నాం, ఇవాళ మీద ఇవే మాటలా, అరే భయ్ దిల్సే ఎప్పుడు కలుస్తాం చెప్పు అట్లా. నాకు ఆ సినిమా చూసినప్పుడు ఐ కైండ్ ఆఫ్ మిస్డ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ దట్ ఐ యూస్ టు డూ దాట్, లైక్ ఎనీ టైమ్ యూ డోంట్ నీడ్, ఏం లేని మాట్లాడిపోయినా ఓకే, కానీ ఒక్కసారి ఫోన్ చేయగానే మళ్ళీ బ్యాక్ కనెక్ట్ అవుతారు చూడు, దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్. అండ్ ఐ ఫీల్ లైక్ అట్లాంటి ఫ్రెండ్స్ మిస్ అవుతున్నాం ఇప్పుడు మనము, ఇది ఇంత దూరం వచ్చేసినాక అనిపిస్తుంది. ఎందుకంటే అది చాలా రేర్ భయ, అది దొరికిన వాళ్ళకైతే అదృష్టం అని చెప్తాను నేను. సుట్టలు మస్తు మంది ఉంటారు, కాందాన్ మస్తు మంది ఉంటారు, పెద్ద ఇప్పుడు మన కమ్యూనిటీలో మన గల్లీలో పెద్ద 50 మంది తెలుసుంటది, కానీ వేర్ ఈస్ దట్ 1 పర్సన్ దట్ యు నీడ్ అండ్ దే ఆర్ దేర్ రైట్ దేర్. సినిమాలో ఎస్పెషల్లీ మా ఇంటి బంగారం గురించి స్టార్ట్ చేసిన టాపిక్, మళ్ళీ చెప్పారు కదా నేను తిరిగి తిరిగి మా ఇంటి బంగారంకి వస్తాను, ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, బట్ నేను చెప్తున్నా కదా నాకు జెన్యున్ గా పోయి ఒక మూవీ చూసి ఎంజాయ్ చేసి అరే వై మస్త్ క్యా ఫన్ మూవీ తా అనిపించింది వెన్ ఐ కేమ్ బ్యాక్. అండ్ నందిని రెడ్డి ఐ థింక్ యూ ఆల్రెడీ హర్డ్ అబౌట్ హర్, ఆమె తీసింది డైరెక్షన్, అండ్ సమంతా అండ్ సమంతా వాళ్ళ హస్బెండ్ రాజ్ వాళ్ళు ఇద్దరే ప్రొడ్యూసర్స్, అండ్ వన్ మోర్ గై ఈజ్ ఆల్సో దేర్ ప్రొడ్యూసర్. వీళ్ళు కలిసి తీసిండ్రు, అండ్ విలన్ కూడా మస్తు సెలెక్ట్ చేసుకున్నారు, గుల్షన్ దేవయ్య, ఆయన కన్నడ యాక్టర్ అంట బట్ హిందీలో చేసిండు ఎక్కువ, ఇప్పుడు తెలుగులో కూడా వస్తున్నాడు, మస్తు చేసిండు. యూనో చిన్న చిన్న ప్లాట్ ట్విస్ట్లు అవన్నీ ఉంటాయి చెప్తాయి కదా, అండ్ సినిమా స్టోరీ చెప్పాలని వద్దాననిపిస్తుంది నాకు కానీ, బట్ మంచిగా మా ఇంటికి కోడలు లెక్క అవుతుంది ఈమె మన సమంత. ఆడ ఆమె కాంపిటీషన్ శ్రీముఖి మనకి ఇప్పుడు నాకు, నేను కూడా కూడలే కదా, సో బట్ నాకు ఆ సీన్ రాలే, బట్ కొంచెం చాలా మందికి ఉంటారు అనమాట, ఓ ఇట్లా సాంప్రదాయని సుపిని అట్లా ఉండాలి, ఒక ఒక మోల్డ్ ఉంటది కదా అత్త మామకి మా కొడలు ఇట్లా రావాలి, అట్లాంటి మోల్డ్ మన శ్రీముఖి. సో వాళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ నడుస్తుంటది, అరే భయ్ మస్తు కామెడీ ఉంటది, వీళ్ళు ఒకరినొకరు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటారు, ఆ టైంలో దోస్తుని పట్టుకొస్తుంది. చెప్పిన కదా కిరణ్ మయి అనే క్యారెక్టర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. అండ్ ఆ పిల్ల చెప్పిన కదా మంజుష, ఆమె యుఎస్ నుంచి రీల్స్ చేసుకుంటే షీ గాట్ నోటెడ్, సంబడి పిక్డ్ అప్ ద పర్టికులర్ రీల్ దట్ వెంట్ ఆల్ ద వే టు ద డైరెక్టర్స్ అండ్ ద ప్రొడ్యూసర్, అండ్ షీ బికేమ్ అ సెన్సేషన్. నేను చెప్తున్నా కదా ఐ ఫీల్ లైక్ ఆ పిల్ల విల్ బి వన్ ఆఫ్ ద గుడ్ ఫైన్స్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎందుకంటే ఇంత న్యాచురల్ గా చేసింది యాక్టింగ్, అండ్ ఐ కెన్ సీ హర్ లైక్ మన ఇంకో వెన్నెల కిషోర్ ఎట్లయితే అబ్బాయిలలో ఒక ట్రేడ్ మార్క్ ఉందో, ఈ పిల్లకు కూడా గివెన్ మంచి మంచి రోల్స్ వస్తే గానీ దే విల్ బి ఫన్ రోల్స్ ఫర్ హర్. సో ఐ హోప్ డైరెక్టర్స్ రైట్ సంథింగ్ లైక్ యూనో అట్లాంటి రాసి వాళ్ళు మంచిగా డైరెక్ట్ చేస్తారు. అండ్ లైక్ యూ సెడ్ అట్లా రాయాలి సినిమా స్టోరీ, ఎట్లా అంటే మనకు బోర్ కొట్టద్దు, మంచిగా అనిపించాలి, ఎంజాయ్ చేసి రావాలి. దాట్ వాజ్ యువర్ మా ఇంటి బంగారం. ఇక ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, ఇంత మనం ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేస్తాం అది వేరే సంగతి, కానీ యాక్చువల్లీ ఒక ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అని ఉందంట తెలుసా మీకు, అది ఎప్పుడు మీకు తెలిస్తే కాల్ చేసి 9726361966. నో చాట్ జీపీటీ, నో జెమినాయ్, నో గూగుల్, మీకు తెలిస్తే కాల్ చేయండి, లేకపోతే ముచ్చట పెట్టాలంటే కాల్ చేయండి నాతో. బట్ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, దాట్ ఈస్ మై క్వశ్చన్. అందులోపల ఇంకొక మంచి, ఇవాళ ఏదో నేను మామూలుగా లైక్ ఫ్రెండ్షిప్ వీకెండ్ గురించి మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది నాకు, కానీ మంచిగా అనిపిస్తుంది, ఇట్స్ ఎ గుడ్ వైబ్. సో ఈ ఒక పాట ఇనేషియల్ కమర్షియల్ పోతాం, ఈ పాట పొంగనే కమర్షియల్ అయినాక ఐ విల్ బి బ్యాక్, గో ఎంజాయ్ దిస్ సాంగ్.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga choduga Radio Surabhi, Americano Telugu Nishtam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
4: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com. America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
3: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party aa leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
5: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ మాస్పిలా, మీ ఆర్జే అనుతోని. నేనుంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM అండ్ మనం చేస్తాం యాజ్ యూజువల్ ధూమ్ ద మాకా. ఫస్ట్ హాఫ్ అవర్ రెండు ముచ్చట్లు పెట్టే వర్కనే అయిపోయింది. అసలు ఎప్పుడు అయిపోతుంది నాకు ఈ 2 hours అని, ఎప్పుడు అదే లొల్లి. కానీ మనం ఒక మంచి టాపిక్ తీసుకున్నాము ఆ ముచ్చట్ల మధ్యలోకిలే, అండ్ దాట్ ఈస్ అ కైండ్ ఆఫ్ దట్ వన్ ఫ్రెండ్ దట్ యూ వాంట్. మనకు అట్లాంటి ఒక్క దోస్తు కావాలి బై, that is non-judgmental. And ikke eppudu kavalante appudu nenu unna ana oka dhairyam undali in the back of your mind. Ring phone chey cheppetadu atlanti tollu mee life lo unnada unde naaku call cheyandi 972-636-1966. I'd love to know. Naaku inga answer raledu, mallo ok sari adugutunna. International Friendship Day eppudu celebrate chestaru మీకు తెలిస్తే కూడా కాల్ చేయండి 972-636-1966. ఫ్రెండ్షిప్ ఓ మన మామూలు ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని పెట్టుకుంటాము, అది కాదు నేను చెప్పేది. బట్ ఇది యాక్చువల్లీ వస్తుంది, ఇంకో హింట్ కూడా ఇచ్చేస్తున్నా. ఇట్ ఈస్ ఇంకా అయిపోలే ఇయర్ లా, ఇట్ ఈస్ కమింగ్ నెక్స్ట్ మంత్. ఇక తెలిస్తే కాల్ చేయండి భయ, నేను ఆన్సర్ చెప్పేసి ఏం ఉంటుంది చెప్పు, ఏం లొల్లి ఉంటుంది. కానీ ఈ ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అని ఇప్పుడే ట్యూన్ అవుతున్న వాళ్ళకి, నేను ఈ వీకెండ్ లో మా ఇంటి బంగారం సినిమా చూసిన, ఆ సినిమాలో నాకు అందరికంటే ఫేవరెట్ క్యారెక్టర్ నచ్చింది సమంత దోస్ క్యారెక్టర్. ఏం డౌన్ టు అర్త్ ఉంటుంది పిల్ల, అట్ ద సేమ్ టైం ఈ పిల్లకి ఎప్పుడు కష్టం వచ్చినా వస్తున్నా నేను వస్తున్నా, నీకేం ఏం చేసి పెట్టాలి, ఇది చేసి పెట్టాలి, అరే అట్లా కావాలి బయ, ఇట్లా నాకు కష్టం వస్తే ఒక రోజు పిలిచి ఇక్కడ నువ్వు కూసో, నేను మంచిగా నీకు ఒక ఛాయ్ పెడతా, ఒక కప్పు ఛాయ్ ఛాయ్ అంటే గుర్తు వచ్చింది మళ్ళీ. ఒక మురుకులు చేయకపోయినా సరే కానీ ఒక ఛాయ్ లేకపోతే ఒక బిస్కెట్, ఈరాని బిస్కెట్ కాకపోతే అట్లీస్ట్ ఒక పార్లీ జియో లేకపోతే క్రాక్ జాక్ బిస్కెట్ వేస్తే అలా ముంచుకొని జర ఒక రెండు బుక్కలు తాగితే బా సుఖమే సుఖం. అట్లాంటి దోస్తులు కావాలి నాకు. ఒక్క దోస్తులు కూడా అవసరం లేదు నాకు, రెగ్యులర్ దోస్తులు వద్దు బాయ్. రెగ్యులర్ దోస్తులు ఎక్కువ మంది ఉండి ఇవాళ మనం పోట్లకి చేసుకుందాము, మీరు ఇంట్లో ఏం చేస్తారు, నువ్వు పనీర్ తీసుకుని రావు, నేను ఇది తీసుకుని వస్తాను, ఇది చేద్దాము, మనం అందరం కలిసి ఫెస్టివల్ కి ఇది చేద్దాము, ఒక రీల్ చేద్దాము, అందరం కలిసి డ్యాన్స్ ఆడదాం, దాని తర్వాత మళ్ళీ ఇంకో పండుగ దాకా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోరు, ఒకరి ముచ్చట్లు ఒకరు పెట్టారు. అరే యాసా దోస్త్ నక్కో చెయ్యే భయ మేరకో. ఇక్బాల్ గారు మీతో జరసేపు మాట్లాడే వరకు నా హిందీ కూడా వచ్చేసింది బయటకి, పక్కా హైదరాబాద్. అరే హైదరాబాద్ అంటే గుర్తొచ్చింది, నేను టాపిక్ల మీద టాపిక్లు చాలా డైవర్ట్ అయిపోతుంటా, దట్ ఈస్ మై యునో ఆల్వేస్ బీన్ లైక్ యునో పెట్టి లేక. అరే కాల్ వస్తుంది, ఒక్క నిమిషం ఆగండి, మనం ఆన్ ఎయిర్ తీసుకుందాం కాల్. లెట్ అస్ సీ హూ దిస్ ఈజ్. హలో, రేడియో సురభి కాల్ చేసి యువర్ ఆన్ ఎయిర్, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ సాయి, బాగున్నారా?
6: అయితే
5: మీరు చూసిరు కాబట్టి యూ కనెక్ట్ అవుతున్నారు, చూడని వాళ్ళకి మోటివేషన్ ఇస్తున్నా పోయి చూసిరండి అని. ఇంతకీ సుశీల్ మీకేం నచ్చింది సినిమాలా?
6: ఫ్రెండ్షిప్
5: చెప్తున్నారు
7: పర్టికులర్ సీన్.
5: ఓ ఐ వాంట్ నో వాట్ సీన్.
7: గరిటిని అన్ని విధాలుగా వాడచ్చు అని చెప్పి మూవీ చూసాక
5: సాయి మీ ఇంట్లో గద్దెలన్నీ దాచిపెట్టుకో చెంచావుగా ఒక ఒక ఒక్కొక్కటి ఒక్కొక్క కండిషన్ అయిపోతే నాకు సంబంధం లేదు ఇప్పుడు
7: చెప్తున్నాను.
5: బట్ మూవీ వాజ్ ఫన్ రైట్? లైక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ కొంచెం టైం పాస్ కాకుండా ఒక ఇంట్రెస్టింగ్. మీరు చెప్పండి చెప్పండి.
6: కంబ్యాక్ ఆఫ్ సమంతా
5: ట్రూ ట్రూ, కానీ మళ్ళీ ఆమె బ్రేక్ అవుతుంది కదా, సో మళ్ళీ ఇంకా ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ కంబ్యాక్ అవుతుందో అని చెప్పి ఐఎమ్ లైక్ యునో ఇంకొక మంచి యా. సో సో ఇంతకీ నా నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసా? ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు అని?
7: ఫస్ట్ సండే ఆఫ్ ఆగస్ట్.
5: అట్లా అది కాదు, నేను ఫస్టే చెప్పిన అది మనం ఆగస్ట్ ఫస్ట్ గూగుల్ చేసినావులే.
7: లేదు అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క డేట్ క్రియేట్ చేసుకుంటారని చెప్పి కోసం చూశాను.
5: యా అది యాక్చువల్లీ కరెక్ట్, మన వాళ్ళు ఫస్ట్ సండే కొంచెం ఈజీ ఉంటది అని చెప్పేసి చేస్తారు. బట్ యు ఆర్ రైట్, జూలై 30 ఇస్ ద రైట్ ఆన్సర్. సో సో ఇంతకి వాట్ యూ వాంట్ టు హియర్ అ సాంగ్? ఏదైనా రిక్వెస్ట్ ఉందా? తెలియదు కానీ నేను గూగుల్ చేస్తాను. నన్ను నన్ను ఎవరు గూగుల్ చేద్దని చెప్పారు కదా, సో నేను చేస్తా. ఏం పాట చెప్పరు?
7: 35 చిన్న కథ కాదు మూవీలో నీలి మేఘంలో సాంగ్ కావాలి. నీలి మేఘములలో
5: నీలి మేఘం ఎందుకు ఇదే సాంగ్
6: కావాలి? ప్రదీప్ మూవీ
5: ఇదే పాట కావాలి మీరు అది కూడా చెప్పరు.
7: ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. మా హస్బెండ్ ని ఫస్ట్ టైం కలిసినప్పుడు వి బోత్ వర్ లిజనింగ్ టు దట్ సాంగ్.
5: ఓ ఆ స్టోరీ చెప్పవారా కొంచెం ఫాస్ట్ ట్రాక్ లా? ఏమన్నా ఫన్ స్టోరీ ఉంటే నేను కూడా ఇంకా డాలస్ కూడా ఇంటది మొత్తం. మీరు కలిసినప్పుడు ఈ పాటని ఎందుకు ప్లే చేస్తారంటే ఏడ కలిసి మీ ఆయన నేను ఇంకా మీ వైఫ్ ని డిఫైన్ చేస్తారేమో అనుకున్నా సాయి. నువ్వు పాట
6: అంటే తను ఆ మూవీ చూసి ఇన్స్పైర్ అవుతుండొచ్చు.
5: ఇంకా ఇన్స్పైర్ అయితేనే ఉందా? ఎన్నేళ్ళైతుంది మీ పెళ్లి అయ్యి?
7: 7 months.
5: ఓ కొత్త పెళ్లి మురిపే బా, వెల్కమ్ టు ద వరల్డ్. అది పిక్చర్ బాకీ, ట్రైలర్ కర్ కంటిన్యూ కరో, కంటిన్యూ కరో, ఎంజాయ్ చేయండి లైఫ్ ఎంజాయ్.
6: అందుకనే మీకు కాల్ చేశాను.
7: అందుకే కాల్ ఇద్దరు పేర్లు వచ్చాయి.
5: ఓ బాబా నాకు సంతోషం వేస్తుంది, అట్లనే మీ ఫ్యూచర్ కూడా కనిపిస్తుంది. నో నో ప్లీజ్ ఎంజాయ్ దిస్ రొమాంటిక్ ఫేజ్. ఈ హనీమూన్ ఫేజ్ ని ఎంత లాగదీస్తే అంత గుంజన్రి, ట్రస్ట్ మీ. దాని తర్వాత ఇగో సుక్కలు కనిపిస్తాయి. నేను ఫస్ట్ పాట చెప్పిన కదా బద్దలు బాషింగ్ అవుతాయి అని, అవే అవుతాయి. కానీ అవి అయ్యే లోపల ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయండి, తిరగండి ఫుల్, హ్యావ్ ఫన్, గో సీ వే మోర్ మూవీస్ ఆర్ వాట్ ఎవర్, ట్రస్ట్ మీ. నేనైతే అదే చెప్తా, ట్రావెల్ చేయండి. తర్వాత ఇంట్లో కొట్టుకున్నా తిక్కున్నా కూడా ట్రావెల్ చేయండి, ముక్కలు ముక్కలు ఒక రుసుకోపోయినా యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. తర్వాత కష్టం అయిపోతుంది.
6: అండ్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మీ, కెన్ యూ విష్ భువనా నెక్స్ట్ మండే 29th భువనా బర్త్డే?
5: హే భువనా, విషింగ్ యూ అ వెరీ ఎర్లీ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ రేడియో సురభి అండ్ ఆర్జే అన్ను నుంచి నీకు విషెస్ వస్తున్నాయి. మన కేక్ తెచ్చిస్తావా? సెలబ్రేషన్స్ ఏం ప్లాన్ చేస్తున్నావు? పెళ్లి అయినాక ఫస్ట్ బర్త్డే ఆమెది?
6: సర్ప్రైజ్
5: నాకు చెప్పవా? నేను కూడా వస్తా సర్ప్రైజ్ కి. అట్లనే నేను కూడా
6: సర్ప్రైజ్,
5: ఐ నో ఆన్ ఎయిర్ లోనే సర్ప్రైజ్. నువ్వు వినక భువనా చోలు ముసుకో, మేమందరం వింటాం. Well, at least I hope that she gets surprised. If no, you are on air and the whole Dallas heard you. So, Bona, me ayana nik surprise iyakapothe malla phone cheyi. Tuesday and Thursday vasta next Thursday. But I hope there will be a lot of surprise. Now, I want to get a call next Thursday to listen. But wish you a very, very happy birthday, early birthday. And I hope you're going to have a great day. మీ ఆయన ఆల్రెడీ చాలా ప్లాన్లు చేసేసిండు నాకు అనిపించేస్తుంది. యూనో లైక్ యూనో ఇది ఇది ఇదే వీకెండ్ అంతా ఆల్రెడీ లీవ్ కూడా పెట్టేసుకుంటు. సో యా గో హ్యావ్ ఫన్. నేను ఆ పాట ఎత్తికి ఐ విల్ ప్లే దట్ సాంగ్ ఫర్ యూ. ఓకే
7: ప్లీజ్ ట్రై టు ప్లే దట్.
5: యా యా యా నేను ఎత్తికి ప్లే చేస్తాను, డోంట్ వరీ. నీలి మేఘం అన్నావు కదా, ఐ విల్ ఫైండ్ దట్ సాంగ్. నేను కూడా ఇంటర్ పాట, బట్ ఐ విల్ ఆల్సో లిసన్. బట్ నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా, ఆలోచించి ఆన్సర్ తెలుసు చెప్పండి. మన బ్రెయిన్ లా ఫ్రెండ్షిప్ కి ఇంపార్టెంట్ రోల్ చేసే కెమికల్ ఉంటది, ఆ కెమికల్ మీకు తెలుసా? తెలిసి నాకు మళ్ళా కాల్ చేయండి. ఇప్పుడు ఐ వాంట్ యూ టు లిసన్ టు దిస్ సాంగ్ అండ్ దెన్ ఐ విల్ నీడ్ అన్ ఆన్సర్. మన బ్రెయిన్ లా ఫ్రెండ్షిప్ కి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఒక కెమికల్, యాక్చువల్లీ ఇట్స్ అ కెమికల్ దట్ వర్క్స్. అది తెలిస్తే నాకు కాల్ చేయండి 9726361966. వెరీ నైస్ టాకింగ్ టు యూ భువన అండ్ సాయి. కీప్ లిస్నింగ్ టు రేడియో సర్బి. ఓకే, సో అదనమాట. వా కొత్త పెళ్లి కదా, మురిపెమ్మ వేరుంటది. అరే ఎంజాయ్ కరో బచ్చో, ఎంజాయ్ కరో హంబీకి. బట్ ఢిల్లీ బాగా దూరే, ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పొద్దు మనం. బట్ ఒక మంచి ఫన్ సాంగ్ ప్లే చేద్దాం. ఇంకా ఫ్రెండ్షిప్ అనే ఉన్నాం, ఆయన వాళ్ళ సాంగ్ రిక్వెస్ట్ ఎత్తుకుదాం. మీకు తెలిసే కాల్ చేయండి, వాట్ కెమికల్ యాక్చువల్లీ ట్రిగర్స్ ఫ్రెండ్షిప్ ఇన్ యువర్ బ్రెయిన్. 9726361966. ఈ పాట ఇవ్వకుండా ఫ్రెండ్షిప్ ఎట్లా నడుస్తుంది చెప్పండి, ఎట్లా నడుస్తుంది? అరే నేను ఆఫ్ ఏ తీసుకుంటా మీరు పాట తీసేయండి.

నాకైతే ఈ పాట ఎన్ని సార్లు విన్నా కూడా జస్ట్ కొంచెమన్నా ఊగాలనిపిస్తుంది. మీరు కూడా అట్లా ఊసారు, ఉత్తిగా డ్రైవ్ చేసుకునే వాళ్ళు ఊగకర్రీ, మిగిలిన వాళ్ళందరూ కొంచెమన్నా జర చేసేసి కొంచెం ఊపర్రి, ఓ రెండు క్యాలరీలు బర్న్ అవుతారు. అరే భయ్, రోజంతా కూసాను ఇప్పుడు పడతలేవా మీకు? ఇంతకు ముందు నాకు కాల్ వచ్చింది కాబట్టి ఆఫ్ ఎయిర్ తీసుకున్నా, పాటను డిస్టర్బ్ చేయద్దు కానీ. బట్ నాకు మళ్ళీ మళ్ళీ సినిమా లోపలికి వెళ్ళిపోయాను. బట్ ఐ థింక్ ఈ నేను చెప్తున్నాను కదా, నేను దురందర్ తర్వాత దురందర్ ఒక డిఫరెంట్ లెవెల్లో ఎంజాయ్ చేసిన. బట్ ఈ మూవీని ఆ లెవెల్ ఎంజాయ్ చేయకపోయినా మా ఇంటి బంగారం ని ఒక డిఫరెంట్ లెవెల్ ఎంజాయ్ చేసిన. మీన్ వైల్ నాకు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ రాలేదు. మన బ్రెయిన్ లో ఫ్రెండ్షిప్ కి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే కెమికల్ పేరేంది మీకు తెలిస్తే కాల్ చేయండి 9726361966. అయితే గోయింగ్ బ్యాక్ టు మా ఇంటి బంగారం, ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు నాకు యాక్చువల్లీ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చింది తను చెప్తున్నప్పుడు. అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. ఇప్పుడు ఆమె డ్రెస్సింగ్ సినిమా మొత్తంలో ఓన్లీ చీరనే కడుతుంది ఆమె, ఓకే? అండ్ కొన్ని ఫ్లాష్ బ్యాక్ వదిలేస్తే, బట్ ఆ చీరలు కూడా పెద్ద హెవీ ట్రెండీ. అరే సగం కొంతమంది వస్తారు బయట చూసా, నేను 1 lakh శారీ కొనుక్కున్నాను, 1 lakh లేకపోతే అది ప్యూర్ కాదు, అండ్ ఇది చీప్ శారీ. ఎవడు అడిగండి బయ్, ఎవడు చూస్తుండు? ఆ పిల్ల ఎంత సింపుల్ శారీస్ కడుతుంది, అండ్ ఎంత క్లాసీ ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్, ఆ కాన్ఫిడెన్స్. అండ్ ఆమె మేకప్ లేకుండా కూడా అంత సింపుల్ మేకప్, జుట్టు నా క్యాజువల్ గా పెట్టినా కూడా నౌ ఎవ్రీబడి వాంట్స్ టు డ్రెస్ like her real life la, that is impact anpisadu naaku, you know. And item song la avasaram ledhu. Ippudu mona oyina cheppina kada last week nenappudu peddi oyina anla, asalu heroine a lekapothe heroine item song chestunda, item song ame heroine endu vetale, intlanti confusion la bayataku vachina. Adala atlanti avasaram ledhu cinema la. ఒక సింపుల్ సాంగ్, అండ్ ఈవెన్ ద ఎండింగ్ క్లైమాక్స్ గానీ, యునో విలన్ విలన్ రాడిగా అనే వరకు ఆమె నాకు తెలిసి వస్తాడు. సో అది ఎవ్రీ సీన్ ఎంత బాగా రాసిండ్రు. ఇక నేను మొత్తం సినిమా చెప్పేస్తే మీరేం పోయి చూస్తారు, పోండి పోయి సినిమా చూడండి, చూసి యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ టెల్ మీ హౌ ద మూవీ వాస్, ఓకే? ఇంతకుముందు మనకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, బర్త్డే పాప కోసం ప్లే చేద్దాము భువన, దిస్ ఇస్ ఫర్ యూ. నాకు దొరికింది ఆ పాట, కానీ నేను ఎప్పుడు సినిమా చూస్తాను, నేను కూడా చూడాలి. 35 చిన్న కథ కాదు, సినిమాల నీలి మేఘముల. ఇదంట పర్ఫెక్ట్ వైఫ్ ఎట్లుండాలో అని వాళ్ళు ఆయన అనుకున్నాడంట. వాళ్ళ వైఫ్ అట్లనే వచ్చిందంట, ఇంకా ఎక్కువ వచ్చిందంట అని ఆయన చెప్పింది నాకు. సో అందుకని ఇప్పుడు ఈ బర్త్డేని ఫుల్ అమ్మ కోసం ఏదేదో ప్లాన్ చేస్తుండంట. అది కూడా చెప్పిండు ఆఫ్ ఇయర్ లా, అమ్మకి ఇంపేయకుండా నేను యాడ్ చేసుకుంటున్నా. సో ఈ పార్టీ నేషన్ రీ, దిస్ ఇస్ ఫర్ యూ బోధ. ఐ హోప్ యూ ఎంజాయ్.

0: చిన్ను గారు ఇంకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు.
1: నా పతి పండిత రాజులు సుబ్రహ్మణ్య సత్యప్రసాద్.
2: అరే సూపర్ ఉంది కదా పాట, నాకు కూడా మస్తు నచ్చేసింది. నేను ఇన్నా అండ్ కన్నాకి ఇది ఈ సినిమాలు అని తెలియదు. నేను చూస్తుంటా తెలుగు సినిమాలు బట్ నాకు మర్చిపోతుంటా, నాకు సెలెక్టివ్ మెమరీ చాలా అయిపోయింది మధ్య. సో ఈ పాట రే ఇదా పాట అనుకున్నా బట్ వెరీ నైస్ సాంగ్ సెలెక్షన్, థ్యాంక్ యూ. కొంచెం డీటూర్ తీసుకున్నా కూడా ఇట్లాంటి సాంగ్ డీటూర్ తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది. కానీ నేను ఒక పాట వింటున్నప్పుడు అదే ఆలోచిస్తాను అనమాట, వీళ్ళిద్దరు ఈ పాట విని ఒకరినొకరు తీసుకుందామని ఎట్లా డిసైడ్ చేసిండ్రు. సి మై బ్రెయిన్ గోస్ టు ప్లేసెస్ లైక్ యూ, ఇమాజినేషన్ ఈజ్ వైల్డ్ యూనో. కానీ మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ వీక్ చెప్తారంట బర్త్డే పార్టీ ఎట్లా చేసుకున్నారు అట్లనే వాళ్ళ పెళ్లి ముచ్చట్లు కూడా మనం కూడా ఇద్దాం. మీరు ఇంటున్నారు ధూమ్ ద మకా విత్ మీ ఆర్జే మీ మాస్పిల అనుతోని. నేనుంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ రేడియో సురభి, డాలస్ లో నంబర్ 1 మనదే రేడియో స్టేషన్. కాబట్టి మీరు ఇంటనే ఉండండి. ఇప్పుడు నాకు అరే యాక్చువల్లీ ఆన్సర్ రాలేదు, రాంగ్ ఆన్సర్ వచ్చింది. సో మేబీ కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడిగిందేమో, ఐ డోంట్ నో, బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ దట్ కాంప్లికేటెడ్ ఆల్సో. మన బ్రెయిన్ లా ఫ్రెండ్షిప్ కి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే కెమికల్ ఏం తెలుసా? డోపమైన్ అండ్ ఆక్సిటాసిన్. ఐ నో ఎవరైనా డాక్టర్ లేకపోతే చదువుకునేటోళ్ళు చేస్తారనుకున్నా, బట్ డోపమైన్ అయితే ఇనే ఉంటారు కదా, దాని మీద పాటలు కూడా ఉన్నాయి. సో అదంటే మన బ్రెయిన్ లా కెమికల్ అంట, విచ్ యాక్చువల్లీ రిలీజెస్ విచ్ హెల్ప్స్ యూ. చూసా సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది, మంచి దోస్తులు ఉండాలి, పెంట దోస్తులు వద్దు మనకి. ఓ 100 మందిని వేసుకొని ఓ పెద్ద దాదా లెక్క గలయో ఇట్లా అనుకోని ఓడు కాదు. ఆ ఒక్క దోస్తు ఉండి ఫోన్ చేస్తే టైంకి, టైం అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడైనా కూడా ఫోన్ చేయగానే ఏ ఏం కావాలి ఇప్పుడు ఎందుకు చేసినావు అని అడిగేది కాకుండా అరే నేను ఉన్నా బాయ్ బోలో క్యా కరణా అట్లాంటి వాళ్ళు కావాలి మనం. సో అది మనం ఎత్తుకుంటున్నాం. అయితే బిట్వీన్ దాట్ వీ వర్ టాకింగ్ అబౌట్ మా ఇంటి బంగారంలో వై దట్ మూవీ, ఐ థింక్ యూ ఆల్ షుడ్ గో వాచ్. అది ఒక సమ్మర్ లో మంచి ఫన్, ఫ్యామిలీతో ఉండరు, కిడ్స్ ని కూడా తీసుకుపోండి. నేను చెప్పిన కదా ఇంతకు ముందు చెప్పినట్టు, పెద్ద వల్గర్ సీన్లు లేవు, వ్యాంప్ క్యారెక్టర్లు లేవు, డాన్స్ సినిమాలు లేవు, డాన్స్ పాటలు లేవు, అండ్ సింపుల్ చెప్తున్నాను కదా. ఒక చీరకి అండ్ అబ్బాయిలు మీకు కూడా నచ్చుతుంది, ఆ మీ పెళ్ళాం పోయి 1 లక్ష రూపాయల చీర కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సింపుల్ 400 రూపాయల చీర కొనుక్కున్నా కూడా దాన్ని ఇంత మంచిగా క్లాసీగా స్టైల్ చేసి కూడా షీ కుడ్ లుక్ క్లాసీ అండ్ ఫన్ అట్ ద సేమ్ టైం అన్నది చూపిస్తారు. సో వై నాట్ కదా, అందరికీ అన్ని విధాలుగా. అండ్ యాక్షన్ విషయంలో యాక్షన్ ఉంది, యాక్షన్ అయితే చింపేసింది. మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసిన అనుకుంటున్నా, ఇక ట్రైలర్ కూడా చెప్పొద్దని చెప్పకండి, సినిమా ఆల్రెడీ ఆల్మోస్ట్ సగం చెప్పేసిన. బట్ ఫైటింగ్ సీన్లు ఉంటాయి చూడు, మీ మైండ్ బ్లోయింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే అవి కొంచెము యా చీర కట్టుకుని అంతా చేయడం కష్టం కానీ, బట్ స్టిల్ ఓవర్ ద హైప్ అనిపించాను. నేను మొన్న పెద్ద సినిమాలో ఫైటింగ్ చూసి వచ్చినా కాబట్టి నాకు ఈ సినిమాలన్నీ చాలా మంచిగా అనిపించినాయి ఫైటింగ్ లు. సో ఎనీవేస్ దాట్ వాజ్ ఐ థింక్ ఐ కెన్ ర్యాప్ ఇట్ అప్ విత్ దిస్ లాస్ట్ సెగ్మెంట్ అబౌట్ మా ఇంటి బంగారం. కానీ ఒక చిన్న ఇదేస్తా, ఇది ఏ మూవీలోదో మీరు చెప్పండి. ట్రివియా డిఫరెంట్ డిఫరెంట్ ట్రివియా అన్నా కదా నేను, సో నాకు ఒక ఫన్ దిగా అనిపించింది. మీకు తెలిస్తే
3: ఇప్పుడు అడిగిస్తా చూడండి కిస్కా. ఏం కాదు సార్, కళ్ళ చూడు చాలా బాగుంది, అలాగే ఇదేనా చూసుకున్నాడు సార్. సార్ మేము నడుచుకుంటూ వెళ్తున్నాం, కంగారు కార్ లో ప్లాన్ చేయకండి సార్.
4: రాయ్ వీళ్ళని మన కార్ లోనే పంపండి.
3: థ్యాంక్ యూ సార్.
4: ఎందుకురా?
3: అదే సార్, మమ్మల్ని కార్ లో వదిలేస్తున్నారు.
5: ఓ వదిలేయాలి కదా కదా.
2: ఇది ఏ మూవీలోది? ఇట్స్ ఎ ఫన్ మూవీ అట్ ద సేమ్ టైమ్ విత్ ఫ్రెండ్స్. సో మన కాన్సెప్ట్ కి తగ్గట్టే ఉంటది. అందుకని మీకు తెలిస్తే నాకు కాల్ చేయండి 9726361966. చాలా ఎక్కువ ప్లే చేసేసిన బట్ ఇట్స్ ఎ ఫన్ సీన్ అనిపించింది. తెలిస్తే కాల్ చేయండి, లెట్ మీ నో ఇఫ్ యూ నో వాట్ దిస్ మూవీ, ఇది ఈ సీన్ ఏ మూవీలోది అని. నేను ఎక్కువ చెప్పాను ఎందుకంటే దిస్ ఈస్ లైక్ ఫన్ కామెడీ మూవీలోకి వెళ్ళి ఈ సీన్. వాడు ఏం చెప్తుంటే దానికి మన సునీల్ ఉల్టా వేస్తుంటాడు. ఇక ఇంతకంటే ఎక్కువ క్లూ ఇయ్యా నేను. అండ్ ఇంకా మళ్ళీ 1 మినిటే ఉంది బిఫోర్ ఐ ప్లే అనే అదర్ సాంగ్. సో మనం ముచ్చట్నే పెట్టుకుందాం. ఇక వీ విల్ ర్యాప్ ఇట్ అప్ విత్ ద లాస్ట్ మినిట్ అబౌట్ మా ఇంటి బంగారం. నేను చెప్తున్నట్టు ఫన్ అయితే ఉండే భయ్. ఆ ఇంతకు ముందు ఒక కాల్ కూడా వస్తుంది. లెట్ అస్ గెట్ ఇన్ టు దిస్ లాస్ట్ వన్ మినిట్ మీకు ఒక చిన్న సాంగ్ ఒక 30 seconds ప్లే చేస్తా. చేసినాక కమర్షియల్ అయినాక వచ్చిన

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పుళ్ళు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సాస్, ఆర్ కాల్ 469-269-6476. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: అమ్మా, సాటర్డే మూవీ?
1: మనబడి క్లాస్. ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
2: ఉప్పు కప్పు రంబు
1: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్. వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు ఇంటున్నారు ధూమ్ ద మక. ఫస్ట్ 1 అవర్ లో మస్తు ధూమ్ ద మక చేసేస్తున్నాం. నాకు కాల్స్ కూడా మంచిగా వస్తున్నాయి అండ్ చాలా మంది ఆర్ కనెక్టింగ్ విత్ మా ఇంటి బంగారం మూవీ ఆల్సో, విచ్ ఐ లైక్. అండ్ నాకు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కూడా వచ్చేసింది. దట్ సీన్ వాజ్ ఫ్రమ్ మ్యాడ్ స్క్వేర్. అందులో కూడా దోస్తులు ఉంటారు కదా, అంత చిల్లర పనులు చేస్తూ ఉంటారు. సో అట్లా ఒక చిల్లర చిల్లర అన్నాను, కొంచెం లైక్ నాట్ ఈవెన్ చిచ్చోరా, ఒక టైప్ ఆఫ్ ఫన్నీ సీన్ అనమాట అది. అండ్ ఆ సీన్ లిటరలీ లైక్ యూనో కొంచెం కామెడీ నవ్వు, మన సునీల్ తెలుసు కదా ఏది చేసినా కూడా పర్ఫెక్ట్ గా ఫన్నీగా చేస్తాడు కాబట్టి ఆ ప్లే చేయగానే చాలా మంది కరెక్ట్ గేజ్ కొట్టిండ్రు. అంటే మీరు వింటున్నారు అనమాట నా షో, దట్ ఈస్ గుడ్, ఐ లైక్ ఇట్. ఎందుకంటే మనకి అదే కావాలి. సో మనము మన లాస్ట్ 1 అవర్ ఉన్నది, 2 గంటల లాస్ట్ 1 అవర్ ఏందను అంటారా? వెల్ లాస్ట్ 1 అవర్ కాదు, నెక్స్ట్ 1 అవర్ లోకి వెళ్ళిపోయినాం. ఇక ముచ్చట్లు అంటారా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ముచ్చట్లు. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇక సినిమా గురించి ఆపేస్తా, బట్ ఇక వేరే సినిమాలు లేవు కూడా. నేనేం చేయాలి? కొత్త కొత్త సినిమాలు ఏమైనా వస్తే, ఒక 4 సినిమాలు ఉంటే 4 సినిమాల గురించి చెప్పొచ్చు. 4 సినిమాలు లేవు, ఆ ఒక్క సినిమానే పోయినా పెద్ద గురించి చెప్పేంత సినిమానే లేదు సినిమాకి. ఎందువైనా అని ఆలోచించిన సో ఇక ఈ సినిమా అయితే నాకు నచ్చింది. ఆన్లైన్ లో సినిమాలు అంటారా, ఏదో బుద్ధబంగ్లా అంటూ వచ్చింది. అమ్మా ఎందుకు పెట్టుకుని చూసినా అనిపించింది. మీరు ఆన్లైన్ ఉంటే మాత్రం చూడకండి ఆ సినిమా. మన అక్షయ్ కుమార్ మంచి మంచి సినిమాలు తీసాడు అనుకుంటే అంత గలీజ్ గలీజ్ సినిమాలు తీస్తాడు. కామెడీ కూడా లేదు, ఏదో తప్పదు అన్నట్టు చూసినాం. బట్ ఇంకా ఏమన్నా సినిమాలు ఆన్లైన్ అయితే నాకు ఏం కనిపించలేదు. కొత్త ఏమైనా వస్తాయేమో. ఐ హోప్ దే రిలీజ్ మోర్ మూవీస్, ఎస్పెషల్లీ ఇప్పుడు హాలిడేస్. అంటే ఇండియాలో మళ్ళీ స్కూళ్ళు స్టార్ట్ అయిపోయినాయి, బట్ మన దగ్గర అయితే స్టార్ట్ అయ్యే కాలే కదా. సో కొన్ని మంచి మూవీస్ రిలీజ్ చేయొచ్చు కదా. నాకెందుకో ఒక్క సినిమా కూడా లైక్ వావ్ ఇప్పుడు పోయి చూద్దాము అన్నట్టు మళ్ళీ ఇప్పుడు ఏం అనిపించలేదు. కానీ వస్తే అనుకుంటా ఐ థింక్ దేర్ ఆర్ సమ్ మోర్ మూవీస్ దట్ ఆర్ స్టిల్ ఇన్ ద మేకింగ్. జూలైలో మేబీ విల్ హ్యావ్ బిగ్ రిలీజెస్. ఐ డోంట్ నో ఇఫ్ దేర్ ఆర్ లైక్ నేనే సర్చ్ చేసుకోవాలి ఏమైనా అప్కమింగ్ మూవీస్ ఉన్నాయా అని. బట్ ఫ్యూ మూవీస్ లైక్ యునో ఐ ఆమ్ ఎక్సైటెడ్ ఆర్ లైక్ యునో దట్ ఆర్ కమింగ్ సూన్. కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో వెయిట్ చేస్తున్నా. బట్ మన మినియన్స్ ఫర్ ఎగ్జాంపుల్, నేను మినియన్ ఫస్ట్ సినిమా విషయం అనుకుంటున్నాను సార్. నాకు ఇట్లాంటిది ఒక మినియన్ సేనాని నేను హైర్ చేసుకుంటా నాకు మా ఇంట్లో సీక్రెట్ గా. సో నాకు ఏ పని అంటే ఆ పని చేసి పెట్టుకోవచ్చు అట్లా అంటే అట్లా కలలు అంటుండే నేను. అట్లా మినియన్స్ ఉంటే ఎంత బాగుంటుండే అని గ్రూ లెక్క. సో నేను ఈ ఏజ్ లో కూడా మంచి ఎంజాయ్ చేస్తా మినియన్ సినిమా అయితే. దానికోసం వెయిట్ చేస్తున్నా జూలై ఫస్ట్ అనుకుంటా. దట్ విల్ బి ఎ నైస్ మూవీ ఫర్ యువర్ కిడ్స్ ఆల్సో. నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది అనుకుంటా. దట్ విల్ బి గుడ్. మినియన్స్ అండ్ మాన్స్టర్స్. ఇంకా మిగిలిన అయితే అన్ని ఒక సోసోనే యూనో. బట్ వీల్ సీ. హిందీలో అయితే ఆల్ఫా మూవీ మన ఎవరు మన ఆలియా భట్ తో వస్తుందంట. సో సుజం అది ఎట్లుంటుందో ఫుల్ ఫైటింగ్ ఈటింగ్ ఉంటుంది. కానీ ఆలియా భట్ ని ఇప్పుడు మళ్ళా సమంతాకి వచ్చినాం అంటారు. సమంతాని ఫైటింగ్ చేసుకుంటే నన్నా ఇమాజిన్ చేసుకోవచ్చు. కానీ ఆలియా భట్ ఫైటింగ్ అంటే నాకు కష్టం. ఆమె కామెడీ, ఆమె యాక్టింగ్ అంటే లైక్ ఇప్పుడు ఆమెకు హైవేలో నాకు చాలా నచ్చింది. బట్ వేరే దాంట్లలో అంటే నాకు అంత అనిపించదు. సో ఇంకా మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంతకుముందు నాకు ఒక కాలర్ వచ్చింది కానీ నేను ఆఫ్ ఎయిర్ తీసుకున్నా కదా. బట్ నాకు ఒక ఐడియా వచ్చింది మాట్లాడినప్పుడు. సో ఈ ఒక్క సీన్ ఇది అయితే ప్రతి ఒక్కరు కాల్ చేస్తారు. ఈ సీన్ ప్లే చేస్తా ఒకటే సేపు. జస్ట్ ఆ ఒక్క డైలాగ్ వినే వరకల్లే మీకు తెలిసిపోతుంది ఇది ఏ మూవీలో తెలిస్తే నాకు కాల్ చేయండి. 9726361966. సీన్ చూసామా?
3: అరిత నువ్వు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. నా మ్యాంట్రే వేరు. నాకు ఏం తెలీదు. బాగా తింటాను, తిరుగుతాను, ఎవరినైనా కొట్టమంటే కొడతాను, అంతే. కావాలంటే ఎవరి దగ్గరైనా గుండా కింద చేర్చి చేరతాను. డబ్బులు బాగా వస్తాయి.
1: అదే చాలా ఎక్కువ ప్లే చేసిన స్టార్టింగ్ టూ లైన్స్ అయ్యో నాకేం రాదని తనంగానే మీకు తెలిసిపోతుంది. ఏ మూవీలోది తెలిస్తే కాల్ చేయండి. 9726361966. అంత లోపల ఒక మంచి పాట వేసేసి వస్తా. ఆ పాట వినేసేయండి. ఆ పాట విన్నాక మనము వీ విల్ సిట్ అండ్ డూ మోర్ ముచ్చట్. ఓకే. సినిమాలో మస్తు విన్నాక ఈ పాట వేయకపోతే మన ఏఆర్ఏ మంది

0: కరెక్టే కదా, 60లో చేసి ఏం లాభం, 20లో చేసి అల్లరి, 20లో చేయాలి, ఎప్పుడు టైం అని చూసుకోదు, చేసే చేయాలి భయ్ సబ్ బాద్ మీద ఎక్కితే లైఫ్ ని కొంచెం లివ్ చేయాలి. నేను తర్వాత చేసాం తర్వాత చేసాం తర్వాత చేసాం అని అంటే లైఫ్ అయిపోతుంది. అసలు ఏమన్నా పాట కదా, నాకైతే సూపర్ నచ్చింది ఆ పాట. అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, రీ ఆ పాట అసలు అన్ని సాంగ్స్ ప్రేమికుడులా, అంటే ఎవ్రీ వీక్ ఏదో ఒక పాట అయితే టచ్ అవుతున్నాం. సో వి ఐ లవ్ దట్ సాంగ్, ఐ హోప్ యూ ఆల్సో లైక్ దట్ సాంగ్. ఇక మనము మన వేరే సెగ్మెంట్లకి, మన ఫీఫా సెగ్మెంట్లకు పోకంటే ముందు ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు టాక్ అబౌట్ మన ఇక్కడనే అవుతుంది సార్. యాక్చువల్లీ నేను ప్లే చేసిన దానికి నాకు ఆన్సర్ రాలేదు. వేర్ ఈజ్ మై కాల్, నేను అడిగిన క్వశ్చన్ నేను ఇప్పుడు ప్లే చేయాలి, నేను పెట్టినో నేను వెతకాలి. బట్ ఓ ఇక్కడే ఉంది, నేను నీకు ఈ చిన్న క్లిప్ ప్లే చేస్తా. ఇది తెలియని వాళ్ళు అంటూ ఉండరు అసలు, యునో ఎవ్రీబడి నోస్ దిస్, ఇది ఏ మూవీ ఉంది అని అడిగిన. సో ఒకసారి ఇది ఇని ఏ మూవీ లో చెప్పరు, ఇంకొక ఛాన్స్
1: అడితా. నువ్వు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు, నా మ్యాంట్రే వేరు, నాకు ఏం తెలీదు, బాగా తింటాను తిరుగుతాను, ఎవరైనా కొట్టమంటే కొడతాను,
0: నాకేం రాదు అనిత. ఇది ఏ

మనం పోతున్న ఒక ట్రైన్ పేస్ కి నేను తీసుకుపోయిన పాటకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. బట్ ఇక మనము వి ఆనర్ ద రిక్వెస్ట్ కాబట్టి, కానీ ఆ సినిమాలు చూస్తే మాత్రం ఇది సూపర్ అనిపిస్తుంది సాంగ్. అండ్ అసలు మన అసలు రణవీర్ సింగ్ యాక్టింగ్ అయితే సింపేషన్ ఇలా. బట్ దట్ వాజ్ రిక్వెస్ట్ దట్ వీ గాట్, సో వీ ప్లేడ్ ద సాంగ్. బట్ అగైన్ దట్ వాజ్ ఆల్సో అ వెరీ నైస్ హ్యాపీ బర్త్డే సాంగ్ ఆల్సో. సో హ్యాపీ బర్త్డే అన్న తర్వాత మనము మంచిగా ఫుల్ ఫన్ పాట పెట్టుకోవాలి కదా, అండ్ నాకు ఆన్సర్ కూడా వచ్చేసినాయి. సో ఎవ్రీబడి గేవ్ మీ కరెక్ట్ ఆన్సర్స్. ద ఆన్సర్ ఈ 7G బృందావన్ కాలనీ. కమ్ ఆన్, ఆ సాంగ్ లో ఐ మీన్ ఆ సీన్ ఎట్లా మిస్ అవుతారు అని నాకు ఈ ఆన్సర్ ఎట్లా వచ్చింది. వన్ ఆఫ్ మై కాలర్స్ వర్స్ యూనో దే హ్యాడ్ ద నేమ్. సో నాకేమనిపించింది, అరే క్వశ్చన్ అడగాలంటే ఇట్లాంటి ఫన్ క్వశ్చన్ అడిగింది. నాకు ఏం రాదు అనిత, నాకు ఓన్లీ తినడం వచ్చు పండుకోవడం వచ్చు. ఇది యాక్చువల్లీ చాలా మంది లైఫ్ లో చాలా నిజం. ఇట్లా చాలా మంది ఉంటారు కానీ ఇంత ఓపెన్ గా చెప్పరు. బట్ ఐ రియలీ లైక్ దట్ యునో ఎంత మంచి చెప్తాడు. అండ్ అసలు అది కూడా ఒక కల్ట్ మూవీ అనిపిస్తుంది నాకు. ఏమన్నా తీసిండ లాస్ట్ సీన్ కూడా, దాని గురించి ఒక 2 నిమిషాల తర్వాత మాట్లాడదాం. బట్ బర్త్డే గురించి అండ్ ఫ్రెండ్షిప్ గురించి విషెస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వీ షుడ్ ప్లే అ ఫన్ సాంగ్ టు. సో రీడూ చేద్దాం మళ్ళా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే రోహిత్, అండ్ హ్యాపీ బర్త్డే ఎవ్రీబడి హూ సెలబ్రేటింగ్ దిస్ వీక్. సో దిస్ ఈజ్ అ మోర్ ఫన్ సాంగ్ ఫర్ యూ గైస్. లెట్స్ గో. ఇది మోర్ అన్న

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరేంటున్నారు ధూమ్ ద మకా. నేను మీ ఆర్జే అను ఉంటా 9:00 దాకా ఇవాళ ఎవ్రీ థర్స్డే 7 to 9 నా షోలా మనం మాట్లాడుకుంటాము, ముచ్చట్లు పెట్టుకుంటాము, అన్ని ఏమేమి జరుగుతున్నాయని మాట్లాడతాము, అండ్ దెన్ కొంచెం మజాక్ చేసుకుంటాము. అట్ ద సేమ్ టైం కొన్ని క్వశ్చన్లు కూడా అడతాం. ఇవాళ క్వశ్చన్లు తక్కువ ఉన్నాయి, బట్ అడిగిన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ కూడా వస్తున్నాయి కాబట్టి దట్ వాస్ గుడ్. ఇంకో మీ మెతుకుతా ఎత్కే లోపల మళ్ళీ ఇంకొక పాట కూడా ఇదే చేయండి. అండ్ ఇది మనకు రిక్వెస్ట్ వచ్చింది. సో ఇంతకు ముందు 7G కాలనీకి మనకు కరెక్ట్ ఆన్సర్స్ అందరు కాల్ చేశారు. సో దీప్తి, స్వాతి గారి థ్యాంక్ యూ, యూ ఆల్ ఆర్ కరెక్ట్. బట్ వన్ ఆఫ్ ద రిక్వెస్ట్ సాంగ్ తీసుకుంటున్నా మాధవన్ సాంగ్. సో మాధవన్ ఈ పాటలో సూపర్ క్యూట్ ఉంటాడు కదా, బట్ కొంచెం స్లో సాంగ్, బట్ ఇక మాధవన్ సాంగ్స్ లో ఏడ డిష్యూమ్ డిష్యూమ్ డిష్యూమ్ చేస్తాడు. సో గో ఎంజాయ్ దిస్ సాంగ్, అండ్ వీల్ హ్యావ్ ఎ షార్ట్ బ్రేక్, అండ్ బ్రేక్ తర్వాత మన లాస్ట్ హాఫ్ అన్ అవర్ లా రౌండ్ అప్ చేద్దాం ఆఫ్ ఆల్ ద ముచ్చట్లు ఆఫ్ దిస్ వీక్. లెట్స్ గో.

0: గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినా నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళబా, చీజ్ దోశ, వంగీ దోశ, హంచిలి గార్లిక్ లోటస్ అండ్ ఆంకి వని టిక్కా, చమి కబాబ్ పరాటా.
3: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
1: Oh, hello, dinner plans enti group lo rem support chesalaru?
4: What a dare, I'm completely exhausted. Dinner plans enti
5: nenu em undaledi roju dinner ki? Dinner plans enti?
6: Every time, okate question. Dinner plans, enti? Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
7: నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం.
8: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, history-free quality to make Marinta Cheru Kaapotam. Keep listening to me next on Radio Surabhi.
9: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
10: Welcome back, listeners. Meer intunaru Doom the Maka. ఆయనో 2 గంటలు అనుకొని వస్తా గానీ, బట్ ఎన్నో ముచ్చట్లు పెడదాం అనుకుంటా, బట్ ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది. మనం మన లాస్ట్ హాఫ్ అవర్ లోకి వచ్చేసినాం. అండ్ నేను అనుకుంటా అసలు నేను ఇంకా ముచ్చట్లు స్టార్టే చేయలేదు, అప్పుడే అయిపోయిందా 1.5 అవర్ అని. బట్ అట్లా మంచిగా అనిపిస్తుంది, మన వాళ్ళు కాల్ చేస్తుంటారు అండ్ పాటను డిస్టర్బ్ చేయ కాబట్టి కాల్స్ కొన్ని ఆఫ్ ఎయిర్ తీసుకున్నా. బట్ సమ్ ఆఫ్ దెమ్ వీ హ్యాడ్ ఆన్ ఎయిర్ ఆల్సో, విచ్ వాజ్ ఫన్. ఇక లాస్ట్ సెగ్మెంట్ లోకి మనం యూజువల్లీ వీ డూ అ రౌండ్ అప్ కదా. సో ఏం జరుగుతుంది మన చుట్టుముట్టు అంటే, ఇంకా ఫీఫా వరల్డ్ కప్ ఏ నడుస్తుంది. అండ్ వై నాట్ మన దగ్గర అట్లా, ఐ మీన్ డాలస్ లా ఏటీఎన్టీ స్టేడియం లో కూడా గేమ్స్ అవుతున్నాయి. మీరు ఎవరైనా పోయినరా ఇంతకీ? నేనైతే పోలేదు భయ, నా అని చెప్పినా కదా, అంత టికెట్ పెట్టుకుని పోయేటానికంటే ఇంట్లో కూర్చొని చూసేది బెటర్. ఎందుకంటే ఒక్కదాన్ని పోలేను, తీసుకొస్తే 4 పట్క పోవాలి. ఈ లొల్లి ఎందుకు వచ్చిందని చెప్పేసి ఇంట్లోనే కూర్చొని అన్ని గేమ్లు చూస్తా ఉన్నాము. బట్ యాక్చువల్లీ బర్త్డే అంటే గుర్తొచ్చింది, మన మెస్సీది నిన్న బర్త్డే ఉండే. అండ్ అసలు వాట్ టోర్నమెంట్ మెస్సీ ఈజ్ హ్యావింగ్. అందరు అంటున్నారు కదా మెస్సీ దిస్ ఇస్ ద లాస్ట్ వన్ అని, బట్ what a way to celebrate. He is 39 years old and can you believe ippudaka 5 goal lesindu Argentina World Cup la anni 5 aman chesindu. So I mean goat antam kada, but this is at a different level of, you know, greatest of all time. Aa debate malla back vachesindi, evaru asal question e led bhai. Nenu pedda Messi fan ni, kontamandi opukoru, kontamandi Ronaldo fan lu, kontamandi Neymar fans untaru, but end of the day asalu great guy, man. Wishing him a very happy birthday yesterday, and you know, hope he will have a great season playing this year. And who knows, maybe defending champions will have, but you never know. ఇప్పుడు ఇక గేమ్ ల గురించి అంటామా? ఇవాళ యాక్చువల్లీ గేమ్స్ బానే ఉండే. వీ హ్యాడ్ ఒక్క నిమిషం, నేను టీమ్ ల పేర్లు కరెక్ట్ చెప్పాలి, లేకపోతే మళ్ళా ఇల్లుల్లు అవుతుంది. సో ఇవాళ మా ఒక గేమ్ యుకడోర్ అండ్ జర్మనీ ఆడిండ్రు, జర్మనీ ఓడిపోయింది అండ్ నెదర్లాండ్స్ గెలిచింది 3-1. జపాన్ గేమ్ టై అయింది, ఓ మై గాడ్. అండ్ నిన్న అసలు యునో ఐ థింక్ దెర్ వాజ్ వన్ అప్సెట్ యెస్టర్డే, దట్ వాజ్ సర్ప్రైజింగ్. బట్ ఎందుకంటే కెనడా ఓడిపోతుందని అనుకోలేదు, కెనడాకి అది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, వ్యాన్కూవర్ లో జరిగింది. సో అది హోమ్ గేమ్ అయిపోతుండే ఫర్ దెమ్, ఎందుకంటే అది గెలిచితే, ఒకవేళ గెలిచింటే దే కుడ్ హ్యావ్ ప్లేడ్ ద నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ 32 కోతురు కదా. ఇప్పుడు ఆ గేమ్ వాళ్ళకి హోమ్ టౌన్ ఉంటుండే. హోమ్ టౌన్ అడ్వాంటేజెస్ క్యాన్ బి గుడ్ ఆర్ బ్యాడ్, బట్ నా ఉద్దేశంలో అయితే హోమ్ గేమ్ ఇస్ అ హోమ్ గేమ్. ఆ క్రౌడ్ సపోర్ట్ అది ఎక్కువ ఉండడమే బెటర్ ఇట్లాంటి గేమ్లలో. అంత హైప్ ఉంటే కొట్టేసారి ఈజీగా గోల్ అనిపిస్తుంది, బట్ అన్ఫార్చునేట్లీ ఓడిపోయారు. అండ్ ఇవాళ మళ్ళీ ఇంకా రాత్రి కూడా గేమ్లు ఉన్నాయి. సో వీ షుడ్ సీ టర్కీ అండ్ యుఎస్ఏ గేమ్ ఉంది 9:00 కి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా జరసేపు అయితే పోయి మీరు కూడా చూడండి. అరే చూడని వాళ్ళు జరసేపు అన్న చూడండి, ఎందుకంటే యుఎస్ఏ ఆడుతుంది, అమెరికాలో ఉన్నాము. ఒక కొంచెం గేమ్లు ఏదో ఒక గేమ్ ఏమైతుందో జరసేపు అన్న చూడాలా. ఎప్పుడు సీరియల్ పెట్టుకొని కూర్చుంటారు, సీరియల్లు కాకపోతే ఒక సినిమా, నెట్ఫ్లిక్స్, నెట్ఫ్లిక్స్ కాకపోతే అమెజాన్ కాకపోతే ఇంకేదోనో ఓటీటీలో సినిమా పెట్టుకుని కూర్చుంటారు. జరసేపు గేమ్ చూడండి, మంచిగా అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ 2-2 గేమ్స్ నడుస్తున్నాయి. ఆస్ట్రేలియా కూడా ఇస్ ప్లేయింగ్ విత్ పారాగ్వే, సో అన్న ఓవర్ గెలుస్తారు కదా, మోస్ట్లీ ఆస్ట్రేలియా. రేపు అగైన్ యూనో స్పెయిన్ గేమ్ ఉంది, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. ఫ్రాన్స్ అండ్ నార్వే ఆడుతున్నారు. అండ్ ఇంకా గానా వాజ్ ఎ సర్ప్రైజ్ లాస్ట్ గేమ్ వాళ్ళు గెలిచినప్పుడు. సో క్రొయేషియా అండ్ గానాది కూడా ఉంది సాటర్డే రోజు. బట్ ది గుడ్ పార్ట్ ఏంటి అంటే కొన్ని టీమ్స్ ఆల్రెడీ నెక్స్ట్ రౌండ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది టీమ్స్ 48 కొట్టుకుంటే కదా 32 పోతారు. సో 32 టీమ్స్ క్వాలిఫై అయితే ఐ థింక్ అది సండే నుంచి మండే నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ సండే నుంచి స్టార్ట్ అవుతుంది 28 నుంచి. సో 32 నుంచి సగం మంది వస్తారు. అవి నాకౌట్ గేమ్స్ అనమాట. ఇక 32లోకి వెళ్ళి 16కి వెళ్ళి క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ అండ్ జూలై 19th విల్ బి ఫైనల్. సో దాట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ గుర్తుపెట్టుకోరు, నేను చెప్పిన కదా మనకి వీ ఆల్సో డాలస్ ఈస్ హోస్టింగ్ వన్ ఆఫ్ దోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైనల్ మ్యాచెస్. సో టికెట్స్ ఆర్ గోయింగ్ టు బి క్రేజీ. బట్ బయట ఎక్కడన్నా నేను ఇప్పుడు ఒక దగ్గర పోయినా లైక్ గ్రాండ్స్కేప్ కి పోయినా అసలు మనము పైసలు పెట్టుకుని టికెట్ చూడాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీని తీసుకొని జస్ట్ మంచి వెదర్ కోఆపరేటివ్ ఉంటే పోయి ఎక్కడన్నా యూనో గో టు గ్రేప్ వైన్, గో టు గ్రాండ్స్కేప్, వేర్ ఎవర్ ఇట్ ఈస్, పెద్ద స్క్రీన్ ఉంది బయట. అండ్ ఇట్స్ సో మచ్ ఫన్ టు వాచ్ ఎ గేమ్. గేమ్ కోసం కాకపోయినా వైబ్ కోసం బయట కూర్చోవచ్చు. అండ్ యూ కెన్ జస్ట్ యునో రిలాక్స్ అండ్ చిల్ అవుట్. అండ్ మంచి అసలు ఎండ ఎక్కువ ఉంటే మంచి చల్లగా బియర్ పెట్టుకొని, లేకపోతే మీరు కోక్ పెట్టుకోండి ఎవరన్నా ఎట్లుంటే అట్లా. బట్ మంచిగా ఏదైనా ఫ్రైస్ తీసుకోండి. బట్ ఆ పిల్లలను బయట వదిలేయచ్చు ఆడుకోవడానికి, ఎందుకంటే పెద్ద స్క్రీన్ ఉంటుంది, కింద పిల్లలు ఆడుకోవడానికి గ్రాస్ ఉంటుంది. అండ్ ఆ ఫీల్ వేరే ఉంటుంది. అది యుఎస్ లో మన వాళ్ళు చేయరు, తక్కువ చేస్తారు, ఇంట్లోనే కూర్చుంటారు. లేకపోతే ఏ ఈడ పోదాం పదా మనం ఒక మన దేశీ బాడీలు ఉండే కదా అలా కూర్చుందాము అని ఓన్లీ గైజే పోతారు. అట్లా చేయకండి భయ్, మంచి ఫ్యామిలీ అందరూ అని. నేను అమెరికన్స్ ఎంత మంది చూస్తా, ఎంత మంచిగా కూర్చొని మంచిగా ఎండలో మంచిగా హ్యాట్ పెట్టుకుని మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తారు. అట్లా మీరు కూడా ఎంజాయ్ చేయండి. యూనో వీకెండ్ లో ఎస్పెషల్లీ దేర్ సో మెనీ గేమ్స్, వెదర్ ఇస్ సపోజ్ టు బి నైస్. సో అట్లా క్వాలిఫై అయిన 32 టీమ్స్ లా సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అయిపోయింది, కెనడా క్వాలిఫై అయిపోయింది, నెదర్లాండ్స్, మొరాకో, జర్మనీ ఎప్పుడో క్వాలిఫై అయిపోయింది, అమెరికా క్వాలిఫై అయింది మనది, బ్రెజిల్, జపాన్, మెక్సికో, ఏమో ఇది ఇంకొక టీం పేరే వస్తలేదు, కోటే ఇవోర్ కనుక్కొని నెక్స్ట్ టైం చెప్తా. మెక్సికో, స్విట్జర్లాండ్ కూడా ఉన్నాయి. అర్జెంటీనా అయితే ఆఫ్ కోర్స్ మెస్సీ, లేకపోతే ఇట్లా వీళ్ళందరూ క్వాలిఫై అయినరు. బట్ వీళ్ళందరివి 32 గేమ్స్ అదే నాకౌట్ గేమ్స్ స్టార్ట్ అయితే ఇక సండే నుంచి. అవి ఇంకా మంచి ఎంజాయ్మెంట్ ఉంటాయి, ఎందుకంటే మొత్తం బ్లడ్ వెట్ ఆడతారు ఇక. ఎందుకంటే అది గెలవకపోతే ఇక దేఆర్ బ్యాక్ 4 ఇయర్స్ దాకా, ఇక మళ్ళీ పత్తలేకుండా అవుతారు. సో it will be fun. I think you all should go at least watch one movie outside, outdoors anjipta age olaina em farakadadu, mee parents unte vaallu kuda iskaponi vaallu kuda enjoy chesaru gusana andarthoni, just oka smile and you know em dinakapoyina tinesh onri kavalante oka ice cream ippiyanri. There is so much more fun to life than just sitting at home. So adhe ettramu atlanti idoka manchi you know naaki atlanti idi inte oka manchi paata nenu usually walk అప్పుడు ఇంటి పాట. బట్ మీకు ప్లే చేసి వినిపిస్తా అట్లా అని చెప్పి తాగుతలం కాదు. బట్ వై నాట్, అప్పుడప్పుడు తాగుతారు మంచి అనిపిస్తుంది. సో బట్ ఏం తాగుతారు అన్నది అది మీ చాయిస్ వదిలేస్తా. నేనైతే వెదర్ మంచిగా ఉంటే ఎండ ఉంటే చల్ల వేరు తాగుతా, డిపెండ్స్ ఆన్ ఇట్ అనమాట. లేకపోతే మంచి డైట్ కోకో సంథింగ్ లైక్ ఒక కాక్టెయిల్ కూడా ఇస్ గుడ్. సో మీకోసం ఈ సాంగ్ ప్లే చేస్తున్నా, మీరు ఇది ఇన్నరో లేదో నాకు తెలియదు, బట్ వినకపోతే మాత్రం వినేసేయండి. ఇట్స్ అ ఫన్ సాంగ్, గో హ్యావ్ ఫన్. లిరిక్స్ మంచిగా అనిపిస్తాయి నాకు. ఇది అను టైప్ పాట. సో ఈ సాంగ్ లిరిక్స్ మంచి చేయాలి ఫ్రమ్ విజయనగరం.

విజయనగరం విల్ బి సీ ఇఫ్ ఐ కెన్ ఫైండ్ ద ఒరిజినల్ సాంగ్ దట్ ఐ వాస్ ట్రైయింగ్ టు ప్లే. నేను ప్లే చేద్దాం అనుకున్న పాట వేరే. ఇప్పుడు వచ్చింది ఇది కొంచెం స్లో ఉంటది కానీ మంచి కొంచెం స్లో ఉన్న మంచి మంచి వైబ్.

నిజంగా చెప్పారు, మంచిగా అనిపించిందా లేదా, లిరిక్స్ వింటుంటే తాగబుద్ది అయిందా లేదా అని అడగా, దట్ ఈస్ యువర్ పర్సనల్ ఒపీనియన్ చెప్పి. తాగాలంటే మీరు ఒక గ్లాస్ మంచి నీళ్ళు కూడా తాగా ఎంజాయ్ చేయొచ్చు, బట్ కొంచెం ఒక మంచి వైబ్ ఉంది కదా పాటలో, అట్లా ఇట్లా ఇట్లా వెళ్ళిపోతుంటది అనమాట. సో ఐ లిసన్ టు ఇట్ క్వైట్ ఆఫెన్. ఇట్లాంటి లోకల్ పాటలు నేను మస్తు వింటా, ఎందుకంటే నాకు నేను చెప్పిన కదా నేను ప్రాపర్ లోకల్ లోకల్ దాన్ని. సో ఎంత ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ అయినా కూడా అది లోపల్ క్లాట్లు వస్తుంటది. అండ్ అక్యూనే భయ్ జేసే వేసే అట్లనే మనకి ఇష్టం. బట్ నాకు మస్తు అనిపిస్తుంది ఇట్లా దావత్ పాటలు పెట్టుకుంటే ఎప్పుడన్నా యూనో ఇట్ ఈస్ అ ఫన్ వైబ్ అనిపిస్తుంది. ఎనీవే, వీఆర్ కమింగ్ బ్యాక్ టు అవర్ లాస్ట్ సెగ్మెంట్. సో మనం ఫీఫా ముచ్చట్లు మాట్లాడేసుకున్నాము, వరల్డ్ న్యూస్ అంటారా, వరల్డ్ న్యూస్ లో పెద్దగా ఏమైతే లేదు, బంగారం రేటు కొంచెం తగ్గింది. సో కొనుక్కునే టోళ్ళకి ఇష్టం ఉంటే కొనుక్కోండి, వారాగిపోయింది అంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. కొత్త రెండు స్టోర్లు కూడా ఓపెన్ అయినాయి, పిఎంజీ ఓపెన్ అయింది, అండ్ నేను పోయి వచ్చేసిన దాంట్లో మళ్ళా మనం బ్యాండ్ కూడా చేసుకొని వచ్చాం మంచిగా. అంటే నచ్చింది భయ్, ఎప్పుడో ఒకసారి అట్లా ఒక నచ్చితే ఇంపల్స్ భయ అనేది ఉంటుంది కదా. సో ఐ ఆల్సో డిడ్ సంథింగ్ లైక్ దాట్ అండ్ ఐ లైక్ ఇట్. బట్ మంచిగా ఉన్నాయి కలెక్షన్లు, మీకు కూడా ఎవరన్నా పోయి చూడాలనుకుంటే పోయి చూడండి, దే ఆర్ గుడ్. అండ్ ఇక వేరే అంటారా, మస్తు ఉన్నాయి, దే ఆర్ సో మెనీ స్టోర్స్ అరౌండ్ ఫ్రిస్కో. సో ఎక్కడన్నా పోయి మంచిగా మీకు ఇష్టం ఉంటే మంచి షాపింగ్ చేసేయండి. ఎవ్రీ వీకెండ్ అయితే డాలస్ లో ఎక్స్పోలు నడుస్తున్నాయి, అసలు ఇండియాలో పోయి షాపింగ్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు అన్ని షాపులు వచ్చేస్తాయి, ఎవ్రీ సాటర్డే దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్, సండే సంథింగ్ హ్యాపెనింగ్. సో ఐ థింక్ దాట్స్ ఎ గుడ్ థింగ్. బట్ అది ఎప్పుడు చెప్పినట్టు చెప్తా, జస్ట్ బి ఎ లిటిల్ బిట్ కేర్ఫుల్, ఎందుకంటే మన వాళ్ళు తెలుసు కదా, ఒక గుంపులు గుంపులుగా పోతేనే ప్రాబ్లం. జస్ట్ బీ కేర్ఫుల్, అది ఇంపార్టెంట్. అండ్ బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్ అని చెప్తా, దాట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ ఫ్రెండ్షిప్ కాబట్టి ఒకటి ఒక పాట ఎప్పుడు లైక్ ఇగో జోష్ మళ్ళీ జోష్ ప్యాక్ పట్టుకురావాలి కాబట్టి ఒక మంచి పాట వేసా. ఇది టెక్నికలీ నాట్ అ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ సాంగ్, బట్ ఈ వీళ్ళ ఈ సినిమాలో అయితే వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఈజ్ లైక్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. సో ఐ డోంట్ థింక్ యూ వుడ్ నో, బట్ వీటిలో అయితే సూపర్ ఉంటాయి. అర్థమైపోయిందా? తలైవా పాట బుట్టి కూడా ఏమైనా తక్కువ ఉంది. పాలన ఎగిరేస్తే నేను పాలన ఎగిరేస్తాను, పాలన ఇస్తాను, చెప్పేసి పాలన ఇస్తాను. ఇన్ అయిపోయింది.

సుందరి. వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాకా. నేను మీ ఆర్జే అనూని. లాస్ట్ 10 నిమిషాలకి మిమ్మల్ని ముచ్చట పెట్టడానికి వచ్చేసిన, బట్ ఏం చేస్తా చెప్పు, 10 నిమిషాలలో ఏం ముచ్చట్లు పెట్టాలి, జల్ది ముచ్చట్లు పెట్టలేము, పెట్టగలుగుతా ఫాస్ట్ ఫాస్ట్ చెప్పొచ్చు కానీ, బట్ మేము ఆల్రెడీ అన్ని కవర్ చేసేసాం మనము. సో ఐ డోంట్ థింక్ వీఆర్ మిస్సింగ్ మచ్. బట్ నేను ఇంతకు ముందు ఐ వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ మై అదర్ ఫీఫా ఫ్యాన్, అండ్ సారీ నేను 2 కాల్ మిస్ అయిపోయినా, బట్ మళ్ళీ కాల్ చేయండి, ఐ విల్ టాక్. అండ్ నేను చెప్తున్నాను కదా, ఫీఫా వరల్డ్ కప్ ఫీవర్, మీరు ఏం మిస్ అవుతున్నారో మీకు తెలియదు. దోస్ హూ ఆర్ జస్ట్ స్టేయింగ్ ఎట్ హోమ్, నేను మంచి చెప్తున్నా, జస్ట్ గో అవుట్ ఫ్రైడే నైట్ కానీ అండ్ రీ గో విత్ ద ఫ్యామిలీ, గో విత్ ఎవ్రీబడీ, గో టేక్ యువర్ పేరెంట్స్, గో టేక్ యువర్ కిడ్స్, లేకపోతే మీరే ఓన్లీ, బట్ గో అవుట్ యాజ్ ఎ గ్రూప్, ఆర్ యునో బయట పోయి చూడండి, స్టార్ కానీ అండ్ రీ గో టు గ్రేప్ వైన్, గో టు గ్రాండ్ స్కేప్, గో టు లెగసీ వెస్ట్, ఎక్కడన్నా పోతే అసలు ఫీవర్ మామూలుగా లేదు. యూనో నేను చెప్పినా కదా, సినిమాలు వస్తేనే ఉంటాయి, ఇయ్యాలి కాకపోతే రేపు చూడొచ్చు, కానీ ఎస్పెషలీ యుఎస్ హోస్ట్ చేస్తుంది, 1 of the 3 countries టు హోస్ట్ కాబట్టి మన దగ్గర అసలు అదేమంటారు, ఎక్స్ట్రీమ్ ఫన్ ఉంది. అండ్ ఇప్పుడు యునో యు మైట్ బి థింకింగ్ లైక్ ఏ మన ఊళ్ళోని ఎక్కడైనా పోయినా అదో ఎందుకు వచ్చిన రిస్క్ అనుకుంటారు కదా, బట్ దిస్ ఈస్ నాట్ ద ప్లేస్ టు ఫీల్ దాట్. ఎందుకంటే స్పోర్ట్స్ ఫ్యాన్స్ ఎస్పెషలీ యునో రెడ్ నెక్ ఫ్యాన్స్ కాదు వీళ్ళంతా, వీళ్ళ దీస్ ఆర్ ఆల్ లైక్ ఆల్ ఓవర్ కంట్రీ అండ్ దే ఆర్ లైక్ రియలీ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ ద గేమ్. సో యువర్ క్రౌడ్ ఈజ్ ఆల్సో లైక్ ఫన్ క్రౌడ్, సో యూ హ్యావ్ టు పిక్ యువర్ ప్లేసెస్ అనమాట. లైక్ నేను చెప్పిన ప్లేసెస్ ఏంటంటే దే ఆర్ మోర్ క్లాసీ, సో యూ విల్ ఫీల్ లైక్ అబ్బా యుఎస్ లా ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక మెమరీ చేసాం అన్నట్టు ఉంటది. ఇంట్లోనే కూర్చొని పూరి, అరే పూరి అంటే గుర్తొచ్చింది, నేను ఫైనల్లీ పూరి పానకం చేసేసిన అండ్ హ్యాపీగా తినేసాం. బట్ ఎక్కువ పూరీలు తినలేదు, రియలీ గుడ్ బంగిన్పల్లి హిమాయత్ మ్యాంగోస్ నేను లాస్ట్ సెట్ కొనుక్కొని దాంట్లో మన ఇండియన్ మ్యాంగోస్ తోనే వితౌట్ షుగర్ చేసిన, సూపర్ వచ్చింది. అండ్ నేను దాన్ని మంచిగా వేడివేడి పూరీలు, పూరీలు కాదు మాలకు పూరీలు పెట్టినా, నేను ఒకటే పూరి చేసుకున్నా, బికాస్ మళ్ళా ఆ క్యాలరీలు బర్న్ చేయడానికి మళ్ళా 100 పుషప్లు చేయాలి, ఎందుకు వచ్చిన లోళ్ళు అని. బట్ ఆ తిన్న ఒకటి కూడా, కానీ పానకం మాత్రం అఫ్ కోర్స్ షుగర్ లేదు కాబట్టి మస్తు ఎంజాయ్ చేసిన. మీరు ట్రై చేయకపోతే మళ్ళీ ఆ కాన్సెప్ట్ ఇస్తున్న, కొంతమంది మంచిగా దోశ పానకం కూడా ఇస్తారు, మా అక్క చేసిందంట, అండ్ దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దోశ పానకం ఇస్ ఆల్సో వెరీ గుడ్. పానకం అంటే మన చక్కెర పాకం లెక్క, లేకపోతే నీళ్ళు నీళ్ళు ఉండదు, దిస్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ప్యూరీ టైప్ అనమాట, ఇలా నీళ్ళు గీళ్ళు ఏం పోయాము, మంచిగా మ్యాంగోస్ నే మంచిగా కట్ చేసి మంచిగా మిక్సీ తిప్పేసి, లిటరలీ కావాలంటే నేనైతే పలుకులు వేసుకుంటాను, నాకు కాజు కిష్మిష్ లాంటి ఇష్టం. సో మంచిగా అమీర్ గర్క అన్నట్టు నేను మంచిగా ఎక్కువ వేసుకొని హ్యాపీగా తింటా. మీకు ఇష్టం, మీకు ఇష్టం ఉంటే అట్లా తినొచ్చు, లేకపోతే యూ డోంట్ హ్యావ్ టు. అండ్ చెప్తున్నాం కదా బజ్జీలు, బజ్జీలు వేసుకోలే, బట్ ఎవరన్నా బజ్జీలు వేస్తే చాయ్ వెళ్ళినప్పుడు తీసుకుపోతాను, ఆ పానకం ఉంది, నేను ఇంకా దాచి పెట్టుకున్నా. బట్ ఆ కాంబినేషన్ ఇస్ ఎక్స్ట్రీమ్, నేను చెప్తున్నా కదా, అది తిన్న తర్వాత అసలు మీరు యూ విల్ ఫీల్ లైక్ వాహ్ స్వర్గం. ఈ ఒక చిన్న పాట జరి, ఒకటే 1-2 మినిట్స్ వేస్తా, దీని తర్వాత మనం సైన్ ఆఫ్ చేయాల్సిన టైం కూడా వచ్చేస్తుంది. సో ఈ పాట జరిసేపు ఎంజాయ్ చేసేయండి, ఎందుకే విధానం అనిపించింది ఈ పాట. అండ్ శివ పాట అనిపిస్తుంది, నేను ఆ పాట పెట్టలేదు. ఈ పాట కొంచెం సేపే వస్తుంది కానీ మంచిగా అనిపిస్తుంది, లైక్ యూనో డిండి, అంటే నేను కూడా వే టైం అయింది కదా, కానీ ఆడిపోతున్నాను, మా ఇంటికి పోతున్నాను. సో జరసేపు ఇనిషియల్ పాట మంచిగా మన లాస్ట్ పాటకి సెట్టింగ్ అప్ అనమాట. సో ఇనిషియల్

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ఆ పాట పెట్టేసి ఎండ్ చేయొచ్చు, కానీ పోయిరా అని ఆయన ఎక్కడికో పంపిస్తున్నాడు, మనం ఆడికి పంపిస్తలేము. మనము మన షోని ఎండ్ చేయడానికి వచ్చినాము. సో మన మన మన స్టైల్లో మన పాటనే పెట్టుకోరు కదా. ఆ పాట పెట్టుకోడానికి టైం వచ్చేసింది ఆల్మోస్ట్, మేబీ ఫుల్ సాంగ్ వినలేకపోతామేమో. బట్ ఆ సాంగ్ పెట్టకపోతే నాకు ఏదో మిస్సింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆ పాట కూడా పెట్టేస్తా, అంటే నా ఫేవరెట్ సాంగ్. బట్ నాకు ఒరిజినల్ పాట ఇష్టము, సినిమాలో అది ఓకే ఓకే అనిపిస్తుంది. ఎనీవే, నేను సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది. అండ్ ఐ లవ్ డూయింగ్ దిస్, యూనో నేను మళ్ళా 1 week వెయిట్ చేయాలి మీతో అందరితో ముచ్చట పెట్టినకి. టుడే వాజ్ లాట్ ఆఫ్ ఫన్, సో మెనీ ఆఫ్ యూ కాల్డ్ మీ విచ్ ఐ లవ్. ఐ రియలీ రియలీ లైక్ దట్. ఐ క్యాన్ బ్రింగ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేసెస్ ఇనేటోళ్ళకి. దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు డూ. ఇస్ లైఫ్ థ్రోస్ వాట్ ఎవర్ ఎట్ యూ, యునో లైఫ్ హ్యాపెన్స్, బట్ వెన్ యూ లిసన్ టు సంబడీ యూ షుడ్ ఫీల్ అ లిటిల్ బిట్ ఆఫ్ స్మైల్. యూనో మనం అంతకంటే ఎక్కువ ఏం చేయలేము, మనం కష్టపడేది మనం కష్టపడతాము. But simple, simple things, you know, my 2 hours, I feel like if I can make 1 person smile, why not? And like I said, you know, na philosophy is very, very simple. మనం ఏం తెచ్చుకోలే తీసుకోవేది కూడా అప్పుడు కూడా ఏం తీసుకోవము. అందుకని ఈ జర్నీలా ఈ ఆశతోని దీనికోసము దానికోసము వీళ్ళని కష్టపెట్టడు వాళ్ళని కష్టపెట్టడు వీళ్ళతో వీళ్ళతో మంచిగా ఉండొద్దు వాళ్ళతో ముక్కులు మూతులు తిప్పుకున్న ఇవన్నీ చేయొద్దురు భయ్. నిమ్మలంగా ఒకరికి చెప్పిన కదా, ఇప్పుడు మనం ఆ సినిమా మా ఇంటి బంగారం చూసినట్టు ఒక మంచి దోస్తు అట్లాంటి ట్రై టు సీ ఇఫ్ యూ క్యాన్ మేక్ అ రిలేషన్షిప్ మీనింగ్ఫుల్. అది ఫ్రెండ్షిప్పే కానీ ఫ్యామిలీయే కానీ స్పౌసే కానీ కిడ్సే కానీ మనకొకరు ఉండాలి భయ్. ఎట్లా అంటే నీకు ఏ టైంలోనైనా ఫోన్ చేయాలనా లేకపోతే ఒక మనిషికి ఫోన్ చేస్తే అరే నేను ఉన్న భయ్ నువ్వు ఎంత టెన్షన్ పడతావు నువ్వు ఒక్కరివి లేవు అన్న ఆ ఫీలింగ్ రావాలి. దాట్ ఈజ్ వాట్, అట్లాంటిది మనం మెమరీస్ తీసుకుపోతాం మనతోని కానీ ఇంకా ఏ పైసలు ఏ సొమ్ములు ఏ ఆస్తులు తీసుకుపోం, ఎస్పెషలీ ఏ తిండి కూడా తీసుకుపోము. సో వై వేస్ట్ ఆల్ యువర్ ఎనర్జీ ఇన్ డూయింగ్ థింగ్స్ దట్ డోంట్ మ్యాటర్. దాట్ ఈస్ మై మోటో ఇన్ లైఫ్. అండ్ ఐ హోప్ యూ హ్యాడ్ ఎ గ్రేట్ షో. నేను క్లోజ్ అవుట్ చేసే టైం అయింది. విషింగ్ ఎవ్రీబడీ దిస్ వీక్ అండ్ అప్ టు నెక్స్ట్ థర్స్డే వెరీ హ్యాపీ బర్త్డే. ఇఫ్ యూ సెలబ్రేటింగ్ యానివర్సరీస్ హ్యాపీ యానివర్సరీ. అండ్ నేను నెక్స్ట్ థర్స్డే వస్తా, అప్పటి వరకు చలో, ఖుదాఫీజ్, గుడ్ నైట్, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్, ఎంజాయ్ యువర్ డే, ఎంజాయ్ యువర్ వీకెండ్, బాయ్ బాయ్. బాయ్ చెప్పి మళ్ళీ ఎందుకు అనుకుంటా, ఒక సౌండ్ చెప్తుంది నాకు ఇది మిస్సింగ్ అనుకుంటుంది మెసేజ్. సరే సరే చెప్పిస్తున్నా, బాయ్ బాయ్ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్, ఐ విల్ సీ యూ నెక్స్ట్ థర్స్డే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
7: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ వి నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
14: చందు, మరి వండనా?
13: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
14: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
13: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
15: నల్లంచు తెల్ల చీరా.
16: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening me Nestam Radio Surabhi.
17: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
18: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
19: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full-on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3. హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
0: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: నల్లంచు తెల్ల చీరా
4: రేడియో 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు.

0: Steve, this may be next on Radio Surabhi.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ

0: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: Hi guys, this is Hari Shankar, Radio Saradhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next time, Radio Saradhi.
3: You're listening to Radio Saradhi, 107.9 FM, HD3.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient.
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: I am Ramgopal Varma.
9: Andariki namaskaram, nenu Vivian Aditya.
10: Nenu mee nalugo sintham Sai Kumar.
11: Nenu mee Chandra Bosini. Tappakunda vinandi
12: Radio Surabhi.
13: Radio Surabhi.
10: Radio Surabhi.
11: Mee Telugu Nestam Radio Surabhi.
3: 107.9 FM HD3.
14: Tick tick, Radio Surabhi time check. Studio lo time 10 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
8: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support @mypursue.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
5: మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
7: 107.9 FM HD3.
1: టిక్ టిక్. రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 10 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
8: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support @mypursue.com.

0: అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.
4: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 10 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
8: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support @mypursue.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే And best of all, it avoids complaints.
2: అదే 9 to 5 సేమ్ డెస్క్ సేమ్ రొటీన్ మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్ ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com ఇండియా బజార్ ఫ్రాంచైజీ యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే
8: జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support @mypursue.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ

0: celebration knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 848-244-0213.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
4: You're absolutely right. Rajulas kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajulas kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ కోటి హరిశంకర్.
5: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం.

0: generation knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Go!
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
3: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavan anpisthe. They also offer catering because their food is so irresistible.
5: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
4: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ VVF AgTech.com ఆర్ కాల్ 8482440213.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW is famous for what? Option A, chat only. Option B, chat and tally. Option C, tally only. And option D, chat, tally and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam?
6: It's chat, tally and catering.
7: You're absolutely right.
6: Rajulas kitchen lo mana favorite chat items along with the tallies are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalu anipisthe. Also offer catering because their food is so irresistible.
8: Visit Rajulas kitchen in Irving, East Plano and Eldorado. For more information visit rkusa.com.

0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ VVFAgTech.com ఆర్ కాల్ 8482440213.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW is famous for what? Option A, chat only. Option B, chat and tally. Option C, tally only. And option D, chat, tally and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam?
5: It's chat, tally and catering.
3: You're absolutely right. Rajula's kitchen lo mana favorite chat items along with the tallies are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipistundi. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajula's kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: ఐఎన్ రాణగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
4: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 11 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ you're calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. బీ నేస్తాం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.
11: టిక్ టిక్. రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 11 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu ఇమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: Friendo. Friendo. Tane love lo padeyadaniki o manchi idea cheppando.
5: ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
4: ఏంటి ఫ్లవర్సా? తన ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
5: షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
4: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండ్. హై ఎండ్ ఈ వాడిపోయిన ఐడియాలు వదిలేసి ఓ ఫ్రెష్ ఐడియా చెప్పా.
5: ఓకే.

0: పడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, విసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో 101 టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: 101 టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్టు. ఓయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఐడియా డెట్టెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్ కొంచెం మార్చు ఫ్రెండ్.
0: కొని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, ఆ నెట్ అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇది ఐడియానా? చీ చీ చీ.

0: తన గురించి ఒక కవిత రాయనాయనా, పడడం ఖాయం ఏ అమ్మాయినా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు ఎంతకి రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకి నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
0: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 11 PM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: అందరికీ నమస్కారం, నేను విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సు సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సు ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సు యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
5: Kodi rupayala kosam mee aakhari prashna.
6: Ready?
5: Yes sir.
6: Rajiraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
6: You're absolutely right. Rajiraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anipisthe. Also offer catering because their food is so irresistible.
8: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
9: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna social media promotions ko Kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్

0: తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
3: Koti rupayala kosam mee aakhari prashna.
4: Ready?
5: Yes sir.
4: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
4: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anipisthe. Also offer catering because their food is so irresistible.
7: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
8: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions ko weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
10: నేను మీ ఆర్జే భార్గవి.
11: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
12: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
13: దిస్ ఇస్ కోటి.
14: దిస్ ఇస్ హరిశంకర్.
15: కీప్ లిస్నింగ్ మీ నేస్తం
16: రేడియో సురభి.
17: రేడియో సురభి.
18: రేడియో సురభి.
19: రేడియో సురభి.
20: రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తా. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తా. ప్రామిస్.

0: నేను రాము పాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: కోటి శంకర్. కీప్ లిసనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
4: Yeah.

0: sani ga sani da sani da ma ga sani sa ga ma da ma ga sa ga ma da ma ga sa ga ma da ma ga sa ga ma da ga ma da ni da ma ga ma da ni da ma ma da ni sa ni da ma da ni sa ni da sa ga sani sa ni sa ga sani sa ni sa ga sani sa ni sa ga sani sa ni sa ma ga sani da ni sa.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: డు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3.
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
4: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైట్ దోసా, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: ఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమా?

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షేలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
5: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్.
7: వి నేస్తాం
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: 107.9 FM HD3.
14: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 1 AM.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
0: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 1 AM.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 1 AM.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క, లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: Hi guys, this is Ravi Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheruka potham. Keep listening to me next on Radio Surabhi.
6: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైట్ దోశ.

0: జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
1: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
2: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
0: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు support@mypursue.com. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
3: Hi guys, this is Ravi Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, history-free quality to meek marinta cheru kapotam. Keep listening, me next on Radio Surabhi.
4: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.

0: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైస్ దోసా, లైస్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
0: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaapotham. Keep listening to me next on Radio Surabhi.
8: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
9: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
10: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
11: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
12: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: 107.9 FM HD3.
17: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With My Pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: Hola, bienvenido. Disfruta fiesta. Woo!

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిసనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With My Pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: ఎన్ రాజగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
6: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 AM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 gela nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 ella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Ghar.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
14: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
15: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు support@mypursue.com.
16: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
17: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
18: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
19: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosam aina, weekly newsletters kosam aina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
20: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 at 919-491-4514.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్.

0: radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Radio Surabhi, Dallas' number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
2: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
3: Say hello to NRI page. మన ఇండియన్స్ కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి రీచ్ అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు support@mypursu.com.
5: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi.
6: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: వింటున్నది రేడియో సురభి, డాలస్ నంబర్ వన్ తెలుగు స్టేషన్, ఓజీ తెలుగు రేడియో, ఓన్లీ ఆన్ 107.9 FM.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు, దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 3 AM.

0: skills, calibration knowledge tho neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
3: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా

చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు.

0: ఆయన రాము పల్వన్న.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
5: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 3 AM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देशकालमान परिस्थितुलु, प्रकृति दानि पंडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी. मल्लेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड, इट इज द फ्यूचर. वीवीएफ एक्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వ

0: ఆయన రాముగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
4: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 3 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ

0: celebration knowledge, though, neeko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Purnangi at 214-868-7538.
2: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
3: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హౌస్

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfactech.com or call 848-244-0213.
7: India ki teleport aithe enta baaguntundo.
8: What if India was just a tap away?
3: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my Pursu, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursu isn't just an app, it's your genie in the cloud. Download the My Pursu app or visit mypursu.com or write to support@mypursu.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
14: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
15: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
16: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
15: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
16: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
17: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
18: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
19: India ki teleport aithe enta baaguntundo.
20: What if India was just a tap away?
15: Just imagine meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.

ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు, పెద్దరాణి నాట్యంలో మయూరి. చిన్నరాణి సంగీతంలో

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM HD3.
0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క, లైట్ దోశ, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: India ki teleport aithe enta baaguntundo.
8: What if India was just a tap away?
3: Just imagine meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
9: Ladies and gentlemen,

ఇంక చెక్కు టేస్ట్ బ్రాంకు చెక్కు లక్ కొద్ది దగ్గర మీద చెక్కు ఎక్కక ఇంక తప్పు అంటు లిఫ్ట్ వచ్చేరా వచ్చేరా.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 4 AM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
8: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. ala chuste mana roots farming lo unnai, but we moved on. still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. so let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: నేను రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
5: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 4 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
4: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. ala chuste mana roots farming lo unnai, but we moved on. still mana manasulu pachchani panta pollallo chikkukupoyi unnai. so let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Vallembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినానా? మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనీ లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

0: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: నమస్కారం, నేను సింగర్
2: శ్రీకృష్ణ.
3: మీ శ్రీనివాస
4: అవసరాలా.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 4 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
4: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. ala chuste mana roots farming lo unnai, but we moved on. still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. so let's get back to our roots with vvf agtech inc. vallemari farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Vallembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
1: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
0: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీదు వడ, ఏ టు బీ ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేల బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, పిచ్చామి కబాబ్, పరోటా.
1: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బీ, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బీ అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బీ texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
5: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 electronics.com ఆర్ కాల్ నందా G3 @ 9194914514.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Chappad sir, what you'd like to order?
2: Bhaiya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B extruded special thali, biscuit lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and aamki paneer tikka, which ami kava paratha.
2: Huh? Indi bro, gandhi yeppi no, and specials matra mein adina.
1: Inka unne, chappantara, meer eppadena authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
3: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe. New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe. Okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursu isn't just an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support at MyPursu.com.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
8: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara

0: నవ్వింతలకి కేరింతలకి కేరా ఫైవ్ డ్రెస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville Texas అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
4: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
7: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఇటు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇసి వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, సేమ్ ఆంకి పనీర్ టిక్కా, చమిక వారట.
9: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే, అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway, or full service catering.

0: to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US low food banks and pantries lanti places low. Meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

కొంచెం స్టార్ట్ చేస్తున్నప్పుడు సడన్ గా దాన్ని ఉన్న ఫ్లేవర్ ని ఒకవేళ గుడ్ డే అయితే దాన్ని పెంచేసేలాగా క్లైమేట్, ఒకవేళ బ్యాడ్ డే అయితే దాన్ని తగ్గించేసేలా బ్యూటిఫుల్ క్లైమేట్, రెండు కనుక ఒక్కసారి తోడ్పడుతున్నాయి అనుకోండి ఎంత బాగుంటుందంటారు. ఎస్, ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇప్పుడైతే మాత్రం అలాంటి బ్యూటిఫుల్ క్లైమేట్ అలా పలకరిస్తుంది అనమాట. ఏంటి ఈ మేలో ఆల్మోస్ట్ కొట్టేసిన చెట్లు చిన్న చిన్నగా లైట్ గా తొలకరలు రావటం, తొలకరి కాదు మొలకలు రావటం తొలకరి వల్ల. సో అలా లైట్ లైట్ గా గ్రీనరీ కనిపించడం, ఈవెన్ క్లౌడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండడం, స్కై నిజంగానే బ్లూలో ఉండటం, అండ్ ఇదంతా ఒక రకమైన ఆంబియన్స్ క్రియేట్ చేయడం చూడగానే పచ్చనిదనమే పచ్చదనమే అని పిచ్చి పిచ్చిగా పాటలు పాడుకోవాలనిపిస్తుంది అనమాట. అది ప్రస్తుతానికైతే అంత బ్యూటిఫుల్ గా మాన్సూన్ క్లైమేట్ ఇండియాని ఇంకా ఇంకా ఇంకా బెటర్ చేస్తుంది. అది అడపా దడప అక్కడ ఇక్కడ అర్థం అర్థం లేని రోడ్ ప్లానింగ్లు పంచాయతీలు ఇవన్నీ మనకు కొంచెం ఇరిటేషన్ తీసుకొస్తున్నాయి కానీ, బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ ద ఆప్షన్ ఆఫ్ స్టేయింగ్ ఎట్ హోమ్ నో ఇఫ్ యూ హ్యావ్ ఇఫ్ యూ రియలీ డోంట్ వాంట్ టు కమ్ అవుట్. ఆ ఒక్కటి మాత్రం బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అనమాట అది. సో ఎంతమంది ఇండియాలో వాళ్ళ ఇంట్లో మంచి బాల్కనీలు ఉన్నాయో, మా ఇంటి బాల్కనీ నుంచి మురుములు మెరుపులు అండ్ బ్యూటిఫుల్ వెదర్ ఎంత బాగుందో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చాలా ఈస్థెటిక్ రీల్స్ పెట్టి ఫోమో క్రియేట్ చేస్తున్నారు అనమాట అది. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా రైట్ నౌ. అండ్ అంతేకాకుండా మరి డాలస్ లో ఏం జరుగుతుంది అని అంటే, ఆఫ్ కోర్స్ ఫీఫా అని ఎలాంటి డౌట్ లేకుండా చెప్పేస్తాం కదా అది. సో నిన్న అసలే జపాన్ కేసు పెట్టింది మ్యాచ్ జరిగింది, మరి దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. బో ఒకటి కాదు రెండు కాదు ఎన్ని కబుర్లు ఉన్నాయి అన్ని మాట్లాడదాం వన్ బై వన్. ఇప్పుడైతే మాత్రం ఓ పాట, దాని తర్వాత మనం మాట. ఓకే, వింటూనే ఉండండి రేడియో సోరబి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్. వింటున్నారు మంచి పాట మీకోసం.

0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting?
1: 5K anukuntunna,
0: but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
2: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi.
3: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
4: Evening Trinity, Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
5: India ki teleport aithe enta baaguntundo.
0: What if India was just a tap away?
1: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, న్యూ యార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ డాట్ కామ్ ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ మై పర్సూ డాట్ కామ్.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. ఆబ్వియస్లీ ఈ దోశ మీరు కూడా చెప్పంటారా, మీరెప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ డాట్ కామ్, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

ఎస్, వి ఆర్ బ్యాక్. మళ్ళీ మళ్ళీ రావాలనిచ్చే మంచి పాటను వెల్కమ్ బ్యాక్ టు లవ్ అని చెప్పి దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. జపాన్ ఫ్యాన్స్ నిన్న మ్యాచ్ పుణ్యమా అని చెప్పి కొంచెం ఒక 2 డేస్ ముందే వచ్చారు. ఇన్ఫాక్ట్ మెక్సికో సిటీ తిరిగాము, అక్కడ తిరిగాము, ఇక్కడ తిరిగాము, అక్కడ తిరిగాము అన్నారు. కానీ బట్ డాలస్ క్లైమేట్ కు కితాబ్ ఇచ్చారు. అదేంటంటే యా కొంచెం టోక్యోతో పోలిస్తే మోరర్లెస్ ఈ ప్లేస్ కూడా సేమ్ వెదర్ ఉంది, బట్ యాక్చువల్లీ చాలా చాలా కొంచెం వేడిగా ఉందండి, మామూలుగా లేదు, కొంచెం వేడిగా ఉంది అని చెప్పేసి అంటున్నారండి. అది పక్కన పెడితే డాలస్ లో ఉన్న బార్బీక్యూకి ఫ్యాన్స్ అయ్యారు రెండు వాళ్ళు. ఇక్కడ లాడ్ ఆఫ్ యూస్ బి ట్రైడ్ బార్బీక్యూ అండ్ ఇట్ ఇస్ రియల్ ఇంట్రెస్టింగ్ అన్నారు. ఇక్కడ ఉన్న ఫుడ్ కోసం, ఇక్కడ ఉన్న వెరైటీల కోసం ఇండియన్సే వచ్చి సెటిల్ అయిపోయారు. జపాన్ వాళ్ళు ఎద్దా అని అంటారా? అంతే కదా, అంటే వారానికి ఒక కొత్త రెస్టారెంట్ రావాలి, మనం దానికి బ్రేక్ ఇవ్వాలి, దానికోసం లైన్ లో నిలబడాలి. ఫైనల్లీ ఆ టేబుల్ దొరికినప్పుడు నేను రీల్ లో చూసిన ఫుడ్ కి ఆ ఫుడ్ వర్త్ ఉందా లేదా అని తెలుసుకోవడంలో ఉండే ఆనందం ఉంటుంది చూసావు. అవి మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నేను చెప్పిన అది అర్థం కాదు అని అంటారా? మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే పాటలు ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఏ సంగీత సినిమా చూసావా? ఎస్, నేను కూడా ఇందాక చూసా, అంటే ఈ మధ్య చూసా. అండ్ ఇంకోటి ఏంటంటే సంగీత సినిమా ఇప్పుడు తమిళ్ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారంట. అది దట్ ఈస్ ద లేటెస్ట్ కొత్త అప్డేట్. అండ్ మీన్ వైల్ మంచి 90s లో రిలీజ్ అయిన బ్యూటిఫుల్ మెలడీ సాంగ్స్ తో స్టార్ట్ చేద్దాం ఈరోజు. అండ్ కమింగ్ అప్ బ్యూటిఫుల్ పాట ఫ్రమ్ ద మూవీ సమర్ సింహారెడ్డి అందాల ఆడపమ్మ.

ఎస్, బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం. అండ్ ఇన్ఫాక్ట్ ఈ పాట ఏ సినిమాలోనైతే ఎవరైనా గెస్ట్ చేస్తే వాళ్ళకి మాత్రం ఏమిద్దాం, ఏదోటిద్దాం. ఓకే, మీరు నెక్స్ట్ అడిగే రెండు పాటలు నేను ప్లే చేస్తాను. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే ఈ పాట ఇస్ ఈ సుమంత్ గారి ఫస్ట్ ఫిలిం. అండ్ సుమంత్ గారి ఫస్ట్ ఫిలిం కి డైరెక్టర్ ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎస్, అది మీరు షాక్ అయితే తేరుకుని ఆన్సర్ ఏంటో గెస్ట్ చేసే పనిలో ఉండండి. అండ్ ఈ గ్యాప్ లో మాత్రం వెదర్ అప్డేట్ ఏంటో మనం లుక్ చేద్దాం. డాలస్ వెదర్ అట్ దిస్ మూమెంట్ ఎక్సెసివ్ హీట్ చూపిస్తోంది. నేను జపాన్ ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఫీఫా చూడడానికి వచ్చినప్పుడు అది చెప్తున్నారు, వాళ్ళకి ఎక్సెసివ్ హీట్ ఎందువల్ల వస్తుందో, మరి టోక్యోతో పోలిస్తే ఆల్మోస్ట్ ఇది కొంచెం ఎక్కువ హీట్ గానే ఉందని అంటున్నారు. సో ప్రస్తుతానికి అయితే 79 ఉంది, మెల్లగా 83 టువర్డ్స్ 11 AM 2 PM అడిపటికి 89, అండ్ అరౌండ్ మధ్యాహ్నం అడిపటికి 94, 93, 86, 80 ఆల్మోస్ట్ అలా మెల్లగా 79 to 80 మధ్యలో టెంపరేచర్ అటు ఇటు ఊగుతుంది. అండ్ ఈ రోజు అయితే మాత్రం ఫుల్ అండ్ ఫుల్ సన్నీ వెదర్ కనిపిస్తుంది, ఎక్కడ వర్షం పడే సూచనలు అయితే కనిపించట్లేదు. అది ప్రాపర్ వీకెండ్ మోడ్ సెట్ అయిపోయింది. మరి వీకెండ్ కి తగ్గట్టుగా ఒక అదిరిపోయే పాటతో స్టార్ట్ చేద్దామా, రెండు పాటలతో స్టార్ట్ చేద్దాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ జీన్స్, దాని నుంచి ఒక పాట కమింగ్ అప్ ఫర్ యూ. అండ్ ఈ పాట పాడిన ఎవరు కూడా మీరు గెస్ట్ చేయొచ్చు. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. హియర్ గోస్ ద ఫస్ట్ ట్రాక్ అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇంకో పాట వస్తుంది మీకోసం, ఓన్లీ ఆన్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: Yes, we are back. Dev Dada Vinash to DFW Morning Vibes untunnaru only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas untunnaru. So mottaniki usual route lo traffic aithe regular kanipinchatledu at this moment, but 6th floor museum at the Dili Plaza side nunchi towards Art District lo velthunte matram koncham slow down aithe kanipistundi adi. So that is something which is unusual in typical ga use the and ante kaakunda koncham munduku kelli ala light ga Richardson way velthunte ganaka there is a certain kind of crash that has been seen, so andukani akada slow down koncham kanipistundi. And interstate 635 T express way velthunna kuda couple of crashes akada akada namodainattu ikkada reports lo kanipistunnayi. So if things are better and it is moving easily, let me know 9763619666. If not, also let me know. Adi ipudaithe matram oka manchi paata Friday mood ni carry chestu endi ichi padaddam and aa paatlu maamulu gondo oka range energy ni ichela set cheddam. So first paata ide matram for you koncham atu 90s ni cover chestu, dan tarvata itu mellaga contemporary lokku vaddam. రెండు మిక్స్ చేసి ఫుల్ టు ఫుల్ ఫన్ ఫ్రైడేలా మార్చేద్దాం. ఓకే, కాసేపట్లో మంచి ఫన్ యాక్టివిటీ గేమ్ కూడా స్టార్ట్ చేద్దాం. రెడీగా ఉండండి, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 HD3, డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు.

ఎస్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాట విన్నాం ఎస్పీబి గారి వాయిస్ లో. అండ్ ఇది ఈ పాటకి ఒక ఒక బ్యూటిఫుల్ యాక్టర్స్ ఇద్దరు జోడారు అనమాట, ఒక పక్కన కమల్హాసన్ గారు అండ్ అమన్ గారు. అది సో వన్ ఆఫ్ ద ఐకానిక్ సాంగ్స్ వి హర్డ్. అండ్ ఈ టైంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం, హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటాం, దాని గురించి మాట్లాడేసుకుని అలా అలా అలా అలా ముందుకెళ్దాం. ఓకే, దేర్ ధనాదన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో మొన్న రీసెంట్ గా ఒక రీల్ న్యూస్ అమ్మాచారు, అందులో ఏంటంటే మా మూర్తి గారితో పక్కన ఉన్నప్పుడు డిస్కషన్ నడుస్తుంది, సగానికి సగం జీవితం ఇలా తినాలని తెలిసేటప్పటికీ ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది అని చెప్పి ఆ రీల్ టెక్స్ట్ ఉందన్నమాట. ఇంతకీ ఎలా తినాలి అని రాసి పెట్టుంటే అందులో ఉంది ఏంటంటే, సో ఇమాజిన్ అ బౌల్ ఇస్ యూ ఈట్ ప్లేట్ ఫుల్ ఆఫ్ బౌల్, బౌల్ ప్రాపర్ గా తీసుకుంటే దాని ఒక 4 పోర్షన్స్ లాగా బౌల్ ని కట్ చేస్తే 1/4 ప్రోటీన్ ఉండాలి, 1/4 కార్బ్స్ ఉండాలి, 1/4 ఫైబర్ ఉండాలి, 1/4 ఫ్యాట్స్ ఉండాలి అని చెప్పి చాలా క్లియర్ గా రాస్తుంది అనమాట. సో ఐ వాజ్ లైక్ నిజంగానే ఇప్పుడు అది అది అలాంటి ఒక సిచ్యువేషన్, అలాంటి రీల్స్ చూసి మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వేసుకోరా కొంచెం రైస్ వేసుకో, ఇదే వయసు తినాల్సిన వయసు తినాల్సిన వయసు తినాల్సిన వయసు తెగబెట్టేస్తూ ఉంటారు. సరే మనం కూడా కొంచెం మొహమాటం కొద్దీ తినేస్తూ ఉంటాం, బట్ ఐ థింక్ ఇఫ్ వి ఆర్ స్టిల్ నాట్ ఫాలోయింగ్ ఇట్, ఇట్స్ హై టైమ్ యునో వి బ్యాలెన్స్ దట్. నేను అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇక్కడ బౌల్స్ ఆర్డర్ పెడుతూ ఉంటాను, బౌల్స్ ఆర్డర్ పెట్టినప్పుడు అసలు ఏదో ప్రోటీన్స్ ఫైబర్ వెజిటేబుల్స్ వీటన్నిటి మధ్యలో లైట్ గా రైస్ వెయ్యాలి కాబట్టి వేసినట్టు పంపిస్తాడు ఆ బౌల్స్ లో, కానీ అదే ప్రాపర్ గా మనం ఒక సౌత్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేస్తే అందులో 6-7 రకాలు ఉండి అందులో అంత రైస్ వస్తుంది. సో ఆల్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ కార్బ్స్ చెడ్డమని అనట్లేదు, కార్బ్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఉన్నాయి, బట్ కార్బ్స్ రైట్ అమౌంట్ లో తింటున్నారా? ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం ఈ బ్యాలెన్స్ గానే తింటున్నాం, బాగానే తింటున్నాం, పోషన్ కంట్రోల్ లో తింటున్నాం అని అంటున్నాం, కానీ ఇన్ఎఫ్ ఎక్సైజ్ ఉంటుందా? ఇన్ఎఫ్ ఎక్సైజ్ లేకపోతే మనం ప్రోటీన్స్ తిన్నా కార్బ్స్ తిన్నా ఎక్స్ట్రా తిన్నా ఏం తిన్నా సరే అది మళ్ళీ ఫ్యాట్ లానే స్టోర్ అయ్యి మళ్ళీ మనం వెయిట్ కి కొంచెం లైట్ గా పెరిగి దానివల్ల ఇంకో రిపర్కషన్ వచ్చి అని జరుగుతాయి అనమాట. అది సో మా మూర్తిగా చెప్పినట్టు ఆ రీల్ లో మాట్లాడుకున్నట్టు పద్ధతిగా కొంచెం పద్ధతిగా అన్ని 1/4 1/4 1/4 అన్నట్టు ఆ బౌల్ ని బ్రేక్ చేయండి,

ఈరోజు మనం ఫన్ గేమ్ ఆడబోతున్నాం. ఓకే, సో అలాంటి ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ తోని ఈరోజు గేమ్ స్టార్ట్ చేస్తా. అది ఏంటి అని అంటే వినోదం అని ఒక సినిమా ఉంది. ఓకే, వినోద్ అనే సినిమాకి ఓ డైరెక్టర్ గా చేసిన ఆయన ఇంకా చాలా క్రాఫ్ట్స్ లో నిష్ణాతుడు, చాలా క్రాఫ్ట్స్ లో నిష్ణాతుడు. సో ఆయన ట్రై చేసిన ఒక రెండు మూడు క్రాఫ్ట్స్ ఏంటో చెప్పండి. ఓకే, వినోదం అనే సినిమా శ్రీకాంత్ గారు అండ్ రవళి గారు యాక్ట్ చేసిన సినిమా. సో ఆ సినిమాకి డైరెక్టర్ ఒక ఒక బ్యూటిఫుల్ డైరెక్టర్. ఆయన కేవలం డైరెక్షన్ కాకుండా ఇంకా చాలా విషయాల్లో నిష్ణాతులు. ఓకే, ఈ క్రాఫ్ట్స్ లో నిష్ణాతులు అండ్ ఆయన పేరేంటి చెప్పండి. 9763619666 is my calling number and one of my favorite tracks from Vinodam coming up for you.

ఎస్ వీఆర్ బ్యాక్ దేవ్ దనాదన అవినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. అండ్ ఈ సినిమా వినోదం సినిమాకి యాక్చువల్లీ డైరెక్టర్ గా పనిచేసిన ఆయన, హీ హాస్ మల్టిపుల్ టాలెంట్స్. ఈ రోజు అలాంటి మల్టిపుల్ టాలెంట్స్ ఉన్న వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు ఆయన పేరు రివీల్ చేస్తా, ఆయనకున్న మల్టిపుల్ టాలెంట్స్ ఏంటో మీరు గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఫ్రైడే టైం మరి ఫన్ గా ఒక 2-3 గేమ్స్ ఆడేసుకుని దానికి ఆన్సర్లు చెప్పేసుకుని 4 మాటలు మాట్లాడేసుకుని వీకెండ్ ప్లాన్స్ ఏంటో అనేసుకుంటే బాగుంటుంది కదా అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా చెయ్యాలా చేయకూడదా అనే ఫోన్ అనే విషయం ఆలోచించకుండా అనేసుకుని ఫోన్ చేసేయండి, మనం కూడా 4 క్వశ్చన్లు మాట్లాడుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఆ పర్సన్ పేరేంటో రివీల్ చేస్తున్నాను ఒక చిన్న క్లూ కింద. వినోదం మూవీకి డైరెక్టర్ ఎవరు అని అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఓకే, ఎస్వి కృష్ణారెడ్డి గారు మల్టీ టాలెంటెడ్ వ్యక్తి. ఆయన చాలా చాలా, ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఒక సినిమాకి పనిచేస్తేనే 3-4 క్రాఫ్ట్స్ లో పనిచేసేవారు. అండ్ అది కాకుండా ఆయన ఇంకొక క్రాఫ్ట్ కూడా ట్రై చేశారు. సో ఆయన యాక్చువల్లీ ట్రై చేసిన క్రాఫ్ట్స్ ఏవైనా ఒక 3 చెప్పండి అని అడుగుతున్నా. ఓకే, 3 9726361966. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆయన మల్టీ టాలెంటెడ్ పర్సన్, వినోదం సినిమాకి డైరెక్టర్. ఇప్పుడు మనం పాట విన్నాం. ఆయన ఇన్ఫాక్ట్ డైరెక్షనే కాకుండా ఒక 2-3 టాలెంట్స్ కూడా ఆయన మనకు బయటకు చూపించారు. సో ఆయన ట్రై చేసిన 2-3 టాలెంట్స్ ఏవైనా ఉంటే మీరు గెస్ట్ చేసి చెప్పండి అంటున్నాను. ఈరోజు ఫన్ ఫ్రైడే కింద ఈ గేమ్ కండక్ట్ చేస్తున్నాం. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. అండ్ కాసేపట్లో యాడ్స్ వస్తున్నాయి, ఒక కాలర్ కూడా వస్తున్నారు. నేను మాట్లాడతాను ఈ యాప్ లో, మన యాడ్స్ కి బ్రేక్ అవుదాం, ఆ తర్వాత మనం మాట్లాడతాం.

0: డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చార్ట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: మేము నలుగురు ఎప్పుడూ రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మాస్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
5: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సౌర్యాని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సౌర్య.
6: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సౌర్య 107.9 FM HD3.
7: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
8: నీ కల నిజం అవబోతోంది.
7: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
7: ఇండియా టుడే.

0: call them at 817-829-8888.
1: Priyurala, da-ra-ra-ra, da-ra-ra-ra-ra-ra-ra-ra-ra. SPV garu voice, a beautiful track vinnam from the movie Vinodam. సో ఎస్వి కృష్ణారెడ్డి గారికి మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నాయి. కేవలం డైరెక్షన్ మాత్రమే కాకుండా ఆయన చాలా చాలా చాలా చాలా చాలా సినిమాల్లో ఆయన డిఫరెంట్ టాలెంట్స్ ని ట్రై చేశారు, చూపించారు ఆడియన్స్ కి. అండ్ కొన్ని మెచ్చుకున్నారు, కొన్ని మెచ్చుకోలేదు, బట్ వి నో హిమ్ యాజ్ అ మల్టీ టాలెంటెడ్ పర్సన్. సో అలా ఎస్వి కృష్ణారెడ్డి గారు కేవలం డైరెక్షనే కాకుండా ట్రై చేసిన 2-3 టాలెంట్స్ ఏంటి అని అడుగుతున్నాను. అండ్ ఇందాక శ్రీనివాస్ గారు కాల్ చేశారు, ఆయనైతే ఆన్సర్ చెప్పేశారు రైట్ గా. అండ్ ఉగాది మూవీ నుంచి ఒక పాట అయితే అడిగారు. ఓకే, మరి దీనికి ఎస్వి కృష్ణారెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి మీరు కూడా గెస్ చేయొచ్చు. సో ఈ రోజు మనం ఫన్ ఫ్రైడే కింద ఒక ఫన్ క్వశ్చన్ గేమ్ ని ఆడుతున్నాం. అదేంటంటే మల్టీ టాలెంటెడ్ పీపుల్ అండ్ వాళ్ళు ట్రై చేసిన మల్టీ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో సినిమాల్లో, వాటి గురించి మన ఫన్ గేమ్ ఈ రోజు. అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు కేవలం డైరెక్షన్ మాత్రమే కాకుండా ఆయన 2-3 టాలెంట్స్ కూడా మనకు చూపించారు. అండ్ మనం కొన్ని సినిమాల్లో చూసాము, విన్నాము, అండ్ ఇన్ఫాక్ట్ అనుభూతి కూడా పొందాం. సో ఆ టాలెంట్స్ ఏంటో నాకు ఫోన్ చేసి చెప్పండి. సరదాగా ఫన్ డే ఫ్రైడే మనం ఇంట్రెస్టింగ్ గేమ్స్ తో ముందుకెళ్దాం. ఇప్పుడైతే మాత్రం ఒక బ్యూటిఫుల్ పాట ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ ఉగాది. అండ్ మా ఆర్డెంట్ లిజనర్ ఆయన శ్రీనివాస్ గారు అడిగారు. So, this part is coming up for you only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas.

మల్టిపుల్ టాలెంట్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. అంటే రెండు పడల మీద ఒకటే కాళ్లు వేసి జనరలీ చెయ్యొద్దు అని అంటారు, బట్ జనరలీ రెండు, కొంతమంది అయితే రెండు పడల మీద కాళ్లు వేసేసి దాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేసేసి దానికి తాలూకా కితాబులు, అవార్డులు, రివార్డులు అన్ని యూనో అందేసుకుంటారు. సో అలాగే ప్రకాష్ రాజ్ గారు కూడా కేవలం యాక్టర్ అనుకుంటే పొరపాటే. ఆయన మల్టీ ఫేసెటెడ్ పర్సన్ అండ్ హీ యాక్చువల్లీ డైరెక్టెడ్ అ ఫిల్మ్ ఆల్సో. ఓకే, సో ఆ మూవీ నుంచి ఒక పాట ప్లే చేస్తున్నాం. ఓకే, సో ఇది ఏ మూవీ అనేది మీరు గెస్ చేయాలి, ఆ మూవీ పేరెంట్. ఓకే, ఈరోజు సరదాగా ఫన్ ఫ్రైడేలో మల్టీ టాలెంట్స్ ఉన్న వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అండ్ ఆ మనుషులు అండ్ వాళ్ళకి సంబంధించి ఉన్న టాలెంట్స్ ఏ సినిమాల్లో చూపించారు మనకి అని చెప్పి మనం గెస్ చేస్తున్నాం అనమాట. సో ఈరోజు అందులో భాగంగా నేను కొన్ని సినిమాల్లో ఉన్న పాటలు ప్లే చేస్తాను. ఓకే, అండ్ ప్రకాష్ రాజ్ గారు యాక్టర్ కాదు డైరెక్టర్ కూడా. మరి ఇది ఏ సినిమాలోని పాట అండ్ డైరెక్ట్ చేసిన సినిమా పేరేంటి అని మీరు గెస్ట్ చేయాలి. ఇప్పుడైతే మాత్రం ఆ సినిమా నుంచి ఒక పాట వస్తుంది, ప్రీలూడ్ ప్లే చేస్తున్నా. హియర్ గోస్ ది ప్రీలూడ్.

ఎస్, మరి ప్రకాష్ రాజ్ గారు డైరెక్ట్ చేసిన ఈ జన్మమే రుచి చూడడానికి పుట్టారా అని ఈ పాట ఉన్నది. సినిమా పేరేంటి? ఓకే, 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. మరి ప్రకాష్ రాజ్ గారు యాక్టర్ మాత్రమే కాదు డైరెక్టర్ కూడా ఈ సినిమాకి. ఈ సినిమా పేరేంటి?

ఎస్ రైట్ ఆన్సర్ చెప్తారా మరి చెప్పరా ఏంటి సంగతి దే ధనాధన వినాశ్తో DFW మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. మరి ప్రకాష్ రాజు గారు కేవలం యాక్టరే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే, ఆయన డైరెక్షన్ కూడా చేశారు. మరి ఇప్పుడు నేను పాట ప్లే చేశాను, అది ఏ మూవీలోనిది అని అడిగాను అన్నమాట. సో అది ఏ మూవీలోనిది అని అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్, ఆ అమ్మాయి పేరు నేను ఎగ్జాక్ట్ గా పలకలేకపోయాను బట్ మీనింగ్ అయితే లక్ష్మీదేవి అని చెప్పింది. సో కంగ్రాచులేషన్స్, ద రైట్ ఆన్సర్ ఈజ్ ఉలవచారు బిర్యానీ అది. సో ఆన్ టు ద నెక్స్ట్, ఆన్ టు ద నెక్స్ట్. ఇప్పుడు ఇంకొక పాట ప్లే చేస్తున్నాను. సో ఇందులో టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ డైరెక్టర్ గారు యాక్టర్ గా ఈ సినిమాలో కనిపించారు అనమాట. ఓకే, మోస్ట్ ఫేమస్ డైరెక్టర్ గారు ఈ సినిమాలో యాక్టర్ గా కనిపించారు. ఓకే, ఈ సినిమా పేరేంటి అండ్ ఆ యాక్టర్ పేరేంటి, ఈ సినిమా పేరేంటి అండ్ ఆ యాక్టర్ పేరేంటో మీరు గెస్ చేయండి. టాలీవుడ్ లో ద మోస్ట్ రెనౌండ్ ఐకానిక్ డైరెక్టర్ ఈ సినిమాలో యాక్టర్ గా కనిపించారు. ఓకే, ఈ సినిమా పేరేంటి అండ్ ఆయన పేరేంటి గెస్ చేయండి. 9 7 6 3 6 1 9 6 6 ఇస్ మై కాలింగ్ నంబర్. హియర్ గోస్ ద ట్రాక్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: Amma, Saturday movie?
4: Manabadi class.
3: Amma, old Nitano had a phone.
4: Uppu kappu rambu. Telugu padyam cheppu.
3: Uppu kappu rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
5: Naaku inka gurtundi 20 years ago mem US move ainappudu even పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో. హరేలి బ్రింగింగ్ ద taste of home closer to you.
6: Yes. దనాదన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఫన్ ఫ్రైడే టైం వచ్చేసింది అండ్ ఇప్పుడు మనం ఒక సరదా గేమ్ ఆడుతున్నాం. అండ్ ఆ ప్రాసెస్ లో ఒకటి కాదు రెండు కాదు, యాక్చువల్లీ రెండే రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ కూడా వింటున్నాము. అండ్ బ్యూటిఫుల్ గా అందులోంచి మనం గెస్ట్ కూడా చేస్తున్నాం. సో ఇందాక ఇద్దరు మూడు కాలర్స్ ఫోన్ చేశారు. ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర ఉన్న మల్టిపుల్ టాలెంట్స్ ఏంటి అని అడిగితే, సో ఆయన ఓ పక్కన కథ రాసేస్తారు, స్క్రీన్ ప్లే రాసేస్తారు, సంగీతం కూడా చేస్తారు, యాక్టింగ్ కూడా చేశారు అని ఆయనకున్న మల్టీ టాలెంట్స్ గురించి చెప్పారు. మరి ఇందాక ప్రకాష్ రాజ్ గారు యాక్టింగే కాదు డైరెక్షన్ కూడా చేశారు. మరి ఆ సినిమా పేరేంటి అని అంటే ఓ క్యూట్ బుజ్జి పాప ఫోన్ చేసి ఎస్ ఉలవచారు బిర్యానీ అని చెప్పేసింది. మరి ఇప్పుడు నెక్స్ట్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే, టాలీవుడ్ లో ఐకానిక్ డైరెక్టర్ అయిన హీ గేవ్ క్లాసిక్స్, బ్యూటిఫుల్ క్లాసిక్స్ విచ్ రీడిఫైన్ తెలుగు సినిమా. ఆయన ఒక పాయింట్ తర్వాత హీ బికెమ్ అన్ యాక్టర్ అండ్ యాక్టర్ గా కూడా కొన్ని ఐకానిక్ సినిమాల్లో యాక్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ప్లే చేస్తున్న సినిమాలో ఆయన కేవలం జస్ట్ అలా కొసమెరుపులా కనిపిస్తారు. ఆ తర్వాత ప్లే చేసే పాటలో ఆయనే సోల్ ఆఫ్ ద సినిమా. ఓకే, ఒకటి మహేష్ బాబు గారిది, ఇంకోటి వెంకటేష్ గారిది. ఈ రెండు సినిమాల్లో కామన్ గా ఉన్న ఆ యాక్టర్ ఎవరమ్మా, మీరే గెస్ట్ చేయాలమ్మా. ఓకే, కమింగ్ అప్ అతడు మూవీ నుంచి ఒక పాట, దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ కలిసిందమ్మ రా నుంచి ఇంకొక పాట. మరి ఆ యాక్టర్ ఎవరు, మీరే గెస్ట్ చేయాలి. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. అండ్ మనం ఫన్ ఫ్రైడేస్ లో ఉన్నాం.

ఎస్, బ్యూటిఫుల్ పాట వినేసాము. అండ్ ఇప్పుడైతే మాత్రం ఒక బ్యూటిఫుల్ పాటతో పాటు యాడ్స్ కూడా మనకి రెడీగా ఉన్నాయి అండ్ కాసేపట్లో మనల్ని పలకరిస్తాయి. ఎస్, ఇంకో 15 నిమిషాల్లో. బట్ బిఫోర్ దాట్ లెట్స్ హ్యావ్ అ వెరీ వెరీ వెరీ ఫన్ ఇంటరాక్షన్. ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి అసలు మామూలుగా కాదు, ఒక్కొక్కళ్ళు భలే భలే భలే ఆన్సర్లు ఇచ్చేస్తారు. సో వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫాక్ట్ కొంతమంది యూనో వీకెండ్ ట్రిప్ కోసం ఇట్లా తిరుగుతూ తిరుగుతూ కూడా దే యాక్చువల్లీ మేడ్ ద టైమ్ టు కాల్. దట్స్ రియలీ స్పెషల్. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇప్పుడు ఆ సెక్షన్ ని కొంచెం మనం అలా పక్కకి పెట్టి నెక్స్ట్ సెక్షన్ లోకి వెళ్ళిపోతున్నాం. అదేంటి అని అంటే ఈ వీకెండ్ ఒక బ్యూటిఫుల్ గ్యాప్ ఉంది. అదేంటి అని అంటే జనరల్లీ ఈ వీకెండ్ లో మనకి ఏదో ఒక సినిమా రిలీజ్ అయి ఉంటుంది, డెఫినెట్లీ సినిమాలన్నీ చూస్తారు అన్న ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో అది కాస్త కొంచెం పక్కకి వెళ్ళిపోయింది. ఎందుకు అని అంటే ఈ వీక్ రిలీజులు లేవు. సో లాస్ట్ వీక్ ఏ సినిమా అయితే రిలీజులు అయిపోయాయో వాటికి చూడడానికి ఒక స్కోప్, ఒక విండో ఓపెన్ అయ్యింది అన్నమాట. అది మ్యాటర్. ఓకే, ఆన్ దాట్ నోట్ ఈ వారం థియేటర్లు ఏం సినిమాలు ఉన్నాయి అండ్ దేనికి మంచి టాక్ ఉంది అని అంటే రెండు సినిమాలు రిలీజ్ అయినాయి, రెండు సినిమాలకి మంచి టాకే ఉంది. ఎస్, అదేంటి అని అంటే ఒకటి మా ఇంటి బంగారం. ఇన్ఫాక్ట్ ఫీమేల్ ఆడియన్స్ చాలా రోజుల తర్వాత థియేటర్లకు వెళ్ళి స్క్రీన్ చేస్తూ ఏజ్తో సంబంధం లేకుండా ఒక రేంజ్ ఎంజాయ్ చేస్తున్నారంట. అండ్ ఆల్రెడీ ఒక రేంజ్ కలెక్షన్స్ యాక్చువల్ నమోదు చేసింది. అండ్ దాంతోపాటు హర్షిత్ రెడ్డి మావాడు ఫ్రెండ్, ఇన్ఫాక్ట్ నేను యూట్యూబ్ లో కొన్ని షోస్ కొన్ని వీడియోస్ యాక్ట్ చేసినప్పుడు తనతో పాటు కలిసి యాక్ట్ చేశా. ఇట్స్ గుడ్ టు సీ హిమ్ గ్రో. దీవానా మూవీ కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఇన్ఫాక్ట్ మంచి ప్రమోషన్ తో ల్యాండ్ అయి ఉంటే బాగుండేది అని చెప్పి అన్నారు. ఈ సినిమాకి ఇచ్చిన ఏ రేటింగ్ చూసి కంగారు పడద్దు. సినిమాలో యాక్చువల్లీ మరి రేటింగ్ అది ఎందుకు ఇచ్చారు నాకు తెలియదు, కానీ ఐ పర్సనలీ ఫెల్ట్ అంత మరి ఏమో నాకు అలాంటి సీన్ ఏం అనిపించలేదు. మరి ఫ్యామిలీ అందరూ చూడగలిగే సీన్లు అని అనిపించాయి. బట్ యా, సో ఆ సినిమా కూడా థియేటర్ లో ఉంది. యూ కెన్ యాక్చువల్లీ గివ్ ఇట్ అ వాచ్. కొత్త అంటే ఈ అబ్బాయి ఎవరు అని మీరు లుక్ చేయాలి అని అనుకుంటే మీరు శుభం సినిమా చూస్తే ఆ శుభంలో ఒక అతను ఉంటాడు కదా, మంచిగా నీట్ గా అమ్మాయిని అర్థం చేసుకుంటూ లోనే కదండి కలిసి కట్టేద్దాం అని చెప్పేసి అంటారు సార్, దట్ గై అది. సో దీవానా మూవీ నుంచి ఒక పాట వేయడానికి ట్రై చేస్తా. ఓ క్రింజ్ సాంగ్ కాకుండా ఒక సాంగ్ నాకు ఫేవరెట్ ఒకటి ఉంది కార్తిక్ గారి వాయిస్ లో. I'll play that song for you. And back to back ఇంకొక పాట వస్తుంది మా ఇంటి బంగారు నుంచి. రెండు థియేటర్లు ఉన్నాయి, దేని బ్రేక్ ఇస్తారో మీ ఇష్టం, నేను మాత్రం బ్రేక్ ఇవ్వకుండా పాటలు వేస్తూనే ఉంటాను.

ఎస్, బ్యూటిఫుల్ పాట విన్నాం ఫ్రమ్ ద మూవీ మా ఇంటి బంగారం. దే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 హెచ్3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. సో ఈ ఇప్పుడు ఇంకొక వారంలో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ తెలుగులో ఒక ఒరిజినల్ వెబ్ సిరీస్ చేస్తారు. ఓకే, అది ఒక వారంలో రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయింది, అద్రిబెన్ ట్రైలర్. సిరీస్ పేరు సూపర్ సుబ్బు. ఎవరు డైరెక్టర్ అంటే టిల్లు స్క్వేర్ డైరెక్ట్ చేసిన మల్లిక్ రామ్ గారు డైరెక్టర్, అండ్ మిథిలా పాల్కర్ లిటిల్ థింగ్స్ ఎవరు నెట్ఫ్లిక్స్ లో చూస్తుంటే తను ఊరిదేవుడ తర్వాత మళ్ళీ షీస్ డూయింగ్ తెలుగు స్ట్రైట్ వెబ్ సిరీస్. అండ్ మాన్సా చౌదరి ఈజ్ వన్ ఆఫ్ ద ఫీమేల్ లీడ్స్. జీవన్ కుమార్ గారు ఉన్నారు నాగుల పంచమి, అండ్ గెటప్ సీన్ గారు ఉన్నారు, అండ్ ఇంకా మురళీ శర్మ గారు ఉన్నారు. క్రేజీ ఉంది ట్రైలర్ అయితే మాత్రం. అదేంటి కాన్సెప్ట్ అనేది మీరు గెస్ట్ చేయండి. బట్ మీన్ వైల్ అది గెస్ట్ చేసే లోపల నేను ఒక చిన్న గెస్ వర్క్ మీకు పెడతా. అదేంటి అని అంటే, సందీప్ కిషన్ గారి ఒక సినిమాలో పాట నాకు చాలా చాలా చాలా ఇష్టం. ఓకే, కానీ ఆ సినిమా బికాస్ ఫర్ సమ్ రీజన్స్ ఇట్ డిడ్ గెట్ రిలీజ్డ్. ఓకే, ఆ మూవీ నుంచి ఒక పాట ప్లే చేస్తున్నా. ఇందుకే మూవీ పేరంటే మీరు గెస్ట్ చేయండి. ఓకేనా? 9726361966 ఈజ్ మై కాలింగ్ నెంబర్. సందీప్ కిషన్ గారి పాటలు, మీ సినిమాల పాటలు అద్దరిపోతాయి. ఇన్ఫాక్ట్ సూపర్ సబ్బులో కూడా ఒక సాంగ్ రిలీజ్ చేస్తే ప్లే చేద్దాం, నేను కూడా వెయిట్ చేస్తున్నా. సో ఎస్, మరి ఆయనది ఒక హిట్ ట్రాక్ ఉంది. హిట్ ట్రాక్ అంటే సూపర్ హిట్ ట్రాక్ లిటరలీ. అంటే ఎంత అంటే, ఆల్మోస్ట్ మనం యూట్యూబ్ లో వెళ్ళి చూస్తే 4.2 మిలియన్ ప్లేస్ ఉంది దానికి. ఓకే, బట్ దట్ అన్ఫార్చునేట్లీ దట్ ఫిలిం డిడ్ నాట్ గెట్ రిలీజ్డ్. అది సో మరి ఇంతకీ ఆ సినిమా పేరేంటో మీరు గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. గెస్ ఎట్లా చేయాలి అంటే, నా నెంబర్ వచ్చేసి 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. మళ్ళీ చెప్తున్నా, 9726361966. ఫన్ ఫ్రైడేస్ లో భాగంగా ఫన్ గేమ్స్ ఆడుతున్నాం మనం, సో దట్ యూ కెన్ గెస్. మరి ఈ సినిమా, ఈ పాట ఏ సినిమాలోనిది? ద ఫిలిం విచ్ డిడ్ నాట్ గెట్ రిలీజ్డ్. ఓకే, 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్బి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. ఈ పాట ప్లే చేశాక మేబీ మనం మ్యాడ్స్ కి కట్ అవ్వచ్చు, బట్ మీరు మాత్రం మిస్ అవ్వకుండా ట్రై చేయండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. హియర్ గోస్ ద ట్రాక్.

0: Hi guys, this is Ravi Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cherukapotham. Keep listening me Nestam Radio Surabhi.
1: You're listening to Radio Surabhi 107.9 FM, HD3.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. తత్ర ఖలు ఈమాని అష్ట ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Mumbai Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, GT Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit GT Electronics.com or call Nanda G3 at 919-491-4514.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, పచ్చ మీ కవా పరోటా. ఏంది బ్రో గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service cut.
6: అలాగే నాకు కూడా మంచిగా ఆకలేస్తుంది, మరి ఎక్కడికి వెళ్ళి తిందామా అని ఆలోచిస్తున్నా. దే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సరే, ఓకే, సూపర్, బ్యూటిఫుల్, అద్భుతం అని చెప్పి మొత్తానికి ఫన్ ఫ్రైడే గేమ్స్ మనం ఆడేసుకున్నాం. అండ్ చాలా మంది కాల్ చేశారు, ఇన్ఫాక్ట్ కొంతమంది మిస్ అయ్యాను, ప్లీజ్ తిట్టుకోవద్దు, ఐ విల్ ట్రై టు కాల్ యూ బ్యాక్. ఓకే, అండ్ ఇప్పుడైతే మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ మూమెంట్ వచ్చింది. అదేంటంటే, బాహుబలి రిలీజ్ అయ్యేపటికి దగ్గర ఎన్నేళ్ళు అయింది? అక్షరాల 12 ఇయర్స్ అయింది. ఇంకా ఈ డెకేట్ కూడా ఆల్మోస్ట్ డెకేట్ అనిపించదు, పక్కన ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఐ స్టిల్ ఫీల్ లైక్ ఏ మన్నే రిలీజ్ అయింది కదా బాహుబలి అని చెప్పి. సో ఆ బాహుబలికి సంబంధించి ఎటర్నల్ వార్ అని ఒక అనిమేటెడ్ సిరీస్ వచ్చేస్తుంది ఈ గ్యాప్ లో, దానికి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చేస్తుంది. అండ్ దాంతో పాటు ద బాహుబలి ద టార్చ్ బేరర్ అని చెప్పి నెట్ఫ్లిక్స్ లో దాని డాక్యుమెంటరీ కూడా రిలీజ్ అయింది. అండ్ ఇంటర్నెట్ లో జనాలందరూ దాని గురించి ఒక రేంజ్ లో దే ఆర్ గోయింగ్ గాగా అనమాట, మామూలుగా కాదు. అందులో ప్రభాస్ గారు ఎమోషనల్ అయిన ఒక మూమెంట్, ఫన్నీగా బిహేవ్ చేసిన కొన్ని మూమెంట్, ఇన్ఫాక్ట్ సినిమాకి సంబంధించి మొత్తం మేకింగ్, బీటీఎస్ లో అన్ని, ఇట్ టేక్ యూ డౌన్ అ ట్రిప్ డౌన్ ద మెమరీ లేన్. అది సో డెఫినెట్లీ రాజమౌళి గారి దగ్గర ఒక విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బ్లాక్ బస్టర్లు సినిమా తీయండి, డెఫినెట్లీ ఆ సినిమా బీటీఎస్ లతో కూడా మనం అద్భుతంగా ఎర్న్ చేయొచ్చు అని చెప్పి. అది అంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు, విజనరీ అండ్ టార్చ్ బేరర్ ఫర్ రీజన్. అది సో బ్యూటిఫుల్ పాట ఫ్రమ్ ద మూవీ బాహుబలి నుంచి వారం తలుచుకుంటూ నెట్ఫ్లిక్స్ లో ఉంది. యూ కెన్ బెంచ్ వాచ్ దిస్ 4 ఎపిసోడ్స్. సరదాగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అండ్ ఇన్ఫాక్ట్ టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ ఒక లుక్ వేసి మంచిగా ట్రిప్ డౌన్ ద మెమరీ లైన్కి వెళ్ళొచ్చు అనమాట. అప్పట్లో టికెట్ల కోసం ఎంత కష్టపడ్డారు, ఇవన్నీ కూడా ఇట్ విల్ మేక్ యూ డెఫినెట్లీ గో అరౌండ్ ఇట్. అండ్ ఇప్పుడైతే మాత్రం బాహుబలి పార్ట్ 1 నుంచి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్స్ వాటర్ ఫాల్ ఎక్కాలి నాకు కూడా అనిపించింది, బట్ ప్రభాస్ ఎక్కినప్పుడు నేను కూడా ఎక్కినట్టు ఫీల్ అయ్యాను. ధీవరా కమింగ్ అప్ అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇంకొక పాట, ఇండియన్ క్లైమేట్ ని మీకు దాకా తీసుకురావడానికి ఏ అమాయిక ఫ్రమ్ ఓకే బంగారం.

బాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం అసలు జూలైకి ఎంత ఎక్సైటెడ్ గా వెయిట్ చేయాలంటే అంత ఎక్సైటెడ్ గా వెయిట్ చేయాలి. మామూలుగా ఉండబోట్లో దే ధనాధన్ అవినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఎస్ విత్ మీ దే ధనాధన్ అవినాష్ తో. అండ్ రీసెంట్ గా హాలీవుడ్ ఫ్యాన్స్ అందరికి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మంత్ గానే జూలై మారబోతోంది అని చెప్పి నాకైతే అర్థమైంది. ఎందుకంటే ఆఫ్టర్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ద ఫైనల్ డే పేరు కరెక్ట్ తప్పుకోగలిగితే నేను తిట్టుకోదు. సో లాస్ట్ మూవీ అయిపోయిన తర్వాత అసలు మార్వెల్ నుంచి ఏ సినిమా వస్తుందో ఎక్సైటింగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి ఒక డిస్కషన్ అయితే నడిచింది. ఫైనల్లీ స్పైడర్ మ్యాన్ సర్వీస్ ఇస్ దేర్ సేవియర్ అని చెప్పి ఎప్పటికీ ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంది. సో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే టీజర్ మన రిలీజ్ అయింది అండ్ ఇట్ క్రియేటెడ్ రిపుల్స్. ఎక్కడో చోట కొంచెం హాలీవుడ్ లో డూడ్ సినిమా వర్షన్ లాగా అనిపించినా కూడా బట్ స్టిల్ ఆ ఎస్ఎఫ్ఎక్స్ లో అవన్నీ కలిపి ఏదో ఉండబోతుంది ఈసారి మాత్రం బ్యూటిఫుల్ గా ఉండబోతుంది అయితే క్లారిటీ ఉంది. సో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జూలై 30th న రిలీజ్ కావద్దు. అండ్ అంతేకాకుండా నిన్న మనం డిస్కషన్ ఆల్రెడీ చేసాం, క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఒడిస్సీ కూడా జూలై 17th న రిలీజ్ కాబోతుంది. వీటన్నిటి విషయాలు పక్కన పెడితే మరి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నా తెలియదు. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సినిమా కూడా రీ రిలీజ్ చేద్దాం అని చెప్పి ఒక చిన్న డిస్కషన్ అట ఏంటి అది మ్యాటర్. సో వీటన్నిటి మధ్యలో రిలీజ్ అవ్వాల్సిన ఒక సినిమా కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి పక్కన తమిళనాడు ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు. అదేంటి అని అంటే అదే సార్ జననాయకుడు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు అనమాట. సో ఇలా చాలా సినిమాలు పైప్ లైన్ లో ఉన్నాయి, చాలా సినిమాలు రిలీజ్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు. వీటన్నిటి మధ్యలో జూలై అయితే కళకళ ఆడబోతుందని అయితే క్లారిటీ ఉంది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ టు స్టార్ట్ విత్ ఈ వారం అయితే మీరు లిస్ట్ లో ఉన్నవి మా ఇంటి బంగారం అండ్ ఓ పక్కన దివానా లుక్ వేసేయండి అండ్ బ్యాక్ టు బ్యాక్. దాని తర్వాత జూలై పైప్ లైన్ లో మామూలుగా లేదు, ఇన్ఫాక్ట్ జూలై 10th లెనిన్ కూడా రెడీగా ఉంది రిలీజ్ కి. ఇలా చాలా ఉన్నాయి సినిమాలు, మరి ఇచ్చి పడేయచ్చు వన్ బై వన్ అది మ్యాటర్. ఓకేనా, మంచి పాటలు వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలర్స్ నంబర్ వన్ రేడియో స్టేషన్. అసలు ఫోమో ఫీల్ అవ్వక్కర్లేదు, బ్యూటిఫుల్ పాటలు మీకోసం. చిక్కిరి నుంచి స్టార్ట్ చేద్దాం అండ్ దాని తర్వాత ఉక్కిరి బిక్కిరి చేసేద్దాం.

రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళండి గోతిలో పడొద్దురా రే.

శివా అని నా క్లోజ్ ఫ్రెండ్, లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. పక్క చిక్కిపోయి మంచి నుక్కుపోయి ఫేసు పాడిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుక్క పట్టి ఏడ్చాడు.

మల్లిగాడు మా ఊళ్ళో వాడంత తోడు లేడు. మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లి తోటి పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు, చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కష్టమనకుండా బుర్ర తినకుండా, వాణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడి నాగులాంటి వాణ్ణి వానపాము చేసింది, అది కాదురా అది.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
3: Yes. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
4: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
2: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
5: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
7: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
5: స్వదేశీ గ్రోసరీస్, Irving, Castle Hills, Frisco, Plough Mount, South Lake and many more.
8: Good morning. Meer Vintunaru, Radio Surabhi.

మహాదేవుడు కొంప ముంచినాడు ఎంత గొప్ప సొగసు ఈరాడదాచినాడు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరెట్టివు ఇలా బొమ్మ చేసివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham more baagunte inka ekkuva avachu.
1: Idi office party aa leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
2: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
3: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
2: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
0: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
2: Swami garu, naku kala vachindi. Na party lo food assalu baalenattu, guests anta disappoint ayi velipoyinattu.
4: Nee kala nija avabothundi.
2: Deeniki parishkaram emi leda swami?
4: Parishkaram ichcheddam. Ventane India Today lo catering book cheyandi. Veellu dining ki maatrame popular kaadu, mee intlo jarige anni rakala celebrations ki perfect catering solution India Today.
0: India Today specializes in North India.

ఒక్కో పాట ఒక్కో జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంది. మా పాటలు వింటూ మీరు మీ జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నారని అనుకుంటున్నాను. మనం ఇంకో పాట వినే ముందు ఒక చిన్న మ్యూజిక్ వేస్తాను, బికాజ్ వీఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు టేకింగ్ అ బ్రేక్. బ్రేక్ కి వెళ్లే ముందు ఒక చిన్న పాట మళ్ళీ వచ్చిన తర్వాత ఇదే పాటని మనం కంటిన్యూ చేద్దాం.

0: లంచ్ కి ఎక్కడ కనవెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
0: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
3: నీ కల నిజం అవబోతోంది.
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
3: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే

0: them at 817-829-8888.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్,
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party aa leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
5: వెల్కమ్ బ్యాక్. మా పాటలు వింటూ మీరు మీ ఫ్రైడే మార్నింగ్ ని ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నాను. మీకోసం ఒక మంచి మెలోడియస్ సాంగ్. హియర్ వి గో.

ప్రేమని ఇంత అందంగా చెప్పగలిగేది సంగీతమే. ఇంకా ఇలాంటి మెలోడీస్ తో మీకోసం నెక్స్ట్ 2 అవర్స్ చాలా సాంగ్స్ లైన్అప్ చేస్తున్నాను. స్టే విత్ us.

ప్రేమ పాటలు ఎప్పుడు స్పెషల్ గా ఉంటాయి. మరి ప్రేమ పాటల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ నెక్స్ట్ సాంగ్ మన ప్లేలిస్ట్ లో లేకపోతే ఎలా? మీ అందరి కోసం ప్రియమైన నీకు సినిమా నుంచి మనసులో ఉన్నది.

లవ్ సాంగ్స్ వింటున్నప్పుడు మణిరత్నం గారు, ఏఆర్ రెహమాన్ గారి కాంబినేషన్ లో వచ్చిన చాలా లవ్ సాంగ్స్ అందరికీ ఇష్టం. అలాంటి ఒక లవ్ సాంగ్ లేకుండా మన ప్లే లిస్ట్ కంప్లీట్ అవ్వదు కదా. సో ఈ నెక్స్ట్ సాంగ్ వారి కాంబినేషన్ లో, అంటే ఏఆర్ రెహమాన్ గారు మణిరత్నం గారు సూపర్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్. ఇది నా ఫేవరెట్, మీ అందరికీ కూడా ఫేవరెట్ అని అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ గో హెడ్ అండ్ ప్లే ద సాంగ్.

0: ఇంకొక 10 seconds లో బ్రేక్ లోకి వెళ్ళబోతున్నాం. స్టే విత్ అస్, విల్ సీ యూ ఆఫ్టర్ ద బ్రేక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 11 a.m.

0: రేడియో సురభి 107.9 FM HD3.
1: మీరెప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్, SNR ఇన్సూరెన్స్.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: Welcome back. Manam love songs gurinchi maatladukuntunnam kada. Love songs ante like, of course andarki favorites untayi. Naaku చాలా తక్కువ ఫేవరెట్స్ ఉన్నాయి, కానీ ఇది అందులో ఒకటి. ఈ సాంగ్ లేకుండా అసలు అది నా ప్లేలిస్ట్ కంప్లీట్ కాదు. లెట్స్ లిసన్ టు దిస్ వన్.

ఆ సాంగ్ వింటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆఫ్కోర్స్ జగదేక వీరుడు, అత్లోక్ సుందరి వీరందరూ గెస్ట్ చేసే ఉంటారు ఈ పాట వినగానే. ఆ మూవీ వచ్చినప్పుడు చూసిన తర్వాత దేవకన్యలంటే ఇలాగే ఉంటారేమో అనిపించింది. శ్రీదేవి గారు దేవకన్యలాగా అసలు చాలా అంటే చాలా బాగా కనిపిస్తారు మూవీలో. ఎనీవే, ఈ నెక్స్ట్ సాంగ్ కూడా చాలా మందికి ఫేవరెట్, ఇది చాలా హిట్ అయింది. సుమంగళి గారు పాడారు ఖడ్గ మూవీ నుంచి నువ్వే నువ్వే.

లాస్ట్ సాంగ్ లో ఎంత మంచిగా చెప్పారు కదా, ఒక ప్రేమలో ఉన్న ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఫీలింగ్స్ ని, ప్రేమ రాణి చెయ్యి తగిలితే ఆ ఫీలింగే వేరు. విన్నారుగా ఇంకొక సాంగ్, ఇది మెలోడీ చాలా స్లో మెలోడీ, మీకోసం లైన్ అప్ చేశాను, ఈ స్లో మెలోడీని ఎంజాయ్ చేయండి.

0: We are 20 seconds away from a break. Break తీసుకొని వచ్చాక మళ్ళీ మన సాంగ్స్ ని కంటిన్యూ చేద్దాం. ఏమంటారు? మాతో మాత్రం ఉండండి. డోంట్ చేంజ్ యువర్ ఛానల్. స్టే ట్యూన్డ్. కీప్ లిస్నింగ్.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
4: ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్.
4: రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: India ki teleport aithe enta baaguntundo.
8: What if India was just a tap away?
9: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
10: Akattukuntam, o pattu padtam. Radio Surabhi.
11: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugunestam.
12: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Welcome back. మనం వింటున్నాం రేడియో సురభి. లవ్ సాంగ్స్ ని ప్లే చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ మనం 1.5 అవర్ వినేసాం లవ్ సాంగ్స్. ప్రేమ పాటల్లో ప్రేమికులు కొంటె చూపులు, చిలిపి నవ్వులు లేకుండా ఉండదేమో. అలాంటి కొంటె చూపులు ఎలా ఉంటాయో చెప్తూ ఒక పాటలో మన కోసం రాశారు. ఈ సాంగ్ అంతఃపురం సినిమా నుంచి, సారీ అనంతపురం సినిమా నుంచి, కొంటే చూపుతో సాంగ్. వినేసి వచ్చేయండి.

లవ్ సాంగ్స్ ని మణిరత్నం గారి తర్వాత అంతే అద్భుతంగా క్యాప్చర్ చేయగలిగింది రామ్ గోపాల్ వర్మ గారే. ఇది అఫ్ కోర్స్ నా ఫీలింగ్ మాత్రమే. అంతేకాదండి, ఈ సాంగ్ లిరిక్స్ ఎంత బాగుంటాయంటే హెడ్స్ ఆఫ్ టు సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. ఒక లైన్ నాకు చాలా నచ్చుతుంది. నా కై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని. సూపర్ కదా అసలు. ఇంకా ఇలా ఇదే కాకుండా ఇంకా మంచి మంచి సాంగ్స్ మీకోసం తీసుకొచ్చాను. ఈ నెక్స్ట్ సాంగ్ విని ఎంజాయ్ చేయండి.

0: ప్రేమంటే అందమైన కలలు, ఎదురుచూపులు, చిలిపి నవ్వులు ఇంతేకాదండి, ఇంకా చాలా ఉన్నాయి. ప్రేమరేఖలు మర్చిపోతే ఎలా? ప్రేమలేఖలంటే ఆఫ్ కోర్స్ ఈ సాంగ్ తప్పక వినాల్సిందే.
1: ఆటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వసట కుశలమా, నీ నిసట కుశలమే.
1: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కాయలను కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
2: తొలికల కవితలే మాట మాటలో.
1: అదే బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: తగిలిన గాయం అదే చల్లగా మారిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏమాయో తెలీదు, నాకేమి కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపెడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

ప్రేమలో అంత మంచిగా జరిగితే బాగుంటది కదా, కానీ అప్పుడప్పుడు ఎడబాటు కూడా ఉంటది. అలాంటిదే ఈ నెక్స్ట్ సాంగ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 ella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో, సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్, ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్. అట్ శ్రీకృష్ణ విలాస్, ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. ఆర్ కాల్ 469-269-6476.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
7: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
8: Welcome back. Ee roju mana theme, love. Of course, love is in the air. Ee madhyalo chaala chaala love movies vachayi. Ee madhye kaadu, eppudu vastune untayi. Naaku చాలా నచ్చిన సినిమా ఒకటి ఉంది, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఆ మూవీలో ఎక్స్ప్రెషన్స్, సర్వానంద్, నిత్యా మెనన్, అసలు దే కిల్డ్ ఇట్ అని చెప్పాలి. ఇట్ స్టేస్ విత్ యూ ఫర్ లాంగ్, ఈవెన్ ఆఫ్టర్ ద మూవీ ఎండ్స్. ఆ మూవీ నుంచి నాకు నచ్చిన ఈ సాంగ్ మీ అందరి కోసం ఇప్పుడు ప్లే చేస్తున్నా. విని ఎంజాయ్ చేయండి.

ప్రేమలో ఉన్నప్పుడు అబ్బాయిలు నీకు అదిస్తా ఇదిస్తా ఏది కావాలంటే అది తెచ్చిస్తా అని చాలా చాలా ప్రామిస్లు చేస్తారు. అలాంటిదే ఒకసారి ఆకాశాన్ని మీకోసం ఇస్తానంటున్నారు. ఈ సాంగ్ విని ఎంజాయ్ చేయండి.

నెక్స్ట్ సాంగ్ ప్లే చేసే ముందు, ఇది మన బ్రేక్ కి వెళ్లే ముందు లాస్ట్ సాంగ్ అండి. ఈ సాంగ్ కంప్లీట్ అయ్యేపాటికి బ్రేక్ కి వెళ్ళిపోతాం. బ్రేక్ నుంచి వచ్చాక ఇంకా మనకి హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. ఇంకా మంచి మంచి లవ్ సాంగ్స్ ప్లే చేసుకుందాం.

0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ 1 డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
0: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. ఓకే,
3: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
0: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
3: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
1: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
5: వాట్ ఆర్ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
8: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి. ఈరోజు మనం లవ్ థీమ్ సాంగ్స్ వింటున్నాం. లవ్ అంటే అంత హ్యాపీయే కాదండి, కొన్ని సాడ్ ఫీలింగ్స్ కూడా ఉంటాయి. అలాంటి కోవకు చెందింది ఈ సాంగ్, బట్ స్టిల్ చాలా టచింగ్ గా ఉంటుంది. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్.

బా, చాలా హెవీ అయిపోయింది కదా సాంగ్. బాగుంటది కానీ కొంచెం బాధగా కూడా ఉంటది. ఆ మూడ్ లోంచి బయటకు వచ్చేసి ఒక మంచి సాంగ్ వినేద్దాం. ఓకే, ఆర్ యు రెడీ? లెట్స్ గో.

0: ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా, అంతెంత చేరువై నీతో ఉన్నా.
1: రే అసలు ఏంట్రా ఈ పాట, తను నేను దొబ్బేయమంది కదా ఇలాంటి సిచ్యువేషన్ లో.
2: రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే,
1: ఇలాంటి పాట కదరా పాడాలే.
3: రేయ్ ఇలేరాజా పాటరా, ఎంతమంది పడిపోయారో తెలుసా, నీదానే అనుకున్న సంతానం తమిళ సినిమాలుగా.

లవ్ థీమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అందరికి నచ్చిన రియల్ పేర్, రియల్ పేర్ విజయ్ రష్మిక గురించి మాట్లాడుకోకుండా ఎలా? వాళ్ళిద్దరూ నటించిన మూవీ నుంచి ఈ సాంగ్ మీకోసం.

లవ్ సాంగ్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ సాంగ్ లేకుండా ఎలా? అల్లు అర్జున్ సాంగ్స్ ఆర్ డిఫరెంట్, ఫనీగా ఉంటాయి అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. దట్స్ ద రైట్ వర్డ్ అనుకుంటా, ఫన్నీ అనుకుంటా, ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ సాంగ్స్. అల వైకుంఠపురం నుంచి సామజ వరకు ఏమన్నా నెక్స్ట్ లైన్అప్ చేశాను, వినేసి వచ్చేయండి.

లవ్ సాంగ్స్ అన్నాక మహేష్ బాబు గారు పాటలు లేకపోతే ఎలాగండి? అందుకని ఈ మహేష్ బాబు హిట్ మీకోసం పోక్రీ మూవీ నుంచి.

లాస్ట్ 5 మినిట్స్ యాక్చువల్ గా 3 మినిట్స్ ఆఫ్ ది షో మిగిలిందండి. నేనైతే ఈరోజు చాలా ఎంజాయ్ చేశాను ఈ షోని, మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఐ విల్ బి సైనింగ్ ఆఫ్ విత్ దిస్ లాస్ట్ సాంగ్. ఈ సాంగ్ తర్వాత బ్రేక్ లోకి వెళ్ళిపోతారు. హోప్ యు ఆల్ ఎంజాయ్ యువర్ వీకెండ్ యాజ్ వెల్. సైనింగ్ ఆఫ్, బాయ్.

0: నానా బైక్ ఎలా ఉంది?
1: లవ్ యూ. డోంట్ డ్రైవ్ అండ్ యూర్ డ్రంక్. ఓకే.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Radio Suripi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. ఈ వీకెండ్ గ్రాసరీ తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.

ఎన్నిసార్లు చెప్తాను, డోంట్ ఎండ్ ద షో విత్ అ ప్రణుష్క సాంగ్. మీ అందరికీ తెలిసిందే ఐఎమ్ అ మ్యాడ్ మ్యాడ్ ఫ్యాన్ ఆఫ్ ప్రణుష్క అని. సో వాళ్ళిద్దరు పాట వేస్తే 100% ఐ హావ్ టు స్టార్ట్ విత్ దేర్ సాంగ్. గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉంది మీ అందరికి దిస్ ఫైన్ ఆఫ్టర్నూన్ యాజ్ అపోజ్ టు లాస్ట్ ఫ్రైడే వెన్ ఇట్ వాస్ వెరీ క్లౌడీ అండ్ నైస్. ఈ రోజు అయితే భగ భగ భగం అని మండిపోతుంది ఎండ. సో అందుకని కొంచెం కూల్ అవడానికి నేను లాస్ట్ షోలో మనం వి ఎండెడ్ విత్ ద ప్రణుష్క సాంగ్, కాబట్టి దిస్ షో ఐ బిగ్యాన్ విత్ ద ప్రణుష్క సాంగ్. సో ఐఎమ్ రిలేటివ్లీ కూలర్ ఇప్పుడు. సో మీ అందరు కూడా కూల్ అయ్యారు అని అనుకుంటూ ఐఎమ్ వెల్కమింగ్ యూ గైస్ టు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. ప్రస్తుతం స్టూడియోలో టైం వచ్చేసి 1:11 PM అండ్ యూ ఆర్ లిస్నింగ్ టు మీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 టాలిసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తాం, దట్ సౌండ్స్ జస్ట్ లైక్ హోమ్. And I am here with lots of things to talk about and also a good playlist. So, meeru vineyandi and natho maatladandi. Lot of things happening and cooking on the internet today, this week as well. Meeku kuda edana interesting thing that you came up and thought, hey, this is something Millennial Muchatlu host Srividya should know, or like putine intanto maatladalanukuntunanu ante definitely 972-636-1966.

రాఖీ రాఖీ పాట విన్న తర్వాత నాకు ఆ పాటలో మోస్ట్ ఐ మై ఐస్ వెంట్ ఆన్ టు ఇలియానా అనమాట. ఒక ఊపు ఊపింది ఇలియానా అట్ వన్ పాయింట్ ఇన్ ద లేట్ 2010 వరకు 2011 ఆ టైం దాకా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అండ్ rightfully so, right? Such a pretty, pretty girl. And I do miss her. Tana cinema lapadapadu miss out. I think between Iliana, Jenilia, I know Jenilia is all of our favorite, the girl next door, any. But I would definitely, naaku, I had a leaning towards koncham Iliana anamata. So Iliana was my favorite, definitely. Meekuda, between Iliana and Jenilia, who did you pick and choose? Na call jese pending 976-36-1966. And manam pranush పుష్కతో స్టార్ట్ చేసి ఇలియానా వైబ్ లో వెళ్తున్నాం కాబట్టి లెట్స్ హిట్ ద రోడ్ ఆఫ్ నాస్టాల్జియా కొంచెం విత్ హర్ సాంగ్స్. మీకేదైనా ఇలియానా సాంగ్ రిక్వెస్ట్ సాంగ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ నాకు కాల్ చేసి అడగండి, అండ్ ఐ విల్ ట్రై టు లైన్ అప్ దట్ సాంగ్. బట్ హియర్ ఆర్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్ ఇలియానా సాంగ్స్ నేనైతే ప్లే చేస్తాను మీ అందరి కోసం, అండ్ ఐ విల్ ప్లే ఇట్. బట్ బిఫోర్ ఐ ప్లే, నేను మీకు ఐ వాంటెడ్ టు రిమైండ్ యూ అబౌట్ యువర్ హెల్త్ కవరేజ్ అనమాట. ఈవెన్ ఇఫ్ యూ లూజ్ యువర్ జాబ్ ఆర్ ఇఫ్ సంబడీస్ ట్రావెలింగ్ ఫర్ యూ, ఇఫ్ యూ ఆర్ traveling somewhere, yedaina sare, remember that SNR insurance has got you covered anamata. You can travel stress free, you can, you know, live stress free with SNR insurance. Vaalla website kelli you can look for the right insurance plan for you, and then you can go ahead with that. Meer insurance ledu ante tension padutunaru ante definitely don't worry about it, SNR insurance got you covered. And meer edaina chestu, if you missed this announcement about SNR insurance or what it is about and what are the other details, any studio call cheyandi, nene kaadu any of our other RJs will be able to help you to regarding SNR insurance. Meer vintunaru millennial muchettlu, ippudu manam maatladukuntunnamu కొంచెం నాస్టాల్జియా అబౌట్ ఇలియానా గురించి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఇలియానా ఫేవరెట్ సాంగ్, 976-36-1966.

నే వాళ్ళం కదా అని అనుకుంటాం కదా. సో అలాంటి పాటలు ఇలియానా వేస్తున్నాను, అలానే మీకు కూడా ఇలియానా సాంగ్స్ ఏదైనా ఇఫ్ యూ థింక్ దట్ ఐ షుడ్ ప్లే, డెఫినెట్లీ కాల్ మీ అండ్ టెల్ మీ, ఐ విల్ లైన్ దెమ్ అప్ ఫర్ యూ. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు, నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు, అండ్ ప్రస్తుతం స్టూడియోలో టైం 1:25 PM. వీఆర్ హెడింగ్ క్లోజర్ టు ద బ్రేక్, స్టే ట్యూన్డ్. యూఆర్ లిస్నింగ్ టు మీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3, టాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తాం, దట్ సౌండ్స్ just like home.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు అండ్ వీఆర్ డూయింగ్ జస్ట్ అ ర్యాండమ్ ఇలియానా ట్రిప్ డౌన్ ద మెమరీ లేన్. ఎస్, అండ్ నేను ఇక్కడ మీకు తన మీద ఇన్ఫర్మేషన్ నథింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ వెన్ షీ వాస్ బోర్న్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, జస్ట్ ప్లెయిన్ ఎంజాయింగ్ ఇలియానా పాటలు. సో మీకు ఏదైనా రిక్వెస్ట్ సాంగ్ ఉంటే ఇలియానాది 972-636-1966 స్లోలీ ప్లేయింగ్ హర్ సాంగ్స్ అండ్ నేను ఎందుకు ఈ ట్రిప్ డౌన్ ద మెమరీ లేన్ తీసుకుంటున్నాను అన్నది చెప్తాను నేను మీకు. స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్.

Shakti movie nunchi surra surra paata vinnesamu and always beat unna paata idi and Shakti cinema lo edana paatalu naaku nachutayi ante I am making you listen to this song. Like I always say, this is from my playlist to yours. And enduku ee trip down the memory lane ani adugutunnaru kada. Yesterday nenu I happened to watch anamata na friend tho discussion avutunte he suggested something about something that was happening back in 2014-15 lo jarugutunnadi. Dan gurinchi okati suggest chesadu and nenu TV show chudam modalettanu because one of our shows that we used to watch 2014 lo ani. And I think I just took me back to those times anamata about how we used to binge watch those shows ani and appudaithe manaki Netflix avanni levu kada 20 I think nenu idi chusindi 2011-12 lo we got discussing about it in 2013-14-15 aa time lo kabatti 2011 nunchi start chesinappudu there was no Netflix, there was no, I think, ilanti OTT platforms em levu. We had to watch it either TV lo ochinappudu lekapothe U torrents lo download chese vallu. Aa tarvata download chesindi manaki icche vallu. Adi a whole process undedi kada. So either that or this. And because second thing naku, I did not have friends who could download or do anything aa time lo because nenu inter chadutunnanu and it was too young an age for me to ask somebody also. And naku adi chaala టీవీలో ఆ టైమ్ వాజ్ వెరీ ప్రెషియస్ టు మీ అనమాట అండ్ ఫర్ సమ్ రీజన్ ఐ స్టిల్ క్యారీ ఇట్ బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ షో ఐ థింక్ ఐ వాచ్ ఫర్ అబౌట్ 10 ఇయర్స్ ఐ ఫాలో దట్ షో అండ్ ఈవెన్ టుడే ఐ కైండ్ ఆఫ్ ఫాలో ఇట్ అండ్ ఎస్ సో అందుకని నాకు కొంచెం నాస్టాల్జిక్ గా ఉంది అండ్ అలానే మీకు కూడా నాస్టాల్జియా పాటలు వినిపించాలని ఉంది అండ్ ఈ నాస్టాల్జియా గురించి మనం మాట్లాడుకుందాం స్లోలీ బట్ స్టెడీలీ స్టే ట్యూన్ డోంట్ గో ఎనీవేర్ ఐ హావ్ సమ్ అమేజింగ్ సాంగ్స్ లైన్డ్ అప్ ఫర్ యూ మొన్న అసలే విజయ్ గారి బర్త్డే కూడా అయింది కదా సో ఆయన బర్త్డే స్పెషల్ అండ్ ఇలియాన స్పెషల్ దిస్ సాంగ్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అసలు ఈ పాట హిందీలో ఒక పాట రీమేక్ అనమాట విచ్ సాంగ్ అని ఏ పాట రీమేక్ ఈ పాట 9726361966

ఈ పాట అస్కల్ అస్క ఏమో ఏమో ఏ పాట రీమేక్ అని అడిగాం మళ్ళీ. సో ఇఫ్ యూ హ్యావ్ ది ఆన్సర్ డూ కాల్ మీ 9726361966. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు, నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. ప్రస్తుతం స్టూడియోలో టైం 1:51 PM, విచ్ మీన్స్ వీఆర్ రేసింగ్ టువర్డ్స్ 2 PM. గంట అయిపోయింది అప్పుడే మన షో స్టార్ట్ అయ్యి. అండ్ ఎస్, వై నాస్టాల్జియా అని మీరు నన్ను అడిగారు. అండ్ ఐ టోల్డ్ యూ దట్ నిన్న నేను కొంచెం ట్రిప్ ఆఫ్ నాస్టాల్జియా మీద వెళ్ళి, అది ఇంకా ఈ రోజు నాకు కంటిన్యూ అవుతోంది అనమాట. వేర్ ఐఎమ్ జస్ట్ లైక్ ఐ వాంట్ టు లిసన్ టు ఓల్డ్ సాంగ్స్. నేను చిన్నప్పుడు నేను టీనేజ్ లో ఉన్నప్పుడు వినే సాంగ్స్ అని. ఇట్ ఫీల్స్ సో వియర్డ్ టు సే దట్ తెలుసా, నేను ఎప్పుడన్నా ఐ ఫీల్ లైక్ టీనేజ్ ఫీల్స్ లైక్ యెస్టర్డే అండ్ ఐ కెనాట్ సే దట్ ఐఎమ్ అ టీనేజర్ ఎనీమోర్, విచ్ ఫీల్స్ సో ఫార్ అవే. సో నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు వేర్ హ్యాస్ టైమ్ గాన్ అని. రియలీ వీఆర్ రేసింగ్ రేసింగ్ రేసింగ్, కానీ ఇన్ దిస్ ప్రాసెస్ వీఆర్ ఆల్సో గెటింగ్ ఓల్డ్. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు ఇండియాలో సమ్మర్ సీజన్ కాబట్టి, అట్లీస్ట్ ఇండియాలో సమ్మర్ సీజన్ అవుతూ ఉండేది కాబట్టి మే జూన్ ఏప్రిల్ మే జూన్ లో, ఇప్పుడు ఇంకా యూనో ఆల్ దీస్ రీల్స్ డాబా మీద పడుకోవాలి, అందరూ మ్యాంగోస్ తినాలి, ఆవకాయలు పెట్టుకోవాలి, పచ్చళ్ళు పెట్టుకోవాలి, ఇలా అవుతోంది, ఇలా చేసుకున్నాం ఈ పండగ, ఇలా చేసుకున్నాం ఆవకాయలు అదంతా అని చూసి చూసి చూసి కొంచెం నాస్టాల్జియా ట్రిప్ లో ఎలాగో ఉండాను బికాస్ ఆఫ్ సమ్మర్. ఎవ్రీ సమ్మర్ నో మ్యాటర్ హౌ ఓల్డ్ ఐఎమ్ అండ్ నేను ఎన్నాళ్ళు యుఎస్ లో ఉన్నాను, ఎన్నాళ్ళు ఐఎమ్ అవే ఫ్రమ్ హోమ్ అని కాకుండా, ఇట్ జస్ట్ హిట్స్ మీ సో హార్డ్ దట్ నాస్టాల్జియా. యునో అసలు సమ్మర్ ఇండియాలో సమ్మర్ హాలిడేస్ అన్నవి ఎంత డిఫరెంట్ గా ఉండేవి, ఎంత కేర్ ఫ్రీగా ఉండేవి అన్నది. అండ్ ద ఫ్యాక్ట్ దట్ దెర్ ఆర్ నో సమ్మర్ హాలిడేస్ రైట్ నౌ, ఇంకా నాకు ఐ మీన్ ఐ జస్ట్ స్టడీడ్ ఫర్ 12 ఇయర్స్, 12 or maybe 2015 దాకా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి అనుకుంటా, 10 ఇయర్స్ అయింది. సో నాట్ హ్యావింగ్ సమ్మర్ హాలిడేస్ ఇస్ వెరీ వెరీ వెరీ వెరీ వియర్డ్ అనిపిస్తుంది నాకైతే. వెల్ దట్ ఈస్ వై ఐఎమ్ ఆన్ ట్రిప్ నాస్టాల్జియా ట్రిప్ మీద ఉన్నా, బికాస్ ఆఫ్ ద షోస్, బికాస్ ఆఫ్ ద సమ్మర్ ఆరా అండ్ ఆల్ ఆఫ్ దట్. అందుకని మిమ్మల్ని కూడా తీసుకెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. అండ్ ఇలియానా గారి పాటలు వింటున్నాం కాబట్టి ఈ సినిమాలో పాటలు వినకపోతే ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ ఆన్ ఆల్ ఆఫ్ అస్. అలానే మీకు కూడా ఏదైనా ఇలియానా గారి ఫేవరెట్ సాంగ్ ఉంటే 9726361966.

Well, Manikin Coco, 1 minute undi towards break, and yes, మధ్యలో పాటేసి నేను ఆ పాట కట్ చేసేసి మీరు డిసప్పాయింట్ అవడం నాకు నచ్చదు కాబట్టి ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ వాట్ యూ కెన్ డూ దిస్ వీకెండ్ రైట్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ మన డాలస్ లో అంటే డెఫినెట్లీ హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజీన్ వీళ్ళ హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ స్పేషియస్ ప్యాటియో సీటింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి ఇది ఒక పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ డెస్టినేషన్ కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ బఫే ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ అయితే గ్యారంటీ అండ్ ఇంతేకాదు మీ ఫంక్షన్స్ పార్టీస్ కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్ ఇస్ మైత్రీస్ ఇండియన్ క్విజీన్ సో మీరేం ఎందుకు వెయిట్ చేస్తున్నారు డెఫినెట్లీ బుక్ యువర్ నెక్స్ట్ హ్యావ్ యువర్ నెక్స్ట్ డేట్ ఆర్ హ్యావ్ యువర్ నెక్స్ట్ అవుటింగ్ అట్ మైత్రీస్ ఇండియన్ క్విజీన్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ఎర్వింగ్ సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో ఎర్వింగ్ సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో స్టే ట్యూన్ డోంట్ గో ఎనీవేర్ యూఆర్ లిస్నింగ్ టు మీ ఆన్ మిలేనియల్ ముచ్చట్లు నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య ఈ రోజు మీ స్థాని 1 గంట నుంచి 4 గంటల వరకు ఓన్లీ ఆన్ మిలేనియల్ ముచ్చట్లు రేడియో సురభి 107.9 FM HD3 టాలస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ దట్ సౌండ్స్ జస్ట్ లైక్ హోమ్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 2 PM

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Radio Suripi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pullu koyadam. Public places lo manam vesina chetta alage vadilesi velladam. Landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
3: అన్ని పెట్టుకున్న ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ insurance. SNR insurance.
5: Manashanti, mental peace, masala dosa.
2: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కరీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

Iqbal Garu, hope you enjoyed the song Padithina Mo. Yes, manam inka koncham konni naaku na playlist lo I think konni paatalu migilipoyunnayi Ilyanavi. So I would like to play those songs for you before we move on to our favorite other songs anamata. Meer vintunnaru Millennial Muchatlo, nenu cheptunnanu meeku. Welcome back to Millennial Muchatlo in the second hour. Studio lo time ippudu 2:08 PM and nenu mee vyakhyata Sri Vidya. Indaka cheppinattu I will be with you from 1 PM to 4 PM and meeru vintunnaru nannu only on Radio Surabhi 107.9 FM HD3, Dallas's number one Telugu radio station. America lo Telugu nestam that sounds just like home. So yes, manam nostalgia gurinchi maatladukuntunnam indakanta. Right, nostalgia is such a happy emotion ani kind of, you know, it makes us feel belong to some part of it. Manu eppudaina generally em antarante nostalgia, you feel nostalgic when you're feeling lonely anamata. When I say lonely, manam just okkalame unnamu jeevithamlo okkalame aipoyamu anna point ki lonely feel avamu. Nenu koncham I kind of thought about it and I felt like you feel nostalgic about certain portions, right? Ippudu when I told everybody that na summer makes me feel very nostalgic, I feel like those portions are where we are feeling lonely in life. For example, na summers lo I feel very very very lonely because we are all grown adults now kada, chinnappudu unnanta ఇది ఉండదు, బజ్ ఉండదు మన చుట్టూ. సో వి కైండ్ ఆఫ్ లుక్ ఫర్ దట్ ఆర్ వి కైండ్ ఆఫ్ ఫీల్ లైక్ అయ్యో వి హ్యాడ్ దట్ బజ్, విష్ వి గాట్ ఇట్ బ్యాక్ అని. అండ్ ఐ డోంట్ నో ఒకవేళ ఇఫ్ యాక్చువల్లీ ఇట్ టర్న్స్ అవుట్ దట్ మళ్ళీ మనకు ఆ బజ్ వచ్చింది అంటే వుడ్ బి ఎంజాయ్ దట్ ఆర్ నో. ఎందుకంటే నాకు ఎవ్రీ టైమ్ ఐ కైండ్ ఆఫ్ థింక్ అబౌట్ దిస్ లైన్ అనమాట. నేను ఇది మహానటి సినిమాలో విన్నాను, వేర్ షీ వాంట్స్ టు రీమేక్ అ మూవీ. నాకు ఆ మూవీ పేరు గుర్తులేదు సరిగా. సావిత్రి గారు వాంట్స్ టు రీమేక్ అ మూవీ బట్ హర్ హస్బెండ్ సేస్ క్లాసిక్స్ షుడ్ రిమైన్ క్లాసిక్స్, దే షుడ్ రిమైన్ అన్టచ్డ్ అని. ఐ కైండ్ ఆఫ్ బిలీవ్ దట్ వాట్ ఈస్ గాన్ షుడ్ స్టే గాన్ అని. ఇట్ షుడ్ నెవర్ కమ్ బ్యాక్ ఆర్ ఆ ఇది ఉండదు వన్స్ ఇట్ కమ్స్ బ్యాక్. ఇట్స్ గుడ్ ఇన్ ద నాస్టాల్జిక్ మెమరీస్ అని. వెన్ ఎవర్ ఇట్ ఇస్ దేర్ ఎంజాయ్ ద మెమరీ అండ్ ఫ్యూచర్ లో కూడా డోంట్ టేక్ ఎనీ మెమరీ యాజ్ అ బిట్టర్ మెమరీ అని. దట్ ఈస్ వై ఇట్ కైండ్ ఆఫ్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ. మళ్ళీ అది మీ లైఫ్ లోకి వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ ద సేమ్ టేస్ట్. డూ యూ అగ్రీ ఆర్ డూ యూ డిస్ అగ్రీ? చాలా ఇది ఇచ్చేసాను, a lot of information at once, but if you do agree, call me on 972-636-1966. Ledante kuda it's absolutely fine because to each their own. Ee paata mee andarkosam, one of my favorite songs of Iliana. Alane meek kuda inkoncham safe vaatu varaku, if you have any Iliana favorite song, 972-636-1966.

దేవుడు చేసిన మనుషులు రవితేజ గారి సినిమా నుంచి వినేశాం నువ్వేలే నువ్వేలే. అండ్ వన్ మోర్ సాంగ్ టు గో బిఫోర్ వీ క్లోజ్ ద ఇలియానా సెగ్మెంట్. నేనేదన్నా పాట మిస్ అయ్యానని మీకు అనిపిస్తే లెట్ మీ నో 9726361966. అండ్ ఎస్, మనం నాస్టాల్జియా గురించి మాట్లాడుకుంటున్నాము అండ్ హౌ ఇట్ కైండ్ ఆఫ్ యునో లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ లో నాస్టాల్జియా ఉంటుంది. అండ్ మొన్న నేను ఇలానే రీల్స్ చూస్తూ ఐ కైండ్ ఆఫ్ సా వన్ రీల్ అన్నమాట. దట్ సెడ్, అనుజ్ గుర్వారా రీల్, యూ కెన్ యాక్చువల్లీ గో ఇన్స్టాగ్రామ్ లో. అనుజ్ గుర్వారా అంటే పంచదార బొమ్మ బొమ్మ పాట పాడారు కదా, దట్ సింగర్. ఆయన రీల్ ఒకటి కనిపించింది ఇన్స్టాగ్రామ్ లో, వేర్ హీ ఆస్క్డ్ మీ, ఆస్క్డ్ ఎవ్రీబడి, నాట్ మీ, సారీ, హీ ఆస్క్డ్ ఎవ్రీబడి మీ ఫేవరెట్ హౌస్ ఏంటి అన్నది. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ హౌస్? అండ్ ఎందుకు వచ్చింది ఈ క్వశ్చన్ అంటే, మీరు స్కూల్లో ఉన్నప్పుడు వెన్ యువర్ ఇన్ స్కూల్ ఆర్ యునో వెన్ యువర్ ఇన్ కాలేజ్ విచ్ ఎవర్ మీరు చదువుకునేటప్పుడు మనకి హౌజెస్ లో డివైడ్ చేస్తారు కదా స్కూల్స్ లో. దట్ ఈస్ అ కంపల్సరీ థింగ్. ఐ డోంట్ నో అన్ని స్కూల్స్ లో ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ డిఫరెంట్ నేమ్స్ తో ఉంటాయి. బట్ ప్రిడామినెంట్లీ బ్లూ, గ్రీన్, యెల్లో అండ్ రెడ్ ఈ ఫోర్ కలర్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. డిఫరెంట్ ప్రామినెంట్ పర్సనాలిటీ నేమ్స్ ఉంటాయి, ప్రామినెంట్ యునో ఫిగర్స్ ఉంటారు ఇండియా నుంచి, something like that. So మా స్కూల్లో డివిజన్ ఎలా ఉండేదంటే, ఇందిరాగాంధీ వాజ్ ద రెడ్ హౌస్, మదర్ టెరెసా వాజ్ ద బ్లూ హౌస్, సరోజినీ నాయుడు వాజ్ ద గ్రీన్ హౌస్, దుర్గాబాయ్ దేశ్ముఖ్ వాజ్ యెల్లో హౌస్. ఈ ఫోర్ హౌసెస్ ఉండేవి మాకు. సో డిపెండింగ్ ఆన్ విచ్ హౌస్ విచ్ కలర్ యూ బిలాంగ్ టు, మనల్ని దీంట్లో వేస్తారనమాట. దట్స్ హౌ యూ ఐడెంటిఫై, నేను బ్లూ హౌస్ కాబట్టి నేను మదర్ టెరెసా, లేకపోతే నేను రెడ్ హౌస్ కాబట్టి నేను ఇందిరాగాంధీ హౌస్, నేను గ్రీన్ హౌస్ కాబట్టి నేను సరోజినీ నాయుడు ఇస్ అవర్. అండ్ బికాస్ ఇట్ వాజ్ అన్ ఆల్ గర్ల్స్ స్కూల్ ఫర్ అస్, it was even more prominent anmata, only female figures is iskodam. We did not have any male fighters or freedom fighters, evaru prominent figures male vallu leru, only because it was a girls school kabatti. So I think we took this division very seriously, and maniki schools lo unnappudu we kind of gives us a sense of unity, right? Blue house vallandaru kalisi oka pan cheyatam, red house vallandaru kalisi oka pan cheyatam, green house vallandaru kalisi oka pan cheyatam, lepte yellow house vallandaru kalisi oka పంచడం, విచ్ ఎవర్ హౌస్ యూ బిలాంగ్ టు, యూ నో కైండ్ ఆఫ్ మీరు యూ డోంట్ నో హూ యువర్ అదర్ పియర్స్ ఆర్ ఎక్సెప్ట్ ఫ్రమ్ యువర్ క్లాస్, బట్ యూ నో దట్ దే ఆర్ ఇన్ యెల్లో హౌస్. అండ్ ఇలాంటి స్పోర్ట్స్ డేస్ లేకపోతే ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇట్ కైండ్ ఆఫ్ దట్ సెన్స్ ఆఫ్ యూనిటీ కమ్స్ టుగెదర్ అనమాట. సో ఐ కైండ్ ఆఫ్ అందుకే లిటిల్ బిట్ ట్రిప్ బ్యాక్ టు నాస్టాల్జియా అనమాట. ఈ వీక్ అలాట్ ఆఫ్ నాస్టాల్జియా హ్యాస్ బీన్ హిట్టింగ్ మీ. వన్ ఇస్ సమ్మర్ నాస్టాల్జియా, దాని తర్వాత ఒకటి హౌస్ డివిజన్ నాస్టాల్జియా, తర్వాత song nostalgia, TV nostalgia. So ee week mottham naku I was being hit by nostalgia, andukani I thought of sharing that with you guys anamata. So meeru school lo ee house lo undaro naku cheppeyandi, 9726361966 ki call chesi. And I want to see meeru ee house lo unnaru and what were the characteristics of that house. మీరు yellow house లో ఉంటే what did you think for the characteristics of yellow house, and మీరు blue house లో ఉంటే what did you think for the characteristics of that house. 9726361966.

ఎక్కడన్నా ఎవరైనా తీసుకుంటారా హౌస్ డివిజన్స్ దట్ దే మేక్ ఫ్రెండ్స్ ఫ్రమ్ దేర్ హౌసెస్ ఓన్లీ కైండ్ ఆఫ్ లైక్ ఇన్ హ్యారీ పాటర్ గ్రిఫిండోర్ వాళ్ళు గ్రిఫిండోర్ వాళ్ళతోనే హ్యాంగ్ అవుట్ అవుతారు స్లిథరిన్ వాళ్ళు స్లిథరిన్ వాళ్ళతోనే హ్యాంగ్ అవుట్ అవుతారు అని దేర్ మైట్ బి అ మిక్స్ బట్ మోస్ట్లీ అంత హౌస్ డివిజన్ ఏ స్కూల్లో అన్న ఉందా అన్న ఐడియా అయితే లేదు బట్ డెఫినెట్లీ ద హౌస్ డివిజన్ దట్ వీ హ్యాడ్ వాజ్ పర్మిట్ అంటే మాకు ఎవ్రీ ఇయర్ బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ హౌస్ కప్ అనేది ఒకటి ఉండేది అనమాట మాకు బెస్ట్ హౌస్ ఆఫ్ ది ఇయర్ అని అది స్పోర్ట్స్ లో పార్టిసిపేషన్ తర్వాత డిఫరెంట్ కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఏ హౌస్ నుంచి ఎక్కువ ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అవన్నీ క్యాల్క్యులేట్ చేసి దే యూస్ టు గివ్ అస్ ద హౌస్ కప్ అనమాట సో we kind of felt very proud and it used to happen annual day appudu that the best house for this year is so and so so and so ani so I kind of that moment was although we didn't participate akkada contribution zero undindi extra curriculars lo okavela I year participate cheyaledu manam cheyakapoyina kuda we just hoped that okay mana house win aithe baundu ani right so I think that was one of the memories that I had of my house and of obviously e house division gurinchi when Anuj was talking about in his reel he said that it's kind of the first time that we are put in a house right meer okela first standard lo you just give you a badge they just assign you a badge naga slipper ki why they put me in blue house an idea asal ledu but throughout till 12th I think till 10th standard nen aithe blue house lone undanu and I was very very very very attached to blue house so anduku you just don't know but that's your house that's your belonging that's your place an idaithe definitely untundi and you kind of you know feel like yes manam we should we belong to blue house we are the blue house people ani and that sense of oneness actually develops and that was what was very interesting to me about my house this thing also and then nen enduku inta feel avutuna ee house gurinchi what is so special like what makes me belong to this house ani we'll talk about that right after this song stay tuned any part of into manam aa break lo kellipothamu so break tarvata malli I'll continue the song for you stay tuned And do tell me which house you were in school. 972-636-1966.

0: రాలేనట్టు,
1: గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
2: నీ తల నిజం అవబోతోంది.
1: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
2: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా.

151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-829-8888. అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.

0: 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దే ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. అండ్ రైట్ నౌ ద టైమ్ ఇస్ 2:38 PM. ఎస్, వీర్ ఆల్మోస్ట్ 1.5 hours ఇన్ టు అవర్ షో. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ డిఫరెంట్ హౌసెస్. యునో, స్కూల్లో మనకి డిఫరెంట్ హౌసెస్ లో మనల్ని సెగ్రిగేట్ చేస్తారు కదా, బిఫోర్ వి యాక్చువల్లీ నో వేర్ వీ బిలాంగ్ టు. అండ్ ఇట్స్ నాట్ లైక్ హ్యారీ పాటర్ లో సార్టింగ్ హ్యాట్ లాగా ఒక హ్యాట్ వేసి మన తల మీద పెట్టి దే లాస్క్ అస్ ద యునో, ఇట్స్ నాట్ లైక్ వీఆర్ హ్యారీ పాటర్స్ ఆర్ ద చోజన్ వన్స్. నీకు స్లిథరిన్ లో ఉండాలని లేదా, ఓకే, యూ సీమ్ లైక్ అ మోర్ స్లిథరిన్ పర్సన్. కాదు కాదు కాదు, ఐ విల్ పుట్ యూ ఇన్ గ్రిఫిండోర్ అని. సో ఐ డోంట్ థింక్ వీ kind of got that freedom. And if you did school lo, definitely let me know, because ippadaka naaku ardham gaane vishayam entante, how did I end up in blue house? Did my characteristics become blue house because I was part of blue house, or lekapothe did they identify that ee ammayi koncham blue house ammayi la kanipistundi, koncham laid back ga undi, koncham okay ga undi, so that is why let us put her in blue house ani. I still don't know why I ended up in blue house though. But however, naaku most invigorating part edanipichedante, march past chesetappudu we had this thing anamata, where our captain, our blue house captain or the red house captain or the green house captain, whichever house we belong to, our captain would lead the flag. Our flag was nothing, just a blue flag, like put a red flag, green flag, whatever that was. And our drums venakala nadustunappudu they would stop at a point and chala gattiga archevaru ma captain flag pattukoni venakala all the blue house people who are marching who were doing the march past venakala unde vallu. And we had a specific uniform. Blue house vallandarki blue color skirt and blouse undedi, red house vallandarki red color skirt and blouse undedi, green house vallaki sell likewise, and yellow house vallaku kuda likewise. So adi pattukoni when the captain was holding the flag, there was a line that she said, which said blue house turn right ani, and andaru akada agi they would turn right together anamata. I kind of, that was almost like a parade laga undedi. I used to love watching that, just absolutely love watching that anamata, endukante the captain would lead and venakala march past chese vallandaru veltu sudden ga, you know, sudden anu, she would stop, she would take a pause and then ala tirigi blue house turn right ante andaru kalisi aa sink lo turning right. It used to like, it was very kind of ela cheppali, very exciting. So that is why I kind of feel like march past anna, like pote sports days anna, like pote annual day events anna, edanna gaani they kind of felt like wow, such a amazing house we are in ani. Malli unity kosam chesindhe em ledhu ma school lo, blue house vallu, red house vallu, green house vallu, they didn't do anything extraordinary, but just belonging to that house meant a lot of things anamata. So did you have any experiences like this for your this thing? 9726361966. Mee school life lo ilanti edaina experiences aithe naato share cheskondi, and which house were you in? 9726361966.

And the other interesting thing about houses in schools was, నేను ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడినా కూడా ఐ డోంట్ నో ఐ థింక్ ఐ స్పోక్ టు లాట్ స్కూల్ తర్వాత టు మై ఫ్రెండ్స్ అండ్ పియర్స్ ఈ హౌస్ డివిజన్ నో బడి డిసగ్రీడ్ విత్ మీ సో ఫార్ రెడ్ వాళ్ళందరి దీంట్లో అయితే రెడ్ గ్రీన్ బ్లూ యెల్లో ఇవే డివిజన్స్ ఉన్నాయి రెడ్ గ్రీన్ బ్లూ అండ్ యెల్లో రైట్ సో రెడ్ హౌస్ వాళ్ళు ఫర్ సమ్ రీజన్ దే వర్ వెరీ ఆరగెంట్ అని విచ్ ఐ కైండ్ ఆఫ్ అగ్రీ టు మా స్కూల్లో కూడా రెడ్ హౌస్ వాళ్ళందరూ చాలా ఆరగెంట్ గా ఉండేవాళ్ళు ఫర్ సమ్ రీజన్ దే వర్ టాపర్స్ అండ్ దే హ్యాడ్ దట్ ఒక అహంకారం ఉండేది అనమాట వాళ్ళకి వేర్ ద ఫస్ట్ హౌస్ అని అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ రెడ్ హౌస్ కే వెళ్లేది ప్రతిదానికి ఐ డోంట్ నో వై వాజ్ ఇట్ మై స్కూల్ థింగ్ ఆర్ వాజ్ ఇట్ ఎవ్రీ అదర్ స్కూల్ థింగ్ అని బట్ నేను మాట్లాడిన వేరే ఫ్రెండ్స్ తో కూడా దే ఫెల్ట్ లైక్ ఎస్ రెడ్ హౌస్ పీపుల్ కొంచెం ఆరగెంట్ గా ఉంటారు అని సో maybe and yellow house was I think the last house and very laid back extremely laid back anamata kanisam try chese vallu kadu ee our tortoise hair story lo if the tortoise by the end of the journey first velthundi kada the yellow house was such a tortoise that they would never go only in the front vallu eppudu front ki mundarku elle vallu kadu and anda initiative teeskondi dentlo nu participate chese vallu kadu so I kind of felt like yellow house was the least laid back and red house was the most competitive green followed red and blue followed green dan tarvata anamata blue was medium laid back anipistundi andike nenu inda kadiginappudu I kind of thought how did my teachers know which house they should put me in ani nannu chusi anukunnara lekapothe nenu house valla la tayarayana naaku I am always confused about that so meere house lo undaru and what were the characteristics of your houses in your school 9726361966 na call chesi cheppandi

well, yes. Some nostalgia, some ఇది కాబట్టి we are talking about school లో houses గురించి. So మీరు ఏ హౌస్ లో ఉన్నారు స్కూల్ లో అండ్ మీ క్యారెక్టరిస్టిక్స్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు నో. సో నేను చెప్పా కదా ఇందాక రెడ్ హౌస్ వాజ్ ఆల్వేస్ ది ఆరగెంట్ హౌస్ అని అండ్ వీ హ్యాడ్ దీస్ స్లోగన్స్ ఆల్సో అనమాట. సో బేసిక్లీ గర్ల్స్ స్కూల్ కాబట్టి గర్ల్స్ స్కూల్ యొక్క క్యారెక్టరిస్టిక్ అట్లీస్ట్ వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ ఏంటి అంటే ఎనీథింగ్ దట్ హ్యాస్ టు డూ విత్ అ బాయ్ మీన్స్ ఇట్స్ అ వెరీ బిగ్ సిన్నింగ్ థింగ్ అనమాట. ఓ మై గాడ్ యు జస్ట్ డోంట్ గెట్ దర్ నేమ్ అవుట్ అండ్ ఎలా అసలు వాళ్ళ బాయ్స్ అని ఎలా అంటావు నువ్వు అన్న దానికి జనరల్లీ గర్ల్స్ స్కూల్లో చిన్నప్పుడు అలా ఉంటారు. లేటర్ దే అవుట్ గ్రో ఆల్ ఆఫ్ దట్ ఆబ్వియస్లీ కొంచెం బయటకు వెళ్ళి జనాలను చూసి ప్రపంచాన్ని చూసిన తర్వాత. బట్ వెన్ యూఆర్ లైక్ యూనో 6th 7th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు 8th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు 6th స్టాండర్డ్ దాకా అయితే నేను ఇస్తా 8th స్టాండర్డ్ యూ స్టార్ట్ లుకింగ్ అట్ బాయ్స్ రైట్ బికాస్ యూఆర్ గెటింగ్ ఇన్ టు దట్ అడాలసెన్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతూ ఉంటారు ట్యూషన్ లో అటు ఇటు. బట్ డెఫినెట్లీ 6th స్టాండర్డ్ దాకా అయితే యూ కెన్ నాట్. సో మాకు స్లోగన్స్ ఉండేవి అనమాట, సమ్ గుడ్ స్లోగన్స్ ఫర్ ఈచ్ హౌస్ అండ్ ఒక బ్యాడ్ స్లోగన్ ఒకటి ఉండేది. అదే ఈచ్ హౌస్ కు ఒక గుడ్ స్లోగన్ ఉంటే ఒక బ్యాడ్ స్లోగన్ ఉండేది. రెడ్ 100 రోజెస్ రెడ్ సంథింగ్ అండ్ రెడ్ కు ఉండేది అనమాట. అండ్ బ్లూ గాడ్ బ్లెస్ యూ, దీస్ ఆర్ ఆల్ ద గుడ్ స్లోగన్స్. బ్యాడ్ స్లోగన్స్ వచ్చేసరికి గ్రీన్ బాత్రూమ్ క్లీన్, ఎల్లో మనకి ఎల్లో తెలిసిందే డర్టీ ఫెల్లో సిట్టింగ్ ఆన్ అ బఫెలో. సో ఎల్లో కి గుడ్ స్లోగన్ నాకు ఐ యాక్చువల్లీ డోంట్ రిమెంబర్ ఎల్లో కి ఏంటో గుడ్ స్లోగన్. బట్ ప్రతి హౌస్ కి ఒక గుడ్ స్లోగన్ ఒక బ్యాడ్ స్లోగన్ అని ఉండేది. అండ్ స్కూల్లో ఐ థింక్ 6th 7th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు అది చాలా తిట్టుకునే వాళ్ళం అనమాట ఒక్కొక్కళ్ళం అనమాట. నీ హౌస్ ఇది, నా హౌస్ అది, సో యునో వీఆర్ ద గుడ్ హౌస్, యు ఆర్ ద బ్యాడ్ హౌస్ అని అలా అలా అలా నడిచిపోయింది మా ఫుల్ హౌజెస్ గురించి ఇది. బట్ మోర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ డూ కాల్ మీ 9726361966.

0: చెప్ స్టూడియోలో టైం 3 PM. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
6: mera tumhara hamara pyar sabka favorite india bazaar.
7: Gata 24 ellla nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit india bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ హాకీ పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్ పరాఠా.
9: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.

అనదర్ ట్రిప్ బ్యాక్ టు నాస్టాల్జియా, ట్రిప్ డౌన్ ద మెమరీ లేన్ కదా. దేవుడే దిగి వచ్చిన ద తో ఎప్పుడు చిన్నప్పుడు తెలిసినవే నాలుగు పాటలు. అంతాక్షరిలో ద వచ్చిందంటే దేవుడే దిగి వచ్చిన. ఈ పాట అయిపోయిందంటే ఓహో హో హో, యు జస్ట్ అదర్ ఇంపార్టెంట్ సాంగ్స్ అయితే నాకు గుర్తులేదు. ద వచ్చిందంటే డిరి డిరి డిరి డి ఫారెవర్. సంతోషం అంతా ఇట్ టుక్ ఓవర్ దట్ ఆల్బమ్, టుక్ ఓవర్ అవర్ ప్లేలిస్ట్ సో మచ్ అనమాట. ఫర్ లాంగ్ టైమ్ సంతోషం సాంగ్స్ ఉండాయి దాని మీద, ప్లేలిస్ట్ లో ఉండాయి. అంటే ప్లేలిస్ట్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మైండ్ ప్లేలిస్ట్. అక్కడ ఏం సెపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకొని లేము, బికాస్ 2003-04 or 2 లో వేర్ డిడ్ యూ హ్యావ్ ద స్పేస్ ఫర్ క్రియేటింగ్ అ ప్లేలిస్ట్ అట్ ఆల్, రైట్? అండ్ యస్, యూఆర్ లిసనింగ్ టు మీ ఆన్ మిలేనియల్ ముచ్చట్లు. వెల్కమ్ బ్యాక్. అండ్ ఐఎమ్ యువర్ హోస్ట్. ఈరోజు నేను మీ వ్యాఖ్యాత 1 గంట నుంచి 4 గంటల వరకు. ప్రస్తుతం అగైన్ స్టూడియోలో టైం 3:08 అవుతోంది. We have one more hour for our show to wrap up. Manam school lo houses gurinchi maatladukuntunnamu, how each house is classified and how vaati characteristics entha different ga untayi or entha same ga untayi, whatever it is ani. So just ninka meeru, if you still want to share which house you belong to, 972-636-1966. And before we break into the next song, and nenu malli inka kabburlu mee daggariki techche lopu, nenu oka cheppalanukuntunna మీకు ఈ వీకెండ్ మీరు ఏదైనా గేమ్స్ ఆడుకోవడానికి ఆర్ యునో యువర్ ప్లానింగ్ టు హ్యావ్ సమ్ స్పోర్ట్స్ ఫన్ యాక్టివిటీస్ అట్ హోమ్ అండ్ సామాన్లు లేవు మీ దగ్గర అంటే డెఫినెట్లీ హెడ్ టు ఇండియా బజార్, బికాస్ మీ క్రికెట్ బ్యాట్ కైనా, టెన్నిస్ బాల్ కైనా, బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ కైనా, క్యారమ్ బోర్డ్ కైనా, ఫర్ ఫ్యామిలీ గేమ్ నైట్, ఎనీథింగ్, యువ్ గాట్ ఇట్ ఇన్ ఇండియా బజార్. యువర్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఇండోర్ గేమింగ్ ఎసెన్షియల్స్. క్రికెట్ బ్యాట్స్, టెన్నిస్ బాల్స్, బ్యాడ్మింటన్ గేర్, క్యారమ్ బోర్డ్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో గో టు ఇండియా bazaar and explore what you want to make your weekend fun this weekend also and the following weekends also. And India Bazaar me nearest location kellandi in Louisville, East Plano, any location of India Bazaar has these games, has these sports care anamata. So that's what I wanted to tell you about the important announcement that I was going to make. Alane me house ain't school lo 972-636-1966.

కస్తూరిలా మరి ఆ లైన్ కి అయితే ఐ రిమెంబర్ మురాదీ రిలీజ్ అయినప్పుడు జనాలు లిటరలీ కుంకుమ బర్నలు పట్టుకొని దీనికి వెళ్లారు అని మన థియేటర్స్ కి వెళ్లారు అని. దట్స్ వాట్ ఐ హావ్ సీన్ ఇన్ ఆల్ ఆఫ్ ద రీల్స్ అండ్ ఇంత లిటరల్ గా తీసుకున్నారా దీన్ని అని. బట్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద కల్ట్ మూవీస్ అయితే నేను మురారీకి ఇస్తాను అండ్ ఐ క్యాన్ వాచ్ ఇట్ ఆల్సో. అండ్ చెప్పా కదా మీకు ఐ విష్డ్ దే వర్ సచ్ క్యూట్ పేర్ సోనాలి బింద్ర ఇంకా మహేష్ బాబు గారు. ఐ హౌ మచ్ ఐ విష్ దే గాట్ మ్యారీడ్ బట్ ఓకే లైఫ్ డెస్టినీ వేరే వేరే ఫేట్ ఉంటుంది కాబట్టి నాట్ దట్ ఐఎమ్ సంబడీ టు డిసైడ్ ఎనీథింగ్ అని కాదు కానీ కానీ ఒకటి ఉంటుంది కదా అరే దీస్ బోత్ లుక్ సో క్యూట్ కదా అని. అండ్ సోనాలి బింద్రే టు దిస్ డేట్ నాకైతే ఎంత డివైన్ గా కనిపిస్తారంటే ఐ థింక్ ఇఫ్ ఐ లవ్ అనుష్క సౌందర్య వీళ్ళందరి తర్వాత ది అదర్ వెరీ బ్యూటిఫుల్ పర్సన్ ఐ కన్సిడర్ ఇస్ సోనాలి బింద్రే గారు. అండ్ లవ్ హర్ ఫర్ వాట్ షీ ఇస్ అండ్ హూ షీ హాస్ బికమ్ ఆల్సో ఇన్ హర్ జర్నీ. బట్ ఆన్ అనదర్ డే అబౌట్ సోనాలి బింద్రే మనం కరెంట్లీ నాస్టాల్జియా గురించి మాట్లాడుకుంటున్నాము అండ్ ఆల్ ది యునో స్కూల్లో హౌసెస్ అండ్ yes a lot of people lots of houses and different boards lo kuda I think nen ssc lo chadukuna state syllabus lo cbsc icse deent lo kuda vallaki different fancy names undevu anipichedi naaku na friends ki same houses kani different fancy names icharu maniki local leaders ade national level women leaders name icharu but వీళ్ళందరికీ వేరేగా ఇచ్చారు అని. సో యూ హ్యావ్ టు కీప్ కిడ్స్ ఎంగేజ్డ్ రైట్. సో ఎలాగలాగ ఎంగేజ్ చేయాలంటే ఈ హౌస్ డివిజన్ వాజ్ ద బెస్ట్ వే టు ఎంగేజ్ ఎందుకంటే మా హౌస్ దాన్ని బట్టి బికాస్ ఫర్ అస్ బ్లూ వాజ్ మదర్ టెరిసా రెడ్ వాజ్ ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ హౌస్ ఉన్నప్పుడు లేకపోతే మదర్ టెరిసా హౌస్ ఉన్నప్పుడు వాళ్ళ బర్త్డేస్ కి స్పెషల్ సెలబ్రేషన్స్ జరిగేవి. తర్వాత సమ్ ఈవెంట్ యూస్ టు కీప్ హ్యాపెనింగ్ గ్రీన్ హౌస్ వాళ్ళు ఇది కండక్ట్ చేస్తున్నారు. సో దేర్ ఫోర్ బ్లూ హౌస్ షుడ్ కండక్ట్ దిస్ ఆల్ ఆఫ్ దిస్ అగైన్ కల్మినేట్ into points and yes that is the story of houses. And ippadiki you can tell me which house you were in school lo 972-636-1966. And after this song we will move on into the next trending topic on internet. And 3 o'clock and obviously gossips and what is happening in T-Town, so we will get there, stay tuned. Ee paata tarvata inkoncham maatladeskundam.

0: చేస్తే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursu.com. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏటుబీ ఎక్స్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
3: ఏంది బ్రో గన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏటుబీ, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఇంకొక హాఫ్ అన్ అవర్ కి ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 డాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం, దట్ సౌండ్స్ జస్ట్ లైక్ హోమ్. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ బికాస్ ఇట్స్ 3:30 కదా మనకి, విచ్ ఇస్ టీ టౌన్ అవర్. సో టీ టౌన్ లో అవుతున్న బిగ్ కాంట్రవర్సీ ఇప్పుడు ఏంటి అంటే, కాంట్రవర్సీ అనను బట్ మాట మాట కొంచెం క్లాష్ అయింది అనమాట సునీత గారికి, చిన్మయ్య గారికి. ద టూ సింగర్స్, ద టూ మోస్ట్ సాట్ ఆఫ్టర్ సింగర్స్ అండ్ వాయిస్ ఆర్టిస్ట్స్, వీళ్ళిద్దరికి క్లాష్ అయింది విత్ దేర్ ఐడియాలజీస్ అనమాట. సునీత గారిది ఒక ఐడియాలజీ అయితే, చిన్మయ్య గారిది ఇంకొకటి. అండ్ మొన్న ఇక్కడ ఇంటర్వ్యూలో సునీత గారు షీ స్పోక్ అబౌట్ హర్ థాట్స్ ఆన్ ఫెమినిజం అండ్ విచ్ డిడ్ నాట్ సిట్ వెల్ విత్ చిన్మయ్ గారు. అండ్ చిన్మయ్ గారు పోస్టెడ్ కామెంట్ సేయింగ్ యూ కెనాట్ సే దిస్, హౌ కెన్ యూ సే సంథింగ్ లైక్ దిస్ అని ఆవిడకి కాంట్రరీగా ఒకటి పోస్ట్ చేశారు. టు విచ్ సునీత గారు రిప్లై సేయింగ్, సీస్ Chinmay, I do agree and I do respect you as a singer, but here are my thoughts, these are my thoughts. So this is what I think about it ani. So vallidderu ippudu currently they are having a little bit of a face off, and I think Sunita garu made her stance clear on tana take of feminism enti and tanu she will stick to her words ani. Ade mana Chinmay garu, she isn't resting easy, she's like how can you say something like this ani. అలాంటిది ఏమన్నారు సునీత గారు, దట్ చిన్మయ్య గారు గాట్ సో ఆఫెండెడ్ అని. అంతా అగైన్ దిస్ ఇస్ అ వెరీ సబ్జెక్టివ్ మ్యాటర్, ఎవరు ఎలా పర్సీవ్ చేస్తారు అన్న దాన్ని బట్టి ఉంది. సునీత సెడ్ దట్ ఫెమినిజం షుడ్ నాట్ బి ట్రివియలైజ్డ్. ఐ థింక్ ఆవిడ ఇంటెన్షన్ అదే, దట్ జస్ట్ నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అన్న దానికి ట్రివియలైజ్ చేయగలదు ఫెమినిజం ని. It is much more than that. Much more than that cancel aipai. Just trivialize cheyyadu feminism ni to na choice, my choice, my clothes annadanni. Don't define that annadi matram trend ayyindannamata. Aa tarvata everybody was like, how can she say something like that? How can she say any? And to which Sunita clarified, absolutely. మీరు మీకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోండి, ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ యువర్ బాడీ, యువర్ చాయిస్, బట్ ఇట్స్ ఆల్సో దేర్ ఐస్, దేర్ చాయిస్ అని. హిజ్ ఐస్ హిజ్ చాయిస్ అనేసరికి పీపుల్ స్టార్టెడ్ స్పిన్నింగ్ ఇన్ సర్కిల్స్ అనమాట. హౌ కెన్ షీ సే సంథింగ్ లైక్ దట్ అని. సో ఇప్పుడు మీరు అగ్రీ చేస్తారా డిసగ్రీ చేస్తారా అన్నది డిపెండ్స్ ఆన్ హౌ యూ లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద వరల్డ్. బట్ తన స్టాన్స్ అయితే తను తీసుకున్నారు. టు విచ్ చిన్మయ్య సెడ్, మీరు ప్రివిలేజ్డ్ గా ఉన్నారు కాబట్టి యూ కెనాట్ సే దట్, మేక్ సచ్ స్టేట్మెంట్స్, బికాస్ somebody had to run for you to walk, somebody had to walk for you to run, either of those things. Evaro fight chesaru kabatti meer ee roju ila maatladagalugutunnaru, so you should never trivialize any aspect of feminism an cheptaru avadu. So ippudu evardi right evardi wrong anedi manam cheppadaniki we are no scholars, and at least I don't want to be one in this matter, but ela unfold avutund annadi matram I am very curious to see this, because iddaru they are their own voice artists and singers in their own right, and they have their own take. So what is the next episode of this Sunita Chinmay controversy?

sometimes I feel like all these topics untai kada, feminism, religion, ivanni chala chala personal topics, and different people interpret it in different ways. So to speak about them means controversy, invite cheyadamu ani, or ఐ మీన్ బికాస్ ఈ రోజు అంటల్ టుడే ఎవరు ఏది చెప్పినా దానికి ఏదో ఒక పదార్థాలు అర్థాలు తీస్తూనే ఉన్నారు జనాలు. సరే, అలా అని మాట్లాడకుండా ఉంటామంటే డెఫినెట్లీ మాట్లాడచ్చు, మాట్లాడాలి. అండ్ అగైన్, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నానికి జడ్జ్ చేయడానికి వీఆర్ నో స్కాలర్స్ అండ్ వీఆర్ నో టీచర్స్. మనం ఇక్కడ జడ్జ్ చేయడానికి కూర్చోలేదు. బట్ మీరు అగ్రీ చేస్తే ఎస్ అగ్రీడ్, లేదంటే డిసగ్రీడ్ అంతే. సో I am very curious and excited for this controversy also. First time Sunita gari reply chusin tarvata nakaithe I kind of smirked a little. Arre re re, Sunita and Chinmay, both of them are such stalwarts kada. How does it feel? Like, imagine this, right? Shreya Ghoshal and Sunidhi Chauhan fight chestunna. Like, pote ante manaki competitive rivalries elago telusuntayi, 100% untayi, adi industry lo anna exist avutayi. But ideological rivalries are fun to watch because as a spectator naaku ela anipistundante, so veela next move em untundi, about what are they going to throw, which ideology are they going to throw, or how are they going to put it across ani, at side vaallu ela vastaru ani. Ippudu I don't think Chinmay is will respond or has responded. If I am running ante nene edaina ee controversy lo late latif ayunnante, definitely educate me. Meer nan educate cheyalsina number telusu meeku, 972636 1966.

0: रेडियो सुरभि टाइम चेक स्टूडियो लो टाइम 4 PM
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariada, and best of all, it avoids complaints.
0: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా
2: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా
0: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్ మీట్ పెరుగు పిండి కేక్స్ జస్ట్ స్మూత్ షాపింగ్ బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు ట్రస్ట్ కావాలి
3: డైలీ నీడ్స్ ఫెస్టివల్ షాపింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ స్వదేశీవే
0: స్వదేశీ గ్రోసరీస్ ఎర్వింగ్ కాసిల్ హిల్స్ ఫ్రిస్కో ఫ్లవర్ మౌంట్ సౌత్ లేక్ అండ్ మెనీ మోర్
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్ పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలి హరేలి బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Tick, tick. Radio Surabhi time check. Studio low time, 4 PM.

Hello, hi, happy Friday and welcome to Survey Detour with me, Rajeshwari. మనం ఒక రెండు రోజుల క్రితం మాట్లాడుకున్నాము, కానీ ఆ రోజేంటి పూర్తిగా షో చేసిన ఫీలింగ్ రాలేదు, మీతో మాట్లాడిన ఒక పూర్తి సాటిస్ఫాక్షన్ రాలేదు, బికాస్ ఐ వాజ్ లైక్ హాఫ్ వే త్రూ ద షో అది. కాబట్టి సో ఇవాళ సాయంకాలం 7 గంటల దాకా మనం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాం, కాబట్టి దర్ సో మచ్ దట్ వీ కెన్ టాక్, వీ కెన్ షేర్ మీ ఐడియాస్, మీ థాట్స్ అండ్ నా ఆలోచనలు అన్ని షేర్ చేసుకుందాం. అండ్ అఫ్ కోర్స్ నేను వినిపించాలనుకున్న పాటలతో పాటు మీరే వినాలనుకున్న ఖచ్చితంగా వినిపించే ప్రయత్నం, బికాస్ దిస్ ఇస్ డ్రైవ్ టైమ్ విచ్ ఇస్ యువర్ టైమ్. ఒక్క డిస్క్లైమర్ ఏంటంటే, ఐ హ్యావ్ అ రియల్ బ్యాడ్ వాయిస్ ఇవాళ, సో కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ ఫర్ మై వాయిస్ సిచ్యువేషన్. కానీ ఫన్ అండ్ ఇన్ఫర్మేషన్ లో ఏమాత్రం డోకా ఉండదు, సో లెట్స్ కీప్ గోయింగ్. ఎలా ఉన్నారు అందరూ? హౌ ఇస్ ఎవ్రీబడి డూయింగ్? హ్యాపీ ఫ్రైడే. అండ్ ఇవాళ జూన్ 26 జూన్ ఎండ్ కు వచ్చేసాం మనం. స్టూడియోలో టైం 4:22, 7 గంటల దాకా మీతో ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడానికి నేను రెడీ అయిపోయాను. ఏం విందాం ఇవాళ? వాట్ యూ వాంట్ లిసన్ టు? వాట్ యూ ఫీల్ లైక్ లిసనింగ్ టు? ఐ హ్యావ్ సమ్ థాట్స్ ఇన్ మై మైండ్, కానీ మీ మనసు ఏం చెప్తోంది, మీరేం పాటలు వినాలని అనుకుంటున్నారు, కాల్ చేసి చెప్పేయండి. 972-636-1966. Let's try to touch different music directors today, not just sticking to one, but music directors meeda ekku focus petti vaala paatlu vinpinche prayatnam chestha. So ee music director evaru ee paataki? Studio phone just cheppandi, 972-636-1966. And you're listening to Survey Detour with me, Rajeshwari, only on 107.9 FM HD3, America lo Telugu Nestham, Dallas's number one Telugu radio station and the OG Telugu radio of America. Radio Survey sounds like home.

0: వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. ఇంతకు ముందు మీరు విన్న ఆ పాట మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగాను నేను, వెంకటేష్ గారి సినిమా. ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెలడీ. పర్సనలీ ఐ రియలీ రియలీ లైక్ దట్ సాంగ్. చాలా చాలా ఇష్టమైన పాట. ఆడవారి మాటలకు అర్థాలేవర్లే అనే సినిమా నుంచి సీతారాం శాస్త్రి గారి రచనలో బాలుగారి అద్భుతమైన గళంలో మనం విన్న పాట యువన్ శంకర్ రాజా సంగీతంలో. అది విషయం. సరే మరి ఇంకా బోల్డ్ పాటలు వింటాము, ఇంకా బోల్డ్ మాట్లాడుకుంటాము. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ టుడే అని చెక్ చేస్తుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ పీపుల్ హ్యావ్ బీన్ కంప్లైనింగ్, రోజు ఇండియా మనం ఫోన్స్ మాట్లాడతాం కదా, సో ఎక్కువగా వింటున్న విషయం ఎవరితో మాట్లాడినా ఇట్ వాజ్ ఆల్ అబౌట్ వెదర్ అండ్ హౌ హాట్ ఇట్ ఈస్ అండ్ వర్షాలు పడకపోవడం. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ టాపిక్ అయిపోయినాయి ఇండియాలో. ఎవరితో ఫోన్ చేసి మాట్లాడినా ఎనీ టైమ్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అయితే. సో లుక్స్ లైక్ దెర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ అన్ అప్డేట్ హియర్. And India Meteorological Department heavy rain alerts ni issue chesindi across Karnataka, Maharashtra, Tamil Nadu, Gujarat, Goa and others as the southwest monsoon advancement. So chala chotla varsham kosam paritapistunna hrudayalaki kachithanga this is going to be very very very happy thing. Kaakapothe adi extremes kada edaina ఆ ఎక్స్ట్రీమ్ కేళ్లకన్నా ఉంటే మాత్రం బాగుంటుంది. బట్ ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ వైపు అయితే ఎక్కువగా వర్షాల సూచన కనిపించట్లేదు. సో మరి మన వాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఇలా కంప్లైంట్ చేయాల్సి వస్తుందో అని అనిపించింది నాకు చూడగానే. బట్ ఎనీవే మనకైతే వెదర్ యాక్చువల్ గా ఎండలు మండిపోతున్నా సరే డ్యూరింగ్ ద డే చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ డ్రై హీట్ స్కిన్ ని ఇలా కాల్చేస్తున్న ఫీలింగ్ వచ్చినా సరే సాయంత్రం అయ్యేసరికి ఆఫ్టర్ సన్ డౌన్ మంచిగా అయిపోతుంది వెదర్. చల్లటి గాలి అండ్ వాతావరణం అంతా చాలా బాగుంటుంది టు టేక్ నైస్ స్ట్రోల్స్ రైట్. థింక్ అబౌట్ దట్. ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ దే ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్ డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేను ఏం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
7: నీ కళ నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్

0: call them at 817-829-8888.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్.

ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.

ఫ్రెండ్స్, అగది వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను ఈ రోజు సాయంకాలం. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ విత్ యూ? ఈ ఫ్రైడే ఈ వారం ఎలా గడిచింది మీకు, అండ్ ఈ ఫ్రైడే ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి, అండ్ హౌ ఇస్ ది వీకెండ్ లుకింగ్? వీకెండ్ ఎలా అనిపిస్తోంది? ఈ వీకెండ్ అంతా కూడా ఎక్కువ ఏఐ మీద టాక్. ఎక్కడ చూసినా, ఏ న్యూస్ చూసినా, ఏ రిలేటెడ్ ఎక్కడ పడితే అక్కడ అదే ఉంది. అఫ్ కోర్స్ జనరలీ అలానే ఉంది, బట్ ఈవెన్ మోర్ సో అబౌట్ ద ఏఐ అండ్ ఆఫ్ ఏఐ విత్ ఏఐ. దట్ ఈస్ హౌ ద హోల్ న్యూస్ ఇస్ గోయింగ్ ఆన్ అరౌండ్. విల్ టాక్ అబౌట్ ఆల్ దాట్. బట్ మనం ఫర్దర్ గా మాట్లాడుకునే ముందర ఒక్కసారి కొన్ని ప్రకటనలు చూసి కార్యక్రమాన్ని కంటిన్యూ చేసేద్దాం. సో అఫ్ కోర్స్ వీ విల్ టేక్ ఎ లుక్ ఎట్ ద ట్రాఫిక్ ఇన్ ద సెకండ్ అవర్ స్టార్ట్ అయిన తర్వాత ట్రాఫిక్ ఏంటి పరిస్థితి చూద్దాము. బట్ ఫార్ యువర్ డెంటల్ నీడ్స్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ ఫర్ $49. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవటానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకండి. Call today at 972-484-5400 or visit them at 3234 Forest Lane, Dallas. Once again, Dallas Smiles Dental and Orthodontics. And Radhakrishna Temple, Allen lo unna Radhakrishna Temple వారు నిర్వహిస్తున్న కార్యక్రమం అప్పుడే ఇవాళ జూన్ 26 నాట్ వెరీ ఫార్, ఇంకొక 4 రోజుల్లో మొదలైపోతుంది. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా, జూలై 1 నుంచి 5 దాకా, జూలై 1st to 5th, they are giving us an experience to have for the rest of the life. This is going to be all spiritual, and all these 5 days are going to be spiritually uplifting days filled with Vedic rituals, homas, and many other different devotional programs and blessings. Allen lo unna Radhakrishna Temple varu ee karyakramaniki, Venkateswara Swami Prana Pratishtha Mahotsava karyakramaniki andarni aahvanistunnaru. Tappakunda karyakramalu అటెండ్ అయ్యి అందులో పాలు పంచుకుని, అండ్ మీరు గనక దాతలు అవ్వాలనుకున్న ఈ కార్యక్రమానికి, ఈ 5 రోజుల కార్యక్రమాలకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు కావాలనుకుంటున్నా, గో టు రాధాకృష్ణ టెంపుల్ వెబ్సైట్, విచ్ ఇస్ radhakrishnatemple.net. వన్స్ అగైన్ ఇది ఆలన్ లో ఉన్న రాధాకృష్ణ టెంపుల్ కి సంబంధించిన మెసేజ్. ఓకే, ఇంకొక పాట విన్నాం. పాట విని వచ్చిన తర్వాత విల్ కంటిన్యూ అవర్ కాన్వర్సేషన్. అండ్ అప్పుడప్పుడు ఎలా అనిపిస్తుందంటే, ఈ న్యూస్ ఏమైనా ఛానల్స్ కానీ ఆర్ సోషల్ మీడియా కానీ చూస్తూ ఉంటే కొన్ని కొన్ని న్యూస్ ఐటమ్స్ ఎలా అనిపిస్తాయంటే, అవి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కమింగ్ బ్యాక్ ఇన్ టు లైమ్ లైట్ సెలబ్రిటీస్ చేసే ఒక హంగామాలాగా అనిపిస్తూ ఉంటాయి నాకు. ఇఫ్ యూ నో వాట్ ఐమ్ రిఫరింగ్ టు, దెన్ యూ నో వాట్ ఐమ్ రిఫరింగ్ టు. బట్ హియర్ ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్, అనదర్ సాంగ్ విచ్ ఐ రియలీ లైక్ ఇట్. పాట వినండి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలిస్తే కాల్ చేసి చెప్పండి. 972-636-1966. One of my favorite music.

0: రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 PM.
1: అమ్మా, సాటర్డే మూవీ?
0: మన బడి క్లాస్.
1: అమ్మా, ఓల్డ్ మెక్డోనల్డ్ హాడ్ ఎ ఫార్మ్.
0: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
1: ఉప్పు కప్పు రంబు.
0: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్.
2: అన్ని పెట్టుకున్నాందా? ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
0: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
0: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
6: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు సిర్బి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. 2 గంటల కార్యక్రమంలోకి మనం ఎంటర్ అయిపోయాము. సో వన్ రిక్వెస్ట్ సాంగ్ దాట్ ఈస్ గోయింగ్ ఆన్ background right now will be on air in just a bit. Antaku mundu manam vinna paata kuda request song e Vijay gar kosam kaakapothe oka chinna request entante naa vaipu nunchi meek request entante please ask for some high energy songs all the way till 7 p.m.

0: అలా ఉందన్నమాట సంగతి. సో వెల్కమ్ బ్యాక్ టు సిర్బి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. అండ్ నాతో పాటు ఒక వ్యక్తి ఎంటర్ అయ్యారు స్టూడియోలోకి.
1: ఒక వ్యక్తి,
0: ఒక శక్తి ఎంటర్ అయ్యారు.
1: ఒక శక్తి,
0: అవన్నీ నేను అనట్లేదు. నేను ఓన్లీ మంచిగా చెప్పాను. ఐ ఓన్లీ సెడ్ వన్ థింగ్. ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు?
1: మీరు ఒక మాట అంటే దానిలో 100 బూతులు ఎత్తుకోవచ్చు.
0: అసలు నేను
1: మీరే
0: ఎంత అనసూయ అమాయకురాలు టైప్.
1: గుడ్ ఈవినింగ్ రేడియో సర్వీస్ శ్రోతలందరికి. మీ ఫ్రైడే ఈస్ హియర్ అనుకునే వచ్చాను, అనుకోకుండా రాలేదు, అనుకునే వచ్చాను.
0: ల్యాండ్ విజిట్ ఇది.
1: ఎస్. సో మీతో కాసేపు అలా సరదాగా ఫ్రైడే ఈవినింగ్ స్పెండ్ చేద్దాము.
0: యా.
1: సో హౌ ఆర్ యు రాజేశ్వరి?
0: ఐఎమ్ ఫైన్. అదే ఇప్పుడే సుగాత్రి గారితో మాట్లాడుతూ ఉన్నా నేను. సమ్ ఎలర్జీస్, ఐ కాట్ సమ్ ఎలర్జీస్ అనుకుంటా. సో థ్రోట్ అంతా ఇరిటేషన్, ఇచ్చింగ్ అట్లా ఉంది. కొంచెం ఫీలింగ్ ఎ లిటిల్ లైక్ ఐ వాంట్ స్లీప్, ఐ వాంట్ స్లీప్ లాంటి ఫీలింగ్ ఒకటి.
1: డస్ట్ ఎలర్జీ కదా, గెస్ట్ ఎలర్జీ లేని లేదు కదా.
0: గెస్ట్ ఎలర్జీ ఇంకా రాలేదు, వస్తే
1: గెస్ట్ లాగా మీ షోకి.
0: ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు? హౌ వాస్ యువర్ వీక్?
1: బీభత్సంగా ఉన్నాను, చాలా బాగున్నాను.
0: యా, ఐ కెన్
1: టెల్ యు ద రీజన్ ఆఫ్ ఎయిర్.
0: ఓకే, ఏంటదే అనుకుంటున్నా వేణు. ఆన్ ఫ్రైడే ఈవినింగ్ ఈజ్ లైక్ యునో ఫుల్లీ చార్జ్డ్ అండ్ ఏదో ఉంది. ఏంటి వెకేషన్ వెళ్తున్నారా? ఏంటి ఆల్ బాయ్స్ వెకేషన్ ఏదన్నా
1: చెప్తారా? ఆఫ్ ఎయిర్ చెప్తాను.
0: ఓకే సరే, ఆఫ్ ఎయిర్ లో తీసుకోవాల్సిన టాపిక్. ఓకే, విల్ డూ దాట్. ఈ లోపల మీరు ఈ పాట వినేసి వచ్చేసేయండి. వీ విల్ కంటిన్యూ దిస్ కాన్వర్సేషన్ రైట్ ఆఫ్టర్ ది సాంగ్.

0: All right, welcome back to Surabhi Detour. With me, Rajeshwari, Nath Bhattu. I have...
1: Venu Cherukupalli.
0: అదేంటి అంత మెల్లి
1: ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట ప్రసారం అయ్యే సిగ్నేచర్ షో. అసలు అది ఆ మసల్ మెమరీ అలా ఉండిపోయింది రాజేశ్వరి. అది అసలు అయితే స్టూడెంట్ నెంబర్ 1 నుంచి కదా ఆ పాట మనం విన్నది. నాకు ఆ పాట వింటుంటే చూస్తుంటే కూడా ఒక థాట్ వచ్చింది, ఎన్టీఆర్ అప్పుడు ఎలా ఉండేవాడు, ఎంతలా ట్రాన్స్ఫర్మేషన్
0: అయ్యాడు.
1: అండ్ దెన్ ఇప్పుడు మనం ఏది లాస్ట్ సినిమా ఏది దేవరా కదా వచ్చింది, ఆ దేవరాకి అండ్ నెక్స్ట్ మూవీకి డ్రాగన్ అనుకుంటా, దానికి ఇంకా అసలు గుర్తుపట్టలేనంతగా తయారయ్యాడు. సో అలా మనకి ఏదన్నా వెయిట్ లాస్ ఇలాంటివి అవన్నీ అవ్వాలంటే జనాలు ఎంత
0: వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. వెన్ యూ బికమ్ ఎ సెలబ్రిటీ దెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. సో అదేంటంటే ఆ టాపిక్ లోకి దిగామంటే అది ఎక్కడెక్కడికో డీపర్ వెళ్ళి ఎక్కడో తేలుతాం. సో లెట్స్ రిఫ్రెయిన్ ఫ్రమ్ వాళ్ళు ఎలా అయి ఉంటారు అనేది మాత్రం పక్కన పెట్టి, బట్ డెఫినెట్లీ నాట్ జస్ట్ తారకన్ కాదు కానీ ఎవరైనా కానీ ఐ నో వన్ పర్సన్, ఐ డోంట్ నేమ్ దెమ్, మన కమ్యూనిటీలోనే నేను డాలస్కి వచ్చిన టైంలో చాలా సంవత్సరాల దాకా కూడా ఐ సా హర్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అండ్ వన్స్ షీ ట్రాన్స్ఫార్మ్డ్ ఫర్ ద లాస్ట్ ఐ థింక్ మోర్ దెన్ 7-8 ఇయర్స్ షీస్ బీన్ మెయింటైనింగ్ లైక్ దాట్. ఇట్స్ అమేజింగ్ ఎంత విల్ పవర్ కావాలి, ఎంత కమిట్మెంట్ కావాలి అని అనిపిస్తుంది నాకు. Okay, we're getting a caller. Let's take them on air. Hello, Andy. Meer on air unnaru. Menu who's calling?
2: Nenu Raj Andy.
0: Hello, Andy.
2: Hi. First of all, like, I'm happy Venu garu Neelmu Pulliga cheppadu.
1: Nenu kalisina voice break avutundi Raj.
0: Meer unnaru Venu garu?
2: Venu garu Neelmu ekko cheppadani nenu complaint chesanu.
0: చెప్పుకున్నారంటారా మీరు? శివ లాగా ఉండాలి వేణు కూడా. శివ అయితే శివ శివ శివ అంటాడు.
1: శివ శివ
2: అండ్ సెకండ్ పార్ట్ సెకండ్ అతను మిడిల్ క్లాస్ గురించి మాట్లాడితే మస్తు మేనకిందుకు.
0: నేను కూడా అదే అందాం అనుకున్నా. ఎగ్జాక్ట్లీ యూ స్టోల్ మై వర్డ్.
1: ఏమన్నారు
0: మీరు క్లాస్ గురించి, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ రైట్ తో అని అంటున్నారు ఆయన. అంతే కదండి.
1: ఎలా ఉన్నారు, ఏంటి కబుర్లు, హౌ ఇస్ వీకెండ్ ప్లాన్స్ ఏంటి?
2: వీకెండ్ ప్లాన్స్ మూవింగ్ బ్యాక్ మై హోమ్ అండి, ప్రాస్పర్ నుంచి. సో దట్ ఇస్ మై ప్లాన్.
1: ఓకే,
0: ప్రాస్పర్ నుంచి యు ఆర్ మూవింగ్ బ్యాక్ టు
2: మై హోమ్. లైక్ నేను యాక్చువల్గా మా
1: సరే హౌస్ వార్మింగ్ ఆ రోజే కదా.
0: ఆ రోజే మీరు మాత్రం రాకండి.
2: మీరు ఎప్పుడు వస్తే అప్పుడు.
1: నిన్న ఏదో ఎక్కడో ఒక జోక్ చేసాయన్నమాట, ఒక పార్టీకి ఎవడో వెళ్ళిపోతాడు, నిన్ను పిలవలేదు కదా, నువ్వు పిలవడం మర్చిపోతావు అని తెలిసి నేను అందుకే వచ్చాను. అలా మీరు మర్చిపోయినా కూడా మేము గుర్తు పెట్టుకుని మేము వస్తాం సార్.
0: ఐ ఆల్వేస్ ఎంజాయ్ దిస్ కన్వర్సేషన్ అండ్ అందుకే ఎప్పుడు రమ్మంటుంటే ఎప్పుడు రారు, అప్పుడప్పుడు ఇలా వస్తారు సడన్ గా.
1: బై ది వే క్విక్ ట్రాఫిక్ అప్డేట్, 121 నార్త్ ఈస్ ఎ బిగ్ మెస్, ఆల్మోస్ట్ 3-4 మైల్స్ బ్యాక్ మెకాక్టర్ నుంచి ఆల్ ది వే టిల్ టోల్వే దాకా.
0: ఓకే, ది మ్యాప్ ఇస్ నాట్ షోయింగ్ దట్, బట్ థ్యాంక్ యూ ఫర్ దట్ అప్డేట్. అందుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా ఈ మ్యాప్ ఎంత లైఫ్ ఎంత అప్డేటెడ్ తెలియదు కాబట్టి మీరు కూడా చెప్తూ ఉండాలి.
1: అందుకే రోడ్ల మీద తిరుగుతూ ఉండాలి,
0: ఆరు ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు. అలా తిరుగుతూ ఉండక్కర్లేదు, మనం అక్కడ ఉన్నప్పుడు కాల్ చేసి చెప్తే సరిపోతుంది. 9 7 6 3 6 1 9 6 6 ఈ పాట వినేద్దాం. మరి మనం తారక్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడాం కాబట్టి హియర్ యు గో దేవరా. అండ్ సుగాత గారు మీ పాట మర్చిపోలేదు, ఇట్స్ కమింగ్, మీరు అడిగిన పాటే వస్తుంది. 9 7 2 6 3 6 1 9 6 6

0: అదండి సంగతి. దావుది దేవరా సినిమా నుంచి మనం విన్న ఆ పాట, అనిరుద్ధ్ సంగీత దర్శకత్వంలో ఆ పాట.
1: నాకు ఒక కోరిక ఉంది రాజేష్,
0: ఏంటి
1: తీయకపోతే బాగుంటుందని అనిపిస్తుంది.
0: యాక్చువల్లీ ఈ పార్ట్ టూ ట్రెండ్ ఆగిపోతే బాగుంటుందని నాకు చాలా
1: బాగుంది. అసలు ఈ తెలుగు సినిమా ఒక ఓపెన్ క్వశ్చన్, కాలర్స్ కాల్ చేసి ఆన్సర్ చేయొచ్చు. మీకు ఏదైనా మూవీ ఒరిజినల్ కంటే సీక్వెల్ నచ్చిన సందర్భాలు ఉన్నాయా? వేర్ యూ లైక్ ద సీక్వెల్ మోర్ దాన్ ద పార్ట్ వన్?
0: పార్ట్ వన్?
1: ఓకే, ఒక ఎక్సెప్షన్, బాహుబలి ఈజ్ ఎక్సెప్టెడ్.
0: బాహుబలి ఫర్ మీ, నాకైతే పార్ట్ వన్ ఎక్కువ నచ్చింది. అంటే ఈవెన్ దో పార్ట్ టూ లో స్టోరీ మూవ్ అయింది వగేరే వగేరే స్టఫ్స్, బట్ ఐ స్టిల్ లైక్ పార్ట్ వన్. ఎక్కువ మాట్లాడితే నాకు ఎపిక్ చాలా నచ్చింది. ఎపిక్ ఇస్ గుడ్ ఇనఫ్ అనిపించింది. ఎపిక్ దే షుడ్ హావ్ జస్ట్ రిలీజ్డ్ వన్ అండ్ బి డన్ విత్ ఇట్. అన్నెసరీ రాజమౌళి రెండు పాటలు చేసి దాని తర్వాత మనల్ని ఇంత
1: చిత్రహింసలకి,
0: అదొకటి. అండ్ సెకండ్లీ మనలాంటి వాళ్ళకి చాలా చిత్రహింసలు జరిగాయి సినిమాలు పార్ట్ టూ అండ్ పార్ట్ టూ.
1: సో విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్స్. మీకు ఏదైనా మూవీ పార్ట్ వన్ కంటే పార్ట్ టూ నచ్చిన సందర్భాలు ఉన్నాయా? బట్ అండ్ వీ హావ్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ లైన్డ్ అప్ రాజేశ్వరి, ఒక్కసారి
0: పాట ఖచ్చితంగా వినిపిద్దాం. ఇది సుగాత్రి గారు అడిగిన పాట. ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, సుగాత్రి గారు ఈ సినిమా నుంచి పాట అడిగారు, ఈ పాట సెలెక్ట్ చేసింది నేను.
1: ఓవర్ రైట్ చేశాను.
0: ఆవిడ చాలా పెద్ద మనసుతో మీకు ఏది కావాలంటే అది వేయండి అని
1: అనలేదు. మీ ఇష్టం
0: అదే చెప్తాను. సరే మనం పాట వినేద్దాం. ఐ క్యాంట్ వెయిట్ కాబట్టి పాట విని కమర్షియల్ బ్రేక్ తర్వాత వచ్చాక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, ఈ పాటకి సంబంధించి మాట్లాడుకుందాం. 9726361966.

0: calibration knowledge though, neko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
1: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas ninche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
0: Main nalugaro eppudu restaurant kellalanukunna pedda challenge. Endukante okalaki vegetarian kavali, okalaki non-veg kavali, okalaki spicy kavali, okalaki Chinese kavali. Yela, one solution. All varieties in one place. Swadeshi restaurant. Taste lo OG, quality lo OG, quantity lo kuda full mass OG. Years nunchi okate promise. Mana Swadeshi ruchi, mana Swadeshi style. OG experience ni taste cheyandi. Swadeshi restaurant. Irving, Castle Hill, Frisco, Flower Mart, South Lake and many more. Swadeshi, because originals never fail.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా ఏంటి ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

బ్రహ్మదేవుడు కొంప ముంచిన గురు ఎంత గొప్ప సొగసురు ఈరాడ దాచిన పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగదిస్తివు ఇలా బొమ్మ చేసివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

0: ఎలా అయిపోయిందంటే ఇవాళ నాగార్జున పాట వినపడంగానే కాల్ చేసి కాలర్స్ వెనుగారు ఉన్నారా ఇవాళ షోలో అని అడుగుతున్నారు. బాగా కవర్
1: చేశారు.
0: అండ్ ఇవాళ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా నేను రాజేశ్వరి, నాతో పాటు
1: వేణు చెరుకుపల్లి. కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా, అది ఎంత అసలు ఎవరు రాశారు, వేటూరు శాస్త్రి గారు రాశారు అనుకుంటా కదా.
0: దిస్ ఇస్ వన్ సాంగ్, ఇంకా అక్షరం అక్షరం ఇంతకన్నా కరెక్ట్ గా ఆవిడ గురించి ఎవరు చెప్పలేరు, అంత అద్భుతంగా రాశారు. సరే, మనకు కాల్ వస్తున్నారు, ఫేవరెట్ కాలర్ హలో, మీరు ఆన్ అయిర్ ఉన్నారండి.
2: హలో, మీరాబాయ్ గారు
0: చెప్పండి.
2: ఇది అన్యాయం అండి చాలా. ఏంటంటే ఎలా ఈరోజు సూర్యనారాయణ ప్రతాపం, మీరు గొంతు బాగాలేదు, అన్ని వెరసి కలసి నా మీద ప్రతాపం కురిపిస్తున్నాను. మీరు
0: నేనా? నేనేం చేశాను? మీరు అడిగిన పాట వేశాం కదా, అంటే అడిగిన సినిమాలోంచే వేశాం కదా.
2: అడిగిన సినిమాకే పాట అయితే అడిగాది, ముందు పాడేశారు అని దానికి నా పేరు పెట్టారు. నేను అనుకున్నాను ఈరోజు రాజశేఖర్ గారి తనకి ఇష్టమైన పాటలన్నీ వేసి నా పేరు పెట్టచ్చులే అనుకున్నాను, మీరు రాసిచ్చేశాను.
0: కాదు కాదు, దాని ముందు పాటకి నేనేం చెప్పానంటే, సుగాత్ర గారు మీరు అడిగిన పాట వస్తోంది, మీరు అడిగిందే వస్తుంది, వెయిట్ అన్నాను. అలా కన్ఫ్యూజ్ అయ్యారమ్మా మీరు, ఈ పేరు పెట్టలేదు
2: అంతే
1: అంటారా?
2: అవన్నీ నేనేమనుకున్నాను, అసలు వేణు గారు మీరు కూడా ఒక రెండు మూడు లైన్ గా నాగేశ్వర గారి పాటలు వేసుకుని నా పేరు పెట్టండి అందాం అనుకుని ఆయన వేసేసారు.
0: మళ్ళీ చెప్పక ముందే ఆయన
1: పేరు.
2: అదే ముందే అనుకున్నారు అనమాట, నేను అడిగేస్తానేమో, నేను అదే అనుకున్నాను. ఈ రోజు ఇద్దరు ఇష్టం అనమాట, ఎన్ని ఇస్తాడు పాటలు వేసుకోండి, నా పేరు పెట్టేసుకోండి.
1: సూపర్, ఇంకా మీరు ఆ వెసులుబాటు ఇచ్చారైపోతాం
0: అదనమాట సంగతి. సరే, సో వేణు పెద్ద సినిమా చూసారా మీరు?
1: చూడలా,
0: నేను కూడా చూడలేదు. కానీ ఈ సినిమాకి సంబంధించి బోల్డంత కాంట్రవర్సీ అయితే పుష్కలంగా వచ్చింది. కొంతమంది ఏమో దాన్ని పబ్లిసిటీ స్టంట్ అంటారు, కొంతమంది ఏమో అది ఇరుపక్షాల వైపు ఉంటారు కదా జనరల్ గా, అలా కొంతమంది ఏమో ఆ అమ్మాయి మన జాన్వి కపూర్ వైపు ఉన్నారు, దట్ షీ వాజ్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ షీ వాజ్ టోల్డ్ సంథింగ్ షీ వాజ్ డిడ్ ఎక్స్పెక్ట్ దట్ అని. కొంతమంది ఏమో కాంట్రాక్చువల్లీ థింగ్స్ విల్ బి వెరీ, అంటే బౌండ్ ఉంటాయి కాంట్రాక్ట్ లో, సో ముందే అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి దే వుడ్ షీ వుడ్ హావ్ నోన్ అని కొంతమంది. సో అలా చాలా పెద్ద కాంట్రవర్సీ నడిచింది కదా చార్నాళ్ళు.
1: అవును, బట్ ఐ విల్ డెఫినెట్లీ నాట్ పుట్ దిస్ ఆన్ జాన్వి కపూర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ క్యారెక్టర్ ఇన్ మూవీ. అది ఇప్పుడు ఏదైనా ఒక ఇండియాలో ఏదైనా ట్రైన్ యాక్సిడెంట్ ఏదైనా అయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఆ రైల్వే మినిస్టర్ సమ్ టైమ్స్ యూనో హీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ రిజైన్ చేస్తాడు. అతనేమి ఆ రైలు నడపట్లేదు కదా, పట్టాలు అది వేయలేదు, యూనో హీఈస్ ద హెడ్ ఆఫ్ దట్ యూనిట్. సో హీఈస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ.
0: చాలా యాక్చువల్ గా ఐ డెఫినెట్లీ విల్ అగ్రీ విత్ యూ. I saw some, నేను సినిమా చూడలేదు సో ఐ కెనాట్ కామెంట్ ఆన్ దెన్ రియలీ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. కానీ ఐ డెఫినెట్లీ వాచ్డ్ ఎ కపుల్ ఆఫ్ సోషల్ మీడియాలో రీల్స్ అవి వస్తాయి కదా, దాంట్లో అమ్మాయి షేరింగ్ ద ఇన్ఫర్మేషన్ విత్ పీపుల్ అండ్ హౌ రామ్ చరణ్ కేమ్ టు ద రెస్క్యూ అండ్ హౌ రామ్ చరణ్ డెఫినెట్లీ వాంట్ ద డైరెక్టర్ బట్ ద డైరెక్టర్ నెవర్ టుక్ ఇట్ సీరియస్లీ. బట్ తర్వాత చాలా పెద్ద కాంట్రవర్సీ అయిన తర్వాత హీ ఎలిమినేటెడ్ ద సీన్స్, ఇలాంటివి చూసాను నేను.
1: అంటే కొన్ని కొన్ని సినిమాల్లో మనకి రెస్ట్రిక్ట్ లుక్ రావాలంటే ఆ సిచ్యువేషన్, ఒక పల్లెటూరు వాతావరణం లేకపోతే ఒక
0: అది
1: అలాంటి వాటికి నాకు ఐ ఇమీడియట్లీ రికాల్ రంగస్థలం. రంగస్థలం సినిమాలో సమాంత క్యారెక్టర్ అసలు ఎంత అసలు ఎక్కడ మనకి తేడాగా అనిపించదు, ఇఫ్ యు నో వాట్ ఐ మీన్. బట్
0: ఐ విల్ గో లిటిల్ ఫర్దర్ డౌన్. ఒక రూరల్ ఏరియాలో ఒక అమ్మాయిని చూపించాలంటే శిఖర్ కమల స్పిద, I mean, you can definitely use that sort of a projection. Kakapothe, everybody have their own take, everybody have their own definition of a commercial cinema and then they want to do what they want to do. Idela ante, it's like that, meer chustunnaru kaabatti nenu teestunnam, nenu teestunnaru kaabatti meer chustunnaru.
1: Evaru chustunnaru?
0: Argument adi.
1: Adi, idi eppudu, naa chinnappudu which was like a boom puttunappudu. Appatlo,
0: alantivanni. You just shared your age.
1: యా భూమికి ఎంత వయసు ఉందా అంతే. సో అప్పట్లో నడిచేవి, అప్పట్లో యూనో కుర్రగారు వీళ్ళంతా యూనో వాటి కోసం చూసేవాళ్ళే మగని.
0: మీరు యూత్ గా ఉన్నప్పుడు సంగత
1: అంటే యా యా ఐ ఫెల్ ఇన్ టు దట్ ట్రాప్ బట్ ఎనీవేస్ బట్ ఇప్పటికీ ఐ డోంట్ నో దట్ టెంప్లెట్ డజంట్ ఫిట్ ఎనీ మోర్ అండ్ ఆ అమ్మాయిని ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఆన్ హర్ బట్ లెట్స్ you know we'll talk
0: more about the other aspect after this song. Yes, ee part ayin tarvata venu gar kosam ee paata Srinivas garu dedicate cheyamannaru. Nenu anledu aina annaru Nagarjuna paata ostundante venu gar
1: vachchu nenu Srinivas garu meeda cheyaledu aina live isukunnam kada manam live isukunnam Srinivas garu ledhu off air kada yeah kachithanga idi request song andi Srinivas garu thank you for the dedication.

0: నేనున్నాను సినిమా నుంచి మీరు విన్న పాట కిరవాణి గారి సంగీతంలో వచ్చిన పాట అది. ఇవాళ నేను అనుకున్నాను ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ క్రియేషన్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ పాటలు వినిపిద్దామని. సో ఐఎమ్ ట్రైంగ్ వైల్ కీపింగ్ అప్ విత్ ద రిక్వెస్ట్.
1: Okay. First of all, Srinivas garu, thank you so very much for that song request. Manamu, let's go back to the topic. Manamu, peddi cinema nunchi ala Janvi Kapoor and tana portrayal of in that movie, controversies it created, tarvata director sorry cheppadamu, kontha mandiki aa sorry cheppadam kuda nachaledu. Anyways, but let's that's not
0: inkoka angle. We don't know the other side, so we cannot speak much.
1: The goddess, you know, కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటుందని శాస్త్రి గారు ఎంత కరెక్ట్ గా రాశారు. శ్రీదేవి గురించి ఒక కాసేపు మాట్లాడుకుందాము. వి ఆర్ టాకింగ్ ఆఫ్ ఎయిర్. యా, సో తను కూడా తన ఇనిషియల్ డేస్ తన ఫస్ట్ మూవీస్ లో గ్లామరస్ గా గ్లామరస్ రోల్స్ వేసింది తను.
0: But glamorous కాదేమో, దే ఆర్ మోర్ అబౌట్ మోర్ కమర్షియల్ అదే అన్నాను కదా. కమర్షియల్ సినిమా అనే ఒక డెఫినేషన్ లో దేర్ ఆర్ ఏబిసిడిఈ యూనిట్ టు డూ అనేటప్పుడు ఆ ఏబిసిడి చెక్ లిస్ట్ లాగా షీ ఆల్సో హ్యాడ్ టు డూ దోస్ థింగ్స్ టు ఎస్టాబ్లిష్ హర్ సెల్ఫ్ యాజ్ అ హీరోయిన్. ఒకసారి ఆ స్థాయికి రాగానే ఆవిడ హర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ టు ద గ్లామరస్ హీరోయిన్ ఇస్ లైక్ ఎన్ ఏంజల్.
1: And I don't think anybody can even come close to
0: that.
1: Maybe Madhuri Dixit tried reaching there.
0: Madhuri Dixit is again a different league.
1: Yes. But మనము అది అదే సినిమా అనిల్ కపూర్ సినిమాలో ఒక ఒక రెయిన్ సాంగ్ ఉంటుంది
0: మిస్టర్ ఇండియా.
1: దాంట్లో
0: కాంటేనా
1: దాంట్లో అసలు తను అదంతా సిచ్యువేషన్ అదంతా పక్కన పెడితే ఒక నాకైతే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఐ వాస్ ఫోకస్డ్ ఆన్ హౌ షీ వాస్ మూవింగ్. ఎంత గ్రేస్ఫుల్ గా మూవ్స్ చేశారు అండ్ దేర్ వాజ్ 0%
0: vulgarity,
1: obscenity, whatever you want to call it in that song. Even though it's a typical rain song,
0: and
1: it was meant to be that, but because of her presence, it didn't seemed that way.
0: It was like, you know, Sridevi and rain songs were like, you know, they're something else, right? For the our time lo chaala mandiki they were like oka next level idi entertainment. మీరు అన్నట్టు ఆ పాటలో మాత్రం ఎస్పెషలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ లుక్స్ అమేజింగ్లీ బ్యూటిఫుల్, జస్ట్ అన్డిస్క్రైబబ్లీ బ్యూటిఫుల్. అంత అందంగా కూడా ఉండొచ్చు అన్నట్టు ఉంటారు. అఫ్ కోర్స్ చాలా బయాస్ మీకు వినపడుతుంది శ్రీదేవి గురించి మాట్లాడుతున్నప్పుడు. బట్ ఇన్ఎవిటబుల్, యూ కాంట్ ఐ కాంట్ జస్ట్ ఎస్కేప్ దట్. వన్ ఇస్ దాట్ అండ్ ఇంకోటి ఏంటంటే వేణు శ్రీదేవి అండ్ ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ అదంతా కూడా ఆ టైంలో ఆ ప్లెయిన్ శారీస్ అవంతా ఆ స్టైల్ అంతా తీసుకొచ్చింది ఆమెనే. ప్లెయిన్ షిఫాన్ సారీస్ అని ఉంటాయి అవి, ఆ స్టైల్ తీసుకొచ్చింది ఆవిడనే. అండ్ ఆవిడ ద వే షీ డ్రేప్డ్ దోస్ సారీస్ ఈచ్ టైమ్ ఇన్ ఈచ్ మూవీ వాజ్ వెరీ డిఫరెంట్ అండ్ షీ జస్ట్ క్యారీస్ ఇట్ విత్ సో మచ్ ఎలిగెన్స్ అండ్ అన్బీటబుల్ ఎలిగెన్స్.
1: అలాంటిది ప్లెయిన్ సారీస్ అది అంటే ఏంటి వీటి సారీస్ గురించి అంటున్నా, బట్ క్షణ క్షణంలో అమ్మాయి ముద్దు ఇవ్వండి.
0: సో
1: ఆ తర్వాత నిన్నే పెళ్లాడతాలో టబు.
0: ఓకే, అది వేరే టాపిక్. బట్ శ్రీదేవికి సంబంధించి ఇన్ మిస్టర్ ఇండియా సినిమాలో ఆ పాటలో హర్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఆ పాటలో తను షీ హాస్ టు ఇమాజిన్ సంబడి విత్ హర్ అండ్ దెన్ పర్ఫార్మ్ అండ్ మైండ్ గ్లోయింగ్ దట్ ఇస్ ఇప్పటికి కూడా చూస్తే ఎంత బాగా. ఎనివే, సో వేణు కోసం నేను కూడా ఒక డెడికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు అలా లెగసీ కంటిన్యూ చేయాలని ఆశిస్తూ మీకోసం ఈ పాట వినే వాళ్ళందరికీ ఈ సినిమా పేరు తెలిస్తే డెఫినెట్ గా కాల్ చేయొచ్చు 9726361966. మేము ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఇఫ్ యూ డోంట్ ఇంటరప్ట్.

0: Okay, and welcome back. We have a caller. Let's take them on air. Hello, Andy. We're on air, Naru.
1: Hello, Andy. Rajeshwari garu. I'm Sudha.
0: Sudha garu.
1: Hello, Venu garu.
2: Hello, Andy.
1: Hello, Andy. Baunara.
2: Baunna, Andy.
0: Chappan.
1: Yeah. Meeru Sridevi garu gurinchi cheptunte asala ammayi muddu ivvandi ani oka song untadi kshanakshanamlo. ఇంకా ఎవరు ఫ్రేమ్ లో ఉండరు, ఓన్లీ అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఓన్లీ శ్రీదేవి అని చూస్తారు.
2: అదే మాట్లాడుకుంటున్నాము ఆఫ్ ఎయిర్ లో నేను రాజేశ్వరి. ఇక్కడే ఉండి వచ్చారా ఏంటి ఇక్కడికి స్టూడియో దగ్గరికి?
1: లైక్ మైండెడ్
2: యస్ సో ట్రూ. థ్యాంక్ యూ సుధా గారు.
0: థ్యాంక్స్ ఫర్ ది కాల్.
1: థ్యాంక్ యూ.
0: సో ఎస్, ఇందాక వేణు కూడా రిఫర్ చేసినట్టు ఆ పాట నెక్స్ట్ లెవెల్. ఓకే, ఎందుకనో షిఫ్ట్ అయింది ఇటువైపు మరి టాపిక్. ఎలా అంటే ఈవెన్ ఐ డోంట్ రియలైజ్ ఎలా. యా, హూ కేర్స్ అట్ దిస్ పాయింట్. మనకు కాసేపు టైం ఉంది కాబట్టి పాట వినిపించే అవకాశం లేదు, కాసేపు మాట్లాడేసుకుందాం మేడం.
2: సరే, వెరీ గుడ్ పాయింట్
0: which is about జగదేక్ వీడ తొలగుసుందరి సినిమా గురించి. చిరంజీవి గారే ఒక వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ లో మెన్షన్, ఇంటర్వ్యూస్ లోనో స్టేజ్ లోనో ఎక్కడో మెన్షన్ చేశారు దట్ ఈ సినిమా అంటే జగదేక్ వీడు అతిలోక సుందరి అనే సినిమా చిరంజీవి గారు కాకుండా ఇంకెవరన్నా చేసినా, రాఘవేంద్ర గారు కాకుండా ఇంకెవరన్నా చేసినా జరుగుండొచ్చేమో, కానీ అతిలోక సుందరి ఇళయరాజాని కూడా రీప్లేస్ చేసిండొచ్చేమో, కానీ అతిలోక సుందరిగా శ్రీదేవి గారిని మాత్రం రీప్లేస్ చేయలేము అని చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
2: ఇఫ్ షీ వాస్ ఇన్ దేర్ ఇన్ ద మూవీ, ఇట్ డజంట్ మ్యాటర్ ఎంతటి మహామహులు ఉన్నా కూడా.
0: అప్పుడే ఆ సినిమా మర్చిపోయేవాళ్ళు.
2: ఎగ్జాక్ట్లీ,
0: టైటిల్ గుర్తుండేది మహా అయితే అని వచ్చ. సరే, మనం ఏం చేద్దాం అంటే క్విక్లీ ఒకసారి మనకి ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏమున్నాయో ఒకసారి గుర్తు చేసేసుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఇందాక వేణు గేవ్ అ క్విక్ ట్రాఫిక్ అప్డేట్, బట్ రైట్ నౌ ట్రాఫిక్ ఎలా ఉందో క్విక్ గా చూసేస్తే 75 నార్త్ సీమ్స్ లైక్ దెర్ ఈస్ సమ్ ట్రాఫిక్ ఆన్ దాట్, బట్ దెన్ మూవింగ్ ట్రాఫిక్ అంత జామ్ ప్యాక్డ్ ఏమీ లేదు. ఇందాక నాకు అక్కడ యాక్సిడెంట్స్ కనిపించినాయి ఆ ఏరియాలో, బట్ రైట్ నౌ నో. అండ్ దేర్ ఇస్ అన్ ఇన్సిడెంట్ ఫీఫా ఫ్యాన్ ఫెస్టివల్ కి సంబంధించి ఇటుపక్క 30 వెస్ట్ వైపు దెర్ ఆర్ సమ్ ట్రాఫిక్ బ్లాక్స్, సో వాచ్ అవుట్ ఇఫ్ యూఆర్ ఆన్ దట్ సైడ్. మల్టిపుల్ ప్లేసెస్ లో ట్రాఫిక్ డీవియేషన్ ఉంది, బ్లాక్ కూడా ఉంది. అండ్ దెన్ దెర్ ఇస్ అన్ యాక్సిడెంట్, 2 రైట్ లేన్స్ ఆర్ బ్లాక్డ్, దిస్ ఇస్ టువర్డ్స్ 35 నార్త్ వైపు, ఆల్మోస్ట్ క్లోజ్ టు I-20 వెస్ట్ అక్కడ. అండ్ దెర్ ఇస్ అనదర్ యాక్సిడెంట్ ఆల్సో, దిస్ ఇస్ అగైన్ బ్లాకింగ్ 2 రైట్ లేన్స్, 35 సౌత్ ఆన్ ఆర్బర్ రెవెన్యూ, close to 12 west, that is where this traffic jam is. So watch out, konjam 100% FIFA is impacting traffic, guaranteed. అండ్ మనం మొన్న కూడా మాట్లాడుకున్నట్టు ఇటు పక్క ట్రాఫిక్, అటు పక్క హోటల్స్, అటు పక్క కార్ రెంటల్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో వాచ్ అవుట్, ఏదైనా ప్లాన్ చేసుకుంటే కొంచెం అడ్వాన్స్ గా చూసుకుని చెక్ చేసుకోవటం బెటర్. దెన్ ఐఎమ్ హియర్ ఆన్ 183 దగ్గర కూడా దేర్ ఇస్ అన్ యాక్సిడెంట్ దట్ బ్లాక్డ్ ద లేన్, సో కొంచెం ట్రాఫిక్ ఉంది అక్కడ. 183 ఎయిర్పోర్ట్ ఫ్రీవే దగ్గర దేర్ ఇస్ అనదర్ యాక్సిడెంట్, కపుల్ ఆఫ్ యాక్సిడెంట్స్ కనిపిస్తున్నాయి, నాట్ వెరీ గుడ్ టు మెన్షన్. బట్ దెన్ 121 నార్త్ దగ్గర కూడా, క్లోజ్ టు క్రీక్ వ్యాలీ బులివర్డ్ దగ్గర దెర్ ఇస్ అన్ యాక్సిడెంట్ అండ్ 2 లెఫ్ట్ లేన్స్ ఆర్ బ్లాక్డ్, సో ఇఫ్ యూ గోయింగ్ ఆన్ దాట్ వన్ వాచ్ అవుట్ ఫర్ దాట్ ట్రాఫిక్. అదర్వైజ్ ద రెస్ట్ ఆఫ్ ద ఏరియాస్ ఆర్ ప్రిటీ గ్రీన్ అండ్ ప్రిటీ స్మూత్ మూవింగ్ ట్రాఫిక్ కనిపిస్తుంది. అండ్ ద ట్రాఫిక్ అప్డేట్ ఇస్ బ్రాట్ టు యూ బై టెక్సస్ 1 ప్రైమరీ కేర్. ఆల్రైట్, మనం కమర్షియల్ బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం, సో బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం, పాటలు విందాం. జగదేక్ వీరి అతిలోక సుందరి సినిమా నుంచి ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది. ఈసారి మాకు ఆప్షన్ ఇచ్చారు మీకు కావాల్సిన పాట ఏమని, లెవరేజింగ్ ద ఫ్రీడమ్. దట్ సాంగ్ ఇస్ లైన్డ్ అప్ రైట్ ఆఫ్టర్ ది కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్. అండ్ ఐఎమ్ హియర్ రాజేశ్వరి విత్ వేణు.
3: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 6 PM.
4: Radio Surabhi Civic Signal. LP is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantapuru, reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వండి.

0: ఇక్కడ పిచ్చి పిచ్చిగా డిబేట్లు అయిపోతున్నాయండి ఆఫ్ ఇయర్ లో. ఒక పక్క ఏమో చిరంజీవి గారి అభిమాని, ఇంకో పక్క ఏమో నాగార్జున అభిమాని, ఇద్దరు కలిసి
1: కొట్టుకుంటే తేలేది కాదు. కానీ
0: ఇప్పుడు జనాలు అడగాల.
1: లెట్స్ లీవ్ ఇట్ టు ఆడియన్స్.
0: ఓకే,
1: క్వశ్చన్ ఏంటంటే, హూ మేక్స్ ఎ బెటర్ పేర్, చిరంజీవి శ్రీదేవి?
0: దట్ ఈస్ నాట్ ద కన్వర్సేషన్. నో, మై పాయింట్ వాస్ చిరంజీవి, సారీ, శ్రీదేవి గారి పక్కన పర్ఫెక్ట్ పేర్ గా ఎవరు సూట్ అవుతారు ఇస్ ద క్వశ్చన్. నాకు నా దృష్టిలో అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ అన్ని చోట్ల అందరిని చూస్తే కూడా అసలు నో మ్యాచ్, ఎవరు పుట్టలేదు ఆవిడకి సూటబుల్ గా.
1: ఐ అగ్రీ, దాని గురించి కాదు డిబేట్. చిరంజీవి ఫ్యాన్ అండ్ నాగార్జున ఫ్యాన్ మన ఇద్దరి మధ్య నడుస్తున్నది.
0: అట్లయితే చిరంజీవి నాకు నచ్చుతారు ఆ లెక్కన.
1: ఓకే, అది అది ప్రెరోగేటివ్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ గోవిందా గోవిందాలో నాగార్జున పేర్స్ బెటర్ విత్ శ్రీదేవి. సో ఈ టైని మీరు బ్రేక్ చేయాలంటే హూ మేక్స్ ఎ బెటర్ పేర్, నాగార్జున శ్రీదేవి?
0: కాల్ చేసి చెప్పేయచ్చు,
1: చెప్పండి ప్లీజ్ ప్లీజ్. ఓకే, అండ్ నెక్స్ట్ 10 మినిట్స్ ఈ కాంటెస్ట్ నడుస్తుంది, అండ్ విల్ కీప్ ద కౌంట్ అన్నమాట. విన్నర్స్ విల్ బి అనౌన్స్డ్ అండ్ నో ప్రైజెస్.
0: నో ప్రైజెస్. సీ, యాజ్ మచ్ యాజ్ ఐమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని అయినా సరే, ఒక కన్ఫెషన్ నేను చాలా సార్లు చేశాను రేడియోలో కూడా, అండ్ ఇప్పుడు కూడా మళ్ళా చెప్పగలను. ఏంటంటే, ఆవిడ స్క్రీన్ మీద ఉంటే కళ్ళు ఆవిడ తప్ప ఇంకెవరిని చూడలేవు అంతే. అది కూడా డాన్స్ సీక్వెన్స్ వస్తూ ఉంటే, అసలు ఆవిడ డాన్స్ చేస్తూ ఉంటే ఒక పాటలో చూడాలంటే ఇంకా ఇంకో రెండు కళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఇంకొక నాలుగైదు
1: ఎవరైనా తెలిపోతారు ఆ ఫ్రేమ్ లో.
0: అది సంగతి అయిపోయింది. ఇంకా దీని తర్వాత మనం నెక్స్ట్ ఇంకో టాపిక్ మాట్లాడతాం అనమాట. సో ఇందాక ఫీఫా వరల్డ్ కప్ కి సంబంధించి ఐ వాస్ టాకింగ్ అబౌట్ మన ఊర్లో ట్రాఫిక్ జామ్ల గురించి, అండ్ అఫ్ కోర్స్ కార్ రెంటల్స్ గురించి. ఇవన్నీ మాట్లాడుతున్నారు మీరు, అసలైన విషయం మాట్లాడట్లేదు అని చెప్పి ఇందాక రాజాగారు ఫోన్ చేశారు. అసలైన విషయం ఏంటి అంటే ఎయిర్ ట్రాఫిక్. ఎస్, సో ఫ్లైట్స్ getting delayed, flights getting overbooked, schedules being cancelled unnoticed, sometimes notice lekunda sometimes notice ichi rakarakalaga jarugutundi kada travel kuda air. I mean if you are someone who is trying to fly somewhere, I'm sure you know this, but just a reminder from our end that watch out your schedules, watch out your flight. Munde chusukuni airport kelandi, akkadiki vellaka disappoint kaakandi, so that you can find better options beforehand. Adan maat sangati. So what next, venu em paatu vinipiddam? Who is your next favorite?
1: My next favorite is Chiranjeevi, obviously.
0: Okay, next favorite?
1: Next favorite, Mahesh.
0: Okay, so ipudu next Mahesh Babu paata yelantana?
1: Ante.
0: Okay, Mahesh Babu paata mem vestamu. Meeru iloka phone chesi, venu question enti?
1: Who makes a better pair, Chiranjeevi Sridevi or Nagarjuna Sridevi? ఒక్కసారి మీరు ఆలోచించుకుంటుంటే క్షణక్షణం అంటున్నా, సారీ, గోవింద గోవిందలో అందమా అందమా పాట నేను ట్రైన్ టు ఇన్ఫ్లుయెన్స్ దెమ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్ ఇస్ మై పాయింట్. మరి దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ యుర్ నాట్ సపోజ్ టు బి డూయింగ్. వేణు, యూ హావ్ టు బి జెన్యూన్ లైక్ మీ.
1: ఆ ముఖం ముందు చెప్పాలి, నేను ఇట్లా చేస్తానా బా, లేకపోతే నేను వెళ్ళిపోతా. అంత నా వల్ల అయితే నేను వెళ్ళిపోతా.
0: 9726361966 కాల్ చేసి చెప్పండి, విచ్ ఇస్ బెటర్ చూడడానికి కళ్ళకి ఆనందంగా అందంగా కనిపించే పేరు ఎవరు?

0: Okay, we have call chesi in aaputuna aagakunda maatladutunna Lakshmi, you're on air now.
1: Hi Rajeshwari garu and Venu garu.
2: అదే లక్ష్మి గారు ఇంతకు ముందు నేను ఇలా చెప్పమని చెప్పాను కదా, అదే అదే యాజ్ ఇట్ ఈస్ గా చెప్పండి మళ్ళీ.
0: ఇప్పుడు ఇప్పుడు అక్కర్లేదు మేము చెప్పండి,
1: అది హేమంత్ చెప్పారండి, ఓవర్ టు హేమంత్ ఇదిగోండి.
0: అదే అదే అవాయిడ్ చేద్దాం అనుకున్నా నేను.
2: హేమంత్
0: ఇప్పుడు వస్తా,
3: నాగజ సిద్ధి జోడించాను, బాగుంటుందండి.
2: సూపర్ 1-0
0: మీకు.
3: అండ్ అండ్ కుదాగవ వాళ్ళము వైద్య కవి కుదాగవ చాలా బాగుంటుంది.
2: కుదాగవ
0: వాళ్ళు బాగుంటుందా? ఓకే
3: ఆఖరి పోరాటం.
0: ఓకే థ్యాంక్ యూ అండి లక్ష్మి.
1: నాకు నాకు వాళ్ళిద్దరు కాంబినేషన్ ఏమో, కానీ రేడియో షోలో మాత్రం మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుందండి.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. రైట్, లుక్స్ లైక్ వి మిస్డ్ అనదర్ కాల్. మళ్ళీ కాల్ చేయండి, ఎందుకంటే ఎవరైనా నా వైపు కూడా ఉండాలి.
2: 1-0 ఇప్పుడు వేణు 1 రాజేశ్వరి 0.
0: బహుత్ అన్యాయ హే, తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. అయినా సరే
2: అనుకుంటున్నారా డ్రైవర్ వీడు నా షోకి వచ్చేసేసి ఇలా పిల్లలంటే? ఐ నో, ఊరికే అన్నా.
0: ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ ఎ పార్ట్నర్ ఇన్ ద షో. దట్ ఈస్ యాక్చువల్లీ దట్స్ రియల్లీ జెన్యున్లీ దట్స్ వాట్ మేక్స్ ద షో మోర్ లైవ్లీ కదా. అట్లీస్ట్ వన్స్ ఇన్ వైల్ ఒక పార్ట్నర్ ఉంటే దానికి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అప్పుడు మూడ్ వైబ్ ఎవ్రీథింగ్. అండ్ ఈ రోజు ప్రత్యేకించి ఇందాక అంటున్నాను కదా మీతో నేను ఆఫర్ లో, నేను అనుకుంటున్నాను మై బ్రెయిన్, మా ఇంట్లో చెప్తూ ఉంటాను నాకు అలా, నువ్వు నీ బ్రెయిన్ ఒక 1,000 miles per hour చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో స్టాప్ థింకింగ్ సో ఫాస్ట్ అండ్ సో కాల్. లెట్స్ సీ, హలో మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో,
1: ఇంకొక లక్ష్మీనండి.
0: లక్ష్మి గారు మీరు
2: ఇంకో లక్ష్మి గారు చెప్పండి.
1: మీ ఇద్దరు కాదు, అంటే మీ ఇద్దరు ఆప్షన్స్ కాదు, నాకైతే కమల్ హాసన్
0: సీరియల్ బెస్ట్ కాంబినేషన్. ఐఎమ్ విత్ యూ అండి, మీకు నూటికి
1: పద్మాలో కానీ. అండ్ దేర్ వాజ్ అనదర్ మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత వాళ్ళు ఇద్దరు వచ్చారు, అది ఒకరాదా ఇద్దరు
0: కృష్ణేనా?
1: మీరు మీ సాంగ్స్ అందరూ అందులో కూడా చూడండి, యాక్టింగ్ అండ్ డాన్స్ అండ్ వీడ్ పేర్ లుక్స్ అనేది.
0: Yeah, yeah. And they have a very beautiful chemistry, and they're both very, very natural. I think it's, yeah, I'm with you.
2: Inko Lakshmi garu. Hello? Hello?
0: హలో, మీరు పెట్టేశారా లేకపోతే ఇంక మాట్లాడదాం అనుకున్నారా?
2: మీరు అవుట్ ఆఫ్ సిలబస్, ఆ క్వశ్చన్ పేపర్ లో ఆ క్వశ్చన్ లేదు.
1: వేణు గారు మీరు ఏం అనుకోద్దు, నేను నాగార్జ్ ఫస్ట్ చిరంజీవి తర్వాత నాగార్జున.
0: ఐ లవ్
1: అంటే ఒకప్పుడు చిరంజీవి ఎప్పటికీ నాగార్జున, కానీ ఈ విషయంలో మాత్రం
0: కమల్ హాసన్ అయ్యా. ఐ లవ్ ద పాయింట్ దట్ యు ఆర్ నాట్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ గెటింగ్ ప్రెషరైజ్డ్ బై వేణుస్ టాక్టిక్స్. దట్స్ ఫైన్, అరే నేను నలగుండాలి, యు హావ్ టు బి స్పోర్ట్, యు నో.
2: సరే 2-0 స్కోర్.
0: ఎక్స్క్యూజ్ మీ,
2: థ్యాంక్ యూ. ఇంకో లక్ష్మి గారు,
0: థ్యాంక్స్ అండి.
1: తప్పకుండా,
0: ఏ పాట కావాలి ఇంతకీ? ఏ పాట కావాలి? మధుర మురళియా? ఓకే కమింగ్ అప్. సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్, నాకు చాలా చాలా ఇష్టం. పాట బాగుంటుంది, లిరిక్ బాగుంటుంది, అండ్ ఆఫ్ కోర్స్ ఇస్ ఎ కాంబినేషన్ బాగుంటుంది. నిజంగానే, యాక్చువల్లీ షీ సో రైట్.
2: బట్ అగైన్ ఐ స్టిక్ టు మై పాయింట్, దట్ ఇస్ నాట్ ఎన్ ఆప్షన్.
0: యు హావ్ టు, తప్పదు. మీరు ఎట్లకైనా చాలా హైలో ఉన్నారు కాబట్టి యూ హావ్ టు మెయింటైన్ దట్. సో ఇవాళ వేణు గారిని ఎలాగైనా గెలిపిద్దామండి. ప్రస్తుతానికి 1-0, ఐఎమ్ హోపింగ్ ఫర్ 1-1.
2: ఇదేదో ఫుట్బాల్ స్కోర్ లాగా ఉంది.
0: 9 7 2 6 3 6 1 9 6 6.

0: బలిదర్ మాత్రమే పాడగలరు కదా అట్లా. అలా మధ్యలో ఒక చిన్న సమ్ కొంటెదనం ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా వస్తుంది ఇలాంటి పాటలు బట్టి, అంటే వేటూరు గారు రాసిన దాన్ని బట్టి వస్తూ ఉంటుంది అనమాట. అది సంగతి. ఇళయరాజా గారి స్వరము, వేటూరి గారి పాట అండ్ బాలుగారు జానకి గారి అద్భుతం. ఇట్స్ ఫుల్ కోర్స్ మీల్ ఫర్ షూర్. ఫీస్ట్ ఫీస్ట్. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ దట్ సాంగ్ అండ్ పర్ఫెక్ట్ చెప్పారు ఆన్సర్ మీరు కాబట్టి లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బై ద వే మీ అందరికి చెప్పాల్సిన ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మేము 1-1 స్కోర్ ఇస్ ఈవెన్. థ్యాంక్ యూ గోపి గారు ఫర్ మేకింగ్ ఇట్ ఈవెన్. వేణు కొంచెం బాధలో ఉన్నారు.
1: కదా ఆశ్చర్యం ఏంటంటే ఎవరన్నా గెలిస్తే సంబరపడతారు, టై అయినందుకు సంబరపడుతున్నారంటే ఎంత డెస్పరేట్ మోడ్ లో ఉన్నారో అర్థమవుతోంది.
0: కాదు, ఇట్ డిపెండ్స్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్ యునో. నేను యాక్చువల్లీ మన ఇన్స్టాలో ఐ స్టార్టెడ్ డూయింగ్ సమ్ వీడియోస్ అన్నమాట, దాంట్లో చెప్తున్నా నేను. మనము పాయింట్ ఆఫ్ వ్యూ అని ఉంటుంది కదా, యూనో POV, హౌ యూ లుక్ ఎట్ ఎ సిచ్యుయేషన్ ఫ్రమ్ విచ్ సైడ్ విచ్ యాంగిల్ అన్న దాన్ని బట్టి దాని రిజల్ట్ అనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు అనుకుంటున్నారు కదా, దట్ డెస్పిరేషన్ లో ఉంది రాజేశ్వరి, ఇక్కడ ఒక్క స్కోర్ రాగానే టై అవ్వగానే ఏదో గెలిచిన, అది కాదు అక్కడ పాయింట్. పాయింట్ ఏంటంటే నేను మర్చిపోయిన ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ లక్ష్మి గారు గుర్తు చేశారు కాబట్టి ఒక స్పెషల్ కొత్త ఎనర్జీ వచ్చింది, కొత్త ఉత్సాహం వచ్చింది, కొత్త ఒక అది వచ్చింది, ఒక ఇది వచ్చింది. మీకు అర్థమైందా?
1: మీకైందా? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆ రెస్పాన్స్ ఏంటి? అయితే ఎవరన్నా సెలబ్రేట్ చేసుకుంటారా? విన్ అవ్వాలని చూస్తారు,
0: అది కూడా తారు, ఇది కూడా తారు.
1: అండ్ నాకు ఫేవర్ గా వచ్చే కాల్ ని దాన్ని హోల్డ్ లో పెట్టి మీకు ఫేవర్ గా ఉంటుందని చెప్పే కాల్ ఆన్సర్
0: చేసుకుని
1: వచ్చింది.
0: ఓకే, లెట్స్ సీ. మీరు కాల్ ఆన్సర్ చేసేసుకుంటే, హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. ప్లీజ్ డోంట్ బ్రేక్ మై హార్ట్ బట్ గో అహెడ్ అండ్ టాక్.
2: హలో అండి, నా పేరు మనోహర్. నేను జస్ట్ వాంటెడ్ టు లెట్ యు నో ది నాది చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ ఇస్ టాప్ నాచ్ అండి. దాన్ని కొట్టేది
0: సుందరి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను 2 వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు 2-1 లో ఉన్నామండి మనం. లెట్స్ సీ బై ద ఎండ్ ఆఫ్ ద షో.
1: మనోహర్ గారు
0: చాలా బాధాతప్త హృదయంతో.
1: బాధ కాదండి, ఇప్పుడు మనకి పాయింట్ ఆఫ్ వ్యూ అని ఒకటి ఉంటుంది,
0: మనం ఆఫ్ మాట్లాడదాం. మనోహర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.
1: బాయ్.
0: ఈ పాట వినండి, అలా బ్రేక్ లోకి వెళ్ళి, అండ్ వి విల్ బి బ్యాక్ ఆఫ్టర్ దిస్ సాంగ్ అండ్ ది కమర్షియల్ బ్రేక్.

0: ఏ బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: services or call them at 817-829-8888.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: సో బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ అని చెప్పడానికి, ఎందుకంటే 219 తీసుకోవర్ అని. ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. వేణు హ్యాడ్ ఎ స్పెషల్ ఇంటెన్షన్ ఇన్ బ్రింగింగ్ దిస్ సాంగ్ ఆన్ బోర్డ్. సో ఎందుకు ఏంటి అని ఐల్ లెట్ యు స్పీక్ ఫర్ దట్.
1: ఏదో ఫ్రెండ్ తో క్యాజువల్ గా మాట్లాడుతున్నప్పుడు వాడన్నాడు, అరే ఈ మధ్య సినిమాల్లో డెస్టినేషన్స్ కి వెళ్లి పాటలు తీసే అది ఉండట్లేదు ఈ మధ్య సినిమాల్లో. షీ వాజ్ సో ట్రూ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మన ఖైదీ నెంబర్ 150, విచ్ బై ది వే నాకు ఈ పాట చిరంజీవి ఉన్నా కాజల్ ఉన్నా మంచి పాట ఉన్నా కూడా నాకు ఆ బ్రెత్ టేకింగ్ లొకేషన్ అది అది ఎక్కడ అని నేను సెర్చ్ చేస్తే ఇట్ వాజ్ షార్ట్ ఇన్ క్రొయేషియా అండ్ స్లోవేనియా అంటారు. అక్కడ ఎస్పెషల్లీ ఒక చిన్న ఐలాండ్ మీద ఒక ఫోర్ట్ ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఆ లొకేషన్ బ్యాక్ డ్రాప్ మీద బాస్ గ్రేస్ఫుల్ డాన్స్ మూవ్స్ యాడ్స్ టు దాట్. బట్ యా, సో ఈ మధ్య ఎందుకు తీయట్లేదు? వాట్ యూ థింక్?
0: మై ఫీలింగ్ ఈజ్ అదే ఇందాక మనం అఫెల్ లో మాట్లాడుతున్నట్టుగా, ఇది వరకంటే సినిమాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ పబ్లిక్ కి వరల్డ్ యాక్సెస్ లైక్ యునో ట్రావెలింగ్ టు డిఫరెంట్ కంట్రీస్ వాజ్ అ థింగ్. మనం యుఎస్ కి రావడమే అప్పట్లో ఇట్ వాజ్ అ బిగ్ థింగ్ కదా. ఇప్పుడు ఇట్స్ బికమ్ అ వెరీ కామన్ థింగ్. ప్రతి గల్లికి ఎవ్రీబడి ఎవ్రీ హౌస్ హ్యాస్ అట్లీస్ట్ 3 or 4 పీపుల్ ఇన్ యుఎస్ లివింగ్ హియర్ అలా. అండ్ ట్రావెల్ కూడా, వరల్డ్ ట్రావెల్ హ్యాస్ బికమ్ సో కామన్ దీస్ డేస్. మీరు ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా హైదరాబాద్ లో ఉన్నారనుకో, షాపింగ్ కి ఇన్ ఆర్బిట్ మాల్లో ఇంకేదో మాల్లో వెళ్లే బదులు పీపుల్ ఆర్ జస్ట్ డైరెక్ట్లీ ఫ్లైయింగ్ గోయింగ్ టు డ్రైవింగ్ టు ది ఎయిర్పోర్ట్ అండ్ టేకింగ్ అ ఫ్లైట్ గోయింగ్ టు దుబాయ్ అండ్ షాపింగ్ అండ్ కమింగ్ బ్యాక్. అట్లాంటి టైమ్స్ కి వచ్చేసాం కదా. సో దట్ ఈస్ ప్రాబబ్లీ వై ఆల్సో మేబీ పీపుల్ ఆర్ నో ఆ ఇనఫ్ ఆఫ్ షోయింగ్ ద ఎగ్జాటిక్ లొకేషన్స్ వాళ్ళు కూడా చూస్తున్నారు. సో లెట్స్ గెట్ అ లిటిల్ బిట్ క్రియేటివ్ అనుకుంటున్నారేమో అని. అందుకనే సినిమాలు కొంచెం ఎక్కువ రూరల్ సైడ్ వెళ్తున్నాయి చూడండి, బ్యాక్ డ్రాప్స్.
1: అండ్ బై ది వే ఈ పాటలో యువన్ మీ సాంగ్ లో ఐలాండ్ మీద ఫోర్ట్ ఉంటుంది కదా, అది సెయింట్ నికలస్ ఫోర్ట్రెస్ అట.
0: ఇట్స్
1: ఇన్ క్రొయేషియా. డ్రోన్ షాట్ ఉంటుంది, అమేజింగ్ ఉంటుంది. ఐ లవ్ దట్.
0: యా, డెఫినెట్లీ దే ఆర్ బ్యూటిఫుల్ లొకేషన్స్. ఓకే, సో మనము క్విక్ గా ఇంకొక పాట వినిపించేద్దాం. ద మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ మీరు చూసారా? లేటెస్ట్ సమాంతాస్ సూపర్ డూపర్ కమ్ బ్యాక్ హిట్ సినిమా అంటున్నారు. అంటే సక్సెస్ వైజ్ లైక్ ద ఆఫ్టర్ వాట్ ఎవర్ షీస్ గాన్ త్రూ అండ్ వాట్ ఎవర్ షీ డెల్ట్ విత్ అండ్ ఫేసింగ్ ఎవ్రీథింగ్. అండ్ నాకు ఈ సినిమా నేను చూడలేదు ఇంకా, కానీ ఐ వాంట్ టు వాచ్. సక్సెస్ మీట్ అయితే, ప్రెస్ మీట్ జరిగితే ఐ వాజ్ వాచింగ్ దాట్. అందులో సమాంతా ఎంత బాగా మాట్లాడారంటే నాకు చాలా చాలా నచ్చింది. ఆమెని సంబడి ఆస్డ్, వన్ ఆఫ్ ది రిపోర్టర్స్ దే ఆస్డ్ హర్ వాట్ డూ యూ థింక్ ఆఫ్ యునో అ మెసేజ్, ఒక మెసేజ్ ఫర్ ఆల్ ద యంగ్ విమెన్ టు చూజ్ అ పార్ట్నర్ చెప్పమని అడిగినప్పుడు ఎంత బాగా చెప్పిందో అమ్మాయి. అమ్మాయి చెప్పింది ఫస్ట్, టిపికల్ గా విమెన్, యాజ్ అ విమెన్ వీ ఆల్వేస్ టెండ్ టు లుక్ అవుట్సైడ్ ఫర్ సమ్మన్ టు కమ్ అండ్ కంప్లీట్ యూ. యూ ఆల్వేస్ థింక్ దట్ యు ఆర్ నాట్ ఫుల్, యు ఆర్ నాట్ ఎ హోల్. ఫస్ట్ మేక్ ష్యూర్ యు ఆర్ కాన్ఫిడెంట్, సెల్ఫ్ కాన్ఫిడెంట్, బిల్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ అ వే దట్ యూ ఫీల్ కంప్లీట్ వితౌట్ ఎనీబడి కమింగ్ అండ్ మేకింగ్ యూ ఫీల్ కంప్లీట్. అప్పుడు డెసిషన్ మేకింగ్ రైట్ వేలో వెళ్తుంది. లేకపోతే ఏదొచ్చినా, ఏ చిన్న ఛాన్స్ కనిపించినా గానీ యూ టెన్ టు మేక్ రాంగ్ డెసిషన్స్ అని చాలా మెచ్యూర్డ్ గా అట్లాగే ఉంది. 100%
1: దట్ రిమైండెడ్ మీ జస్ట్ దట్ ఒక ఫైనల్ థాట్. నీ స్నేహం అనే ఒక సినిమా వచ్చింది ఉదయ్ అండ్ తేగరా, దాంట్లో చినుకు తడిగి చిగురు తడిగి దాంట్లో శాస్త్రి గారు రాస్తారు, ఈ అమ్మాయి వెళ్ళి ఇంకా ఆ వరుణ్ణి వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని కంప్లీట్ చేసేందుకు వెయిట్ చేస్తున్నాడు ఆ అబ్బాయి అన్నట్టుగా రాశారు. సో ఇంతకుముందు
0: పోయెటిక్ గా వినడానికి బాగుంది, కానీ రియాలిటీలో అది హోల్ ద థాట్ అండ్ విల్ టాక్ అబౌట్ ఇట్. ఈ పాట అయిన తర్వాత పాట వినేసిరండి చకచక. You have an opinion, definitely you're welcome to share. 976-36-1966.

0: వెల్కమ్ బ్యాక్. అండ్ వీ హ్యావ్ జస్ట్ ఫ్యూ మోర్ మినిట్స్ టు గో. ఇంకొక పావు గంటలో ఇవాళ కార్యక్రమం అయిపోతుంది, అప్పుడే టైం అయిపోతుంది. వేణు, వి స్టిల్ హ్యావ్ సో మెనీ టాపిక్స్. మేము ఎలా మాట్లాడుకుంటూ ఓ ఇది మాట్లాడదాం, ఓ ఇది మాట్లాడదాం.
1: అండ్ దెన్ ఎందుకు మాట్లాడుతున్నాం దీని గురించి అంటే, వి బోత్ కుడెంట్ రికలెక్ట్ వైస్. సో యా, దట్స్, ఐ యామ్ నాట్ సర్ప్రైజ్డ్.
0: ఐ యామ్ నాట్ సర్ప్రైజ్డ్ ఈదర్. యా,
1: సో ఇందాక యు వర్ మెన్షనింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో సమంతా, యు నో, ఆ ప్రెస్ మీట్ లో ఏం చెప్పింది? లెట్స్, కెన్ యు లైక్ రిపీట్
0: దిస్? సో క్విక్లీ రిపీటింగ్ ఏంటంటే, తనంటుంది మీరు అమ్మాయిలు ఎలాగా చూస్ చేసుకునేటప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు వాంట్ దెమ్ టు రిమెంబర్ అంటే, డోంట్ వెయిట్ ఆర్ డోంట్ లుక్ ఫర్ వాలిడేషన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, డోంట్ వెయిట్ ఫర్ సమ్వన్ టు కమ్ అండ్ కంప్లీట్ యు. అది యాక్చువల్ గా వేణుతో నాకు జరిగిన కాన్వర్సేషన్ తర్వాత నాకు అనిపిస్తుంది, అది అమ్మాయిల అబ్బాయిలకి ఇద్దరికి పెట్టాలేమో అనిపిస్తుందేమో. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విమెన్ happen to be vulnerable, not because they are weak or something. It's more because devudu women ni manage chesinappudu emotion ane oka quality ni ammayillo ekkuva petti abbayillo kocham ఎక్కడో అట్టడుగుని పెట్టాడు కాబట్టి. సో దట్ ఈస్ ప్రాబబ్లీ వై విమెన్ టెండ్ టు మేక్ రాంగ్ డెసిషన్స్ వెన్ యు ఆర్ వల్నరబుల్ అండ్ వెన్ యు ఆర్ లైక్ లుకింగ్ ఫర్ వాలిడేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ సమ్వన్ టు కంప్లీట్.
1: కాంప్రమైజ్ అవ్వద్దు,
0: కాంప్రమైజ్ అవుతారు.
1: స్టాండ్ ఫర్ యువర్ వాల్యూస్, వాట్ యు వాంట్, హూ యు వాంట్ టు బి విత్ అనేది.
0: తొందరపడి హడావిడిలో అందరికీ ఉన్నారు మనకు లేరనే మైండ్ సెట్ లో వెళ్ళిపోవద్దు అనేది పాయింట్. అండ్ ఐ టోటలీ అగ్రీ విత్ దట్. బట్ లైక్ ఐ సెడ్, మీతో ఇందాక మాట్లాడుతున్నప్పుడు, డస్ ఇట్ అప్లై టు మెన్? మేబీ ఫర్ సమ్ మెన్, మెజారిటీ విమెన్. అదే చెప్పా కదా, ఎమోషనల్ క్వశ్చన్ అనేది విమెన్ హ్యావ్ మోర్. అండ్ సి, ఈవెన్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ ఎనీ ఎమోషన్ రైట్, that is one thing I have noticed universally. It doesn't matter Indian or American or everyone gaani, but majority times you see that the women happen to be very expressive. Aren't there women who are not so expressive? Aren't there any men who are very expressive? There are, but ratio chuste definitely ga itu vaipu ekkuva untundi emotional angle anedi na uvacha.
1: బట్ ఇంకోటి ఏంటంటే, ఐ థింక్ వన్ అదర్ రీజన్ ఈస్, ఇప్పుడు ఒకటే మాటని 10 సార్లు, ఓకే, ఇంతకుముందు మీరు అన్నారు కదా, నువ్వు నీకు సోషల్ లైఫ్ లేదు, నీకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు, నీకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు, నీకు నువ్వు జనాలతో కలవలేవు, అదే అని ఒకళ్ళు ఎవరైనా 10 సార్లు అంటే అదే మాట. Even though they are not that,
0: correct,
1: they tend to believe, or they are forced to believe that they are what they are not.
0: Exactly, that totally makes sense. And adhe kada, see, India lo periginappudu chaala mandi ఎస్పెషలీ అమ్మాయిలు, అబ్బాయిలని కూడా, బట్ నేను ఐ కెన్ ఓన్లీ టాక్ ఫ్రమ్ విమెన్ యాంగిల్. నువ్వేంటి ఇంత పొట్టిగున్నావు, నువ్వేంటి ఇంత పొడుగున్నావు, నువ్వేంటి ఇంత నల్లగున్నావు, నువ్వేంటి ఇంత తెల్లగున్నావు, నువ్వేంటి ఇంత లావుగున్నావు, నువ్వేంటి ఇంత సన్నగున్నావు, ఇట్లా ఏదో ఒకటి సమ్ కామెంట్, ఒక నెగటివ్ మాట అని అని అది చాలా కామన్ గా వాళ్ళు అనేవాళ్ళు రియలైజ్ అవ్వరు దట్ యు ఆర్ యాక్చువల్లీ యునో యాడింగ్ ఇట్ టు సంబడీస్ మైండ్ అనేది వాళ్ళు రియలైజ్ అవ్వరు. కానీ అది అలా
1: పాసింగ్ కామెంట్, బట్ దిస్ కామెంట్ ప్యాసెస్ త్రూ దెమ్
0: అండ్ దే ఇంటర్నలైజ్, అండ్ దెన్ దే స్టార్ట్ బిలీవింగ్ దట్ టు బి ట్రూ. అండ్ ఇట్ ఇస్ ట్రూ విత్ మీ టు పర్సనలీ. ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ మెనీ సచ్ థింగ్స్. అండ్ ఐ, నాకు ఒక ఏజ్ వచ్చేదాకా, నాకు పెళ్ళైపోయి పిల్లలు పుట్టేసిన తర్వాత వరకు కూడా ఐ నెవర్ న్యూ హూ ఐ యామ్. ఐ ఓన్లీ బిలీవ్డ్ వాట్ పీపుల్ వర్ టెలింగ్ మీ ఐ యామ్. సో డెఫినెట్లీ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ దట్స్ వై ఐ కనెక్టెడ్ విత్ హర్ అడ్వైస్. ఐ నో వీ ఆర్ టాకింగ్
1: సీరియస్, బట్ వన్ థింగ్ దట్ సర్టన్లీ హెల్ప్స్ మీ ఇస్, యా, ఐ మే నాట్ బి దట్,
0: యా,
1: బట్ I am this and you are not.
0: Yeah.
1: So the universe balances it out, right? You know, okay, I cannot run 100 meters track.
0: Yeah, everyone has their own journey.
1: but I can do a 3-hour radio show. Right? Exactly. And 100 meters dash run jaise abbai or ammai, they probably are not capable of doing a 3-hour radio show. So not bragging, but the point is,
0: it's
1: right?
0: It's not bragging. Everybody has a journey.
1: Neeku, what are you good at?
0: Ante.
1: The life becomes better when you discover and start appreciating what you are good at.
0: Absolutely right. On that note, let's bring some vibe back to the Friday evening. 976-366-1966. Share your thoughts. We just have a few more minutes to go.

0: అదన్నమాట సంగతి. సో వైబ్ ఉంది ఫర్ ద ఫ్రైడే ఈవినింగ్, కంటిన్యూ దిస్ వైబ్ ఆల్ ద వే టువర్డ్స్ ద వీకెండ్. సో వాట్స్ యువర్ ప్లాన్ ఫర్ ద వీకెండ్? వేణు,
1: ఒక చిన్న ప్లగ్. రేపు మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల దాకా సిగ్నేచర్ షో
0: చేస్తున్నాం.
1: సో క్యాచ్ మీ ఆన్ ద సిగ్నేచర్ షో టుమారో ఫ్రమ్ 10 AM టు 1 PM. ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనుకుంటున్నాను, ఇట్స్ స్టిల్ మెటీరియలైజింగ్, విల్ సీ.
0: Okay, so stay tuned for that. And adokate kadu ippudu 7 to 9 memory entertain cheyadaniki Srikanthi vachestundi. Stay tuned
1: always.
0: So stay tuned to get entertained and happy hour lo enjoy cheyandi. Is very very happy to do this show again once again with you, and we should do more
1: inni topics cover chesam right man. Yeah. And she did. It wasn't even planned.
0: Man
1: idram kalsi ivala show chestam ane. It wasn't even planned until I walked into the studio. So
0: yeah.
1: And brings me back a lot of memories from the initial days, Rajeshwari. Yeah. Where we used to do shows together.
0: Yeah.
1: And appudu kontha mandiki meerokkaru show chestunte venu raleda, ar nenu okka show chestunte Rajeshwari raleda,
0: baagundedi kada appudu. Only weekend kabatti we used to do iddaru kalsi
1: chesevaram
0: kada, baagundedi. That used to be
1: good old times.
0: Yes, good old times. And because of those good old times, we have these good new times.
1: Exactly.
0: As well.
1: Yes.
0: So more coming, and stay entertained the whole weekend with Radio Surabhi, but also stay safe and happy and positive all the time. It's very important, and nobody completes nobody ending. You just have to complete your own self. Adi chala chala strongly everyone have to believe. It's hard, times are hard, difficult days for everybody. Andarki edo oka time lo edo oka trouble tappadu. That's life, and that's probably, you know, adhe test chese period emo to show you how strong you are. Adi time and again in naalugu gatha naalugu samvatsaralo nenu inka kuda baaga telusukunnanu adi. Thank you so much for your lovely calls and your participation. It has been such an awesome drive today. And continuing with this viral song all the way till 7 PM. ee paata velipothundi, aa tarvata Srikanthi vastundi. Stay tuned. And me andarki Venu tho kalisi Rajeshwari. Tata, bye bye. Stay happy, stay peaceful, stay fit and stay positive.

0: టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 7 PM
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ నో వన్ షుడ్ గో హంగ్రీ లెట్ సపోర్ట్ అవర్ నేబర్స్ టుగెదర్ అన్నం పరబ్రహ్మ స్వరూపం యుఎస్ లో ఫుడ్ బ్యాంక్స్ అండ్ ప్యాంట్రీస్ లాంటి ప్లేసెస్ లో మీల్స్ ఫ్రెష్ ప్రొడ్యూస్ అండ్ బేబీ సప్లైస్ లాంటివి అవసరమైన వాళ్లకి ఉచితంగా ఇస్తారు కాల్ 211 ఆర్ చెక్ యువర్ సిటీ వెబ్సైట్ ఫర్ లొకేషన్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఇస్ అ స్ట్రెంగ్త్ ఎవ్రీవన్ డిజర్వ్స్ యాక్సెస్ టు ఫుడ్
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా డోంట్ వరీ జీ